30వ రోజు క్రీస్తుశకం 2026 జూలై నెల 21వ తేదీ మంగళవారం 100.2 MHz ఎఫ్ఎం బ్యాండ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5:55 దాటి 48 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

భక్తులు భగవంతుని సేవించేందుకు ఎన్నెన్నో మార్గాలు. పూజలు, అర్చనలు, ఆరాధనలు, స్తోత్రాలు, భజనలు, ఇంకా ఇంకా ఎన్నెన్నో. కానీ భగవంతునికి భక్తులిచ్చే హారతి మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే.

శ్రీ ఆంజనేయ దండకం అష్టకం విన్నారు. ఇది ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రార్థన కార్యక్రమంలో శ్రీ వినాయక భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై ప్రసారం కానున్న ఈఆల్టి కార్యక్రమాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో రాజయోగంలో ప్రత్యాహారం అంటే ఈ అంశం గురించి యోగా శిక్షకులు ఉల్లింగముత్యం యోగమనే అదృష్టం శీర్షికన అందించే విశేషాలు కాళోజి కవితాధార తెలుగు భాషోపాధ్యాయుడు ఆచి వేణుగోపాల్ ప్రసంగం, వీణ గురించి సామల రాజవర్ధన్ అందించే మాట సొగసు లఘు ప్రసంగ మాలిక నుంచి ప్రసంగం అందిస్తారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:30 ఆంగ్లంలో వార్తలు. పెద్దింటి అశోక్ కుమార్ రాసి చదివి వినిపించే మా ఊరి బాగోతం కథలు సంపుటి నుంచి రిహార్సల్ మా ఇంటికొచ్చింది కథనం కార్యక్రమంలో ఈ ఉదయం 8:30 ప్రసారమవుతుంది. నుంచి 10:45 సింగడి పాటల కార్యక్రమం. 10 గంటలకు వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మాట చెప్పుండ్రి పాటినుండ్రి శ్రోతలు కోరిన పాటల కార్యక్రమంతో సాయంకాలం 5 గంటలకు మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు మొదలవుతాయి.

స్వయం ఉపాధి రంగంలో అనుభవాల గురించి ఉప్నూరుకు చెందిన ఆకుల పద్మతో ముచ్చట. రైల్వేలో లోకో పైలట్ గా పనిచేస్తున్న సేజల్ సాహుతో హిందీలో ముచ్చట. ఈ రెండు కార్యక్రమాలు ఈ సాయంకాలం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో వినొచ్చు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణా బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, జైనత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలుంటాయి. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో. ఈ రాత్రి 7:00 ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కిసాన్ వాణి కార్యక్రమంలో ఉంటుంది. ఇవాళ అంశం, పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు నివారణ. ఈ అంశం గురించి రైతన్నల సందేహాలను ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు ప్రత్యక్ష ప్రసారంలో. 7:45 వికసిత భారత్, 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం నవలతో కార్యక్రమంలో వినొచ్చు. ఆశా భోన్స్లే పాడిన గజళ్లు మొదటి భాగం రాత్రి 9:45 షామే గజల్లో. కొండల రాయుని కథ, ఇది బుడిగజింగం కథ 5వ భాగం. మనకు వినిపించేది నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్యాల్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగన్న బృందం మన పురాణాలు కార్యక్రమంలో రాత్రి 10:00. 10:30 హాయైన మధురమైన పాత కొత్త పాటల కార్యక్రమం మాధురిమ ఉంటుంది. ఇవి ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారం కానున్న ఇయాల్టి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 వస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. తిరిగి అంబటాల సంగతులు కార్యక్రమంతో మీ ముందుంటది మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

0: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: కొద్దిసేపట్లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్టంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందుంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.

0: కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 1,159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉందని, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1,204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునిక్కూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్దిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపై సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్దిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపై పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తారు. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్లా చూసుకుంటే రోజు చూస్తా కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుసు. పిల్లలు కూడా అదే అలవాటు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ది చెందిన సమాజం అని నేను బలంగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్యారేజీల పునరుద్దరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట ప్రభుత్వం పునరుద్దరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని, పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ

0: శ్రీ గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు దాదాపు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ NCAHP నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్టంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచాజా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు స్వీయ త్రిరాష్ట్ర అధికారిక యాత్రాయాః ద్వితీయ చరణే ఉత్తర మెసిడోనియా దేశం సంప్రాప్తవతి. కస్యశ్చిత్ భారతీయ రాష్ట్రపతేః ఉత్తర మెసిడోనియా దేశస్య ఏషా ప్రథమా అధికారిక యాత్రా వర్తతే. రాష్ట్రపతిః స్వ సమకక్షయా గోర్డానా సెల్జానోస్కా దావకోవా ఇత్యనయా సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. సా ఉత్తర మెసిడోనియా దేశస్య ప్రధానమంత్రి క్రిస్టిజన్ మికోస్కీ తథా సంసదః అధ్యక్షం అఫ్రీం గాషీ ఇత్యేతాభ్యాం సహ అపి మేలిష్యతి. తదనంతరం సా ఉత్తర మెసిడోనియా సంసదం తథా భారతోత్తర మెసిడోనియా వ్యాపార మంచమపి సంబోధయిష్యతి. ఉభయ దేశౌ కృషి ఔషధోద్యోగ విజ్ఞాన ప్రౌద్యోగికీ సూచనా ప్రౌద్యోగికీ సూచనా ప్రౌద్యోగికీ సమర్థిత సేవా క్షేత్రేషు ఆర్థిక సహయోగం ఇతోపి సుదృఢీకర్తుం రుచిం ప్రదర్శితవంతౌ. రాష్ట్రపతిః సెంట్ పాస్ చర్చ్ ఇత్యత్ర అపి గమిష్యతి. హ్యః నవదిల్ల్యాం యదా విరోధ ప్రదర్శనం హింసాయాం పరివర్తితః తదా అష్టాదశోత్తరైకశతోప్యధికాః ఆరక్షకాః వ్రణితాః. వ్రణితేషు విశేషారక్షక ఆయుక్తః సంయుక్త రక్షకాయ

0: प्रभङ्गं कृत्वा हिंसाम् आचरितवन्तः, येन सार्वजनिकव्यवस्थायाः कृते गम्भीरा विभीषिका समुत्पन्नासीत्। बलेन उक्तं यत् अवशिष्ट व्रणितानाम् आरक्षक कर्मचारिणां चिकित्साविधि परीक्षणं प्रचलति। दिल्ल्यारक्षिबलेन उक्तं यत् कलह समये प्रायः 60 आन्दोलनकारिणः अपि व्रणिताः जाताः। ते उक्तवन्तः यत् प्रायः 70 प्रदर्शनकारिणः निगडिताः सन्ति, समुचितविधिप्रक्रिया आरब्धा अस्ति। सहैव भारतीय न्यायसंहितायाः प्रासंगिकोपबन्धैः अथ अन्य प्रासंगिकविधिभिः च FIR प्राथमिकी इति पञ्जीकृतमस्ति। युक्रेन देशस्य ओडेसा पत्तनात् प्रस्थानावधौ MV गोल्डन लियो इत्यस्यां नौकायां कृताक्रमणस्य भारतेन निन्दा कृता। विदेशमन्त्रालयः एकस्मिन् वक्तव्ये अवदत् यत् चत्वारः भारतीयाः नागरिकाः दुर्दैववशात् मृत्युमुपगताः, एकः गम्भीरावस्थायां चिकित्सालये उपचाराधीनः अस्ति। मन्त्रालयेनोक्तं यत् उपलब्धसूचनानुसारं घटनासमये 5 भारतीय नागरिकैः सह 17 चालकदलस्य सदस्याः आसन्। विदेशमन्त्री डॉ एस जयशंकरः नवदिल्ल्यां पनामादेशस्य विदेशमन्त्रिणा हेवियर एडवार्डो मार्टिनेज आचा वास्केज इत्यनेन सह मेलनं कृतवान्। ह्यः जाते उपवेशने डॉ जयशंकरः लैटिन अमेरिका कैरिबियन क्षेत्रयोः प्रवेशद्वाररूपेण पनामादेशेन सह भारतस्य सम्बन्धस्य गहनतायाः महत्वम् अधोरेखितवान्। व्यापारोद्योग विकास स्वास्थ्य कृषि शिक्षा आंकिकीय सहयोगादीनां प्रगति विषये उभौ विस्तृतं विमर्शं कृतवन्तौ। बहुपाक्षिक मञ्चेषु सहभागित्वस्य विषये अपि तौ अवदताम्। प्रशासनेन संसूचितं यत् अस्य वर्षस्य जून मास पर्यन्तं देशे प्रायः 51,55,000 कोटि उपयोक्तारः UPI इत्यनेन सह सम्बद्धाः जाताः इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केन्द्रं समयं 7 गंटलु। ఇప్పుడు వినండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి మహేష్.
2: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ సమగ్ర జాబితా సవరణలో భాగంగా జిల్లాలో చేపడుతున్న SIR ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 678 పోలింగ్ కేంద్రాలుండగా 455,000 మందికి పైగా ఓటర్లున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పటికే BLOలు 90% పైగా ఓటర్లకు నమోదు ఫారాలను అందజేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా SIR పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు ఓటర్ నమోదు ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమేరి మండలంలోని 11 సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఇప్పటి వరకు 2 రాష్ట్రాల సంక్షేమ పథకాలను పొందుతున్నారు. ఇప్పుడు SIR ప్రక్రియతో తాము ఒకే రాష్ట్రంలోకి రావాల్సి వస్తుందని తెలియడంతో తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే SIR ప్రక్రియకు ఒప్పుకుంటామని డిమాండ్ చేయడంతో RDO లోకేశ్వరరావు గ్రామాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడి ఒప్పించారు. అయితే పరందోలి ముఖదంగూడ గ్రామాల ప్రజలు మహారాష్ట ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కలిసి తమ సమస్యలు పరిష్కరించి తమను మహారాష్టలోనే భాగస్వాములు చేయాలని కోరారు. జిల్లాలో ప్రతి సంవత్సరం ఖరీఫ్ సాగు సమయంలో అటవీ అధికారులకు పోడు సాగుదారులకు పోడు రగడ కొనసాగుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం సంవత్సరం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోడు రగడ సాగుతుండగా జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు పోడు సాగుదారుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఎన్నో సంవత్సరాల నుండి సాగులో ఉన్న వారి నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేయకూడదని, కొత్తగా భూములు సాగు చేసుకోకుండా చూడాలన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిర్వహించే దిశ సమావేశం కలెక్టరేట్ లో హరిత అధ్యక్షతన జరగ్గా ఆదిలాబాద్ MP నగేష్ హాజరై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ ను ఆస్పిరేషన్ జిల్లాగా కేంద్రం ప్రకటించిందని, దానికి అనుగుణంగా ఇస్తున్న నిధులను వినియోగించుకుని అభివృద్ది బాటన పయనించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. అంగన్వాడీ రేషన్ దుకాణాలలో ప్రధాని ఫోటో తప్పనిసరిగా ఉంది. ప్రారంభించాలన్నారు. జిల్లాలో రైతులు ఖరీఫ్ పంటకు సంబంధించి పనులను ప్రారంభించి పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావడంతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి నేతృత్వంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి నకిలీల నివారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పలుచోట్ల

0: నిర్వహించిన తనిఖీలలో పోలీస్ అధికారుల సహాయ సహకారాలు తీసుకున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ కోసం ప్రత్యేక అప్లికేషన్ తీసుకువచ్చిందని, జిల్లాలోని నెట్వర్క్ లేని ప్రాంతాలను గుర్తించి రైతులకు నేరుగా అక్కడికే యూరియా పంపించి స్పాట్ లో బుకింగ్ చేసి యూరియా అందించామన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా కొత్త ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సీతారాం మాట్లాడుతూ, వర్షాకాలంలో జిల్లాలోని రవాణా లేని 135 గ్రామాలను గుర్తించి వాటిలో ఉన్న గర్భిణీలకు ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గిరిజనులు వారి గ్రామాలకు దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో పశువులను తీసుకువెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించే అకాడీ ఉత్సవాలు జిల్లాలో ఆదివాసీలు కొనసాగిస్తున్నారు. గ్రామంలోని పురుషులంతా చిన్న పెద్ద తేడా లేకుండా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడే సామూహిక వనభోజనాలు చేసి పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండటంతో పాటు పశువులు మేపడానికి ఇతర పనులకు అడవిలోకి వెళ్లే గిరిజనులను అడవి తల్లి రక్షించాలనే ఉద్దేశంతో అకాడే నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు అందించే దిశగా విద్యుత్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ కు ఆనుకుని కారిడార్ ఉండటంతో అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ మాట్లాడుతూ, జిల్లాలోని అటవీ ప్రాంతంలో వెళ్లే 216 కిలోమీటర్ల విద్యుత్ వైర్లకు కవర్ కండక్టర్లు అమరుస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకంపై జిల్లా గ్రామీణ అభివృద్ది శాఖ అధికారి దత్తారావు మాట్లాడుతూ, పథకం అమలుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 266 పనులు గుర్తించామని, ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచి 318 చేశామన్నారు. కూలీ దినాలను 125 రోజులకు పెంచడంతో పాటు కూలీ రేటు కూడా 1 రూపాయి పెంచినట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్దిలో భాగంగా తీసుకొచ్చిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పథకమైన హ్యామ్ 1లో జిల్లాలో ప్రధాన మార్గమైన ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఆసిఫాబాద్ వరకు, కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి సిర్పూర్ మీదుగా మాకుడి వరకు డబల్ రోడ్డు కోసం మొత్తం 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.
1: ఇంతవరకు జి మహేష్ అందించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపైన గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువ పరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి

0: వెల్లడించారు. వ్యక్తుల మధ్య P2P, వ్యక్తి నుంచి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ, ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియా చేరుకున్నారు. భారత రాష్టపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మాసిడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డవ్కోతాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు. ఉత్తర మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాసిటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి ఉన్నాయి. అంతకుముందు మోల్డోవాలో పర్యటించిన రాష్టపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ, భారత మోల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and investment. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in Moldova. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసినౌలో జరిగిన భారత మోల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న MV గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 మంది సిబ్బంది MV గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నౌకాయాన స్వేచ్ఛకు వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గర్హనీయమైన, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India SICA ministerial meeting, which the two of us had co-chaired. Your current visit builds on the momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
0: పనామా విదేశాంగ మంత్రి పర్యటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ది చేసిన క్యూడెంగా వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్ లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ ను దేశం ఆమోదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాడడంలో ఈ వ్యాక్సిన్ భారతదేశంలో ఒక ముందడుగని టకేడా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ ను 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వవచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ ను పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్, అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తిలక్ 160 వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పుణెలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడా రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మన సున్నిండా.

విద్య, ఉద్యోగం, వినోదం, విజ్ఞానంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, రైతన్నుల కోసం వ్యవసాయ సలహాలు, చరిత్రలో ప్రతిరోజు ఉండే విశేషాలు అందించే అంబటాల సంగతులు కార్యక్రమంలో ముందుగా రాజయోగంలో ప్రత్యాహారం అంటే యోగమనే అదృష్టం శీర్షికన యోగా శిక్షకులు ఉల్లింగముత్యం అందించే విశేషాలు, కాళోజి కవితాధార, తెలుగు భాషోపాధ్యాయుడు ఆచి వేణుగోపాల్ ప్రసంగం, వీణ గురించి సామల రాజవర్ధన్ అందించే లఘు ప్రసంగ మాలికలో మాట సొగసు శీర్షికన వినొచ్చు.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం సప్తమి, చిత్త నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి అవకాశం ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 89%, గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఈరోజటి వాతావరణం. ఇది అంబటాల సంగతులు కార్యక్రమం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై.

0: ఇప్పుడు వ్యవసాయం సలహా.
1: నా పేరు ఈ సంధ్యారాణి. నేను భూసార పరీక్ష కేంద్రం ఆదిలాబాద్ లో వ్యవసాయాధికారినిగా పనిచేస్తున్నాను. అయితే భాస్వరం వచ్చేసరికంటే మనము స్థిరీకరించడం అనడం కన్నా భాస్వరంలో ఏమైతుందంటే, చాలా వరకు మన నేలల్లో భాస్వరం అనేటువంటిది అది లభ్యం కాని స్థితిలో, ఈ లభ్యం కాని స్థితిలో ఉన్నటువంటి అలభ్య స్థితిలో ఉన్నటువంటి భాస్వరం ఏదైతే ఉందో దాన్ని మొక్కకు లభ్యమయ్యే స్థితిలో తెచ్చేటటువంటివి ఈ భాస్వరం అందించే జీవన ఎరువులుగా చెప్పుకోవచ్చు. అయితే ఏమైతుందంటే, ముఖ్యంగా నేలల్లో ఇప్పుడు ఫాస్ఫరస్ ఉంటే అది పిహెచ్ ను బట్టి, అంటే ఉదాహరణకు ఉదజని సూచిక ఒకవేళ మనము ఆమ్లత్వం ఉందనుకోండి, మనం భూమిలో ఉన్నటువంటి ఫాస్ఫరం కానివ్వండి లేదా మనం వేసినటువంటి ఫాస్ఫరం ఏమైతుంది అంటే ఐరన్ లేదంటే అల్యూమినియం ఫాస్ఫేట్ గా మారుతుంది. దాన్ని మొక్క తీసుకోలేదు. అట్లా ఉన్నప్పుడు మనం ఒకవేళ ఈ భాస్వరం నందించే జీవన ఎరువుల్ని వేసినట్టయితే ఆ విధంగా ఉన్నటువంటి అంటే లభ్యం కాని రూపంలో ఉన్నటువంటి భాస్వరాన్ని ఈ భాస్వరాన్ని అందించేటువంటి జీవన ఎరువు ముఖ్యంగా ఫాస్ఫో బ్యాక్టీరియా అంటారు. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా అనేటువంటి జీవన ఎరువు దీన్ని మనము ఉపయోగించడం వల్ల మొక్కకు లభ్యమయ్యేటువంటి స్థితికి తెచ్చును. అదే విధంగా అంటే మనకి ఈ భాస్వరం జీవన ఎరువు ఈ విధంగా చేయడమే కాకుండా మొక్కలకు కావలసినటువంటి హార్మోన్లను కూడా కొంతవరకు సరఫరా చేస్తుంది. అదే విధంగా మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరగడంలో కూడా మనకు ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా అనేటువంటిది భాస్వరం అందించే జీవన ఎరువు అనేటువంటిది చాలా వరకు ఉపయోగపడుతుంది.
0: భాస్వరాన్ని అందించే జీవన ఎరువుల ఉపయోగాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి అందించిన వ్యవసాయ సలహా అదే.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యతను చూసుకుంటే తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, కమ్యూనిస్టు నాయకుడు రాజ్ బహదూర్ గౌర్, కవి రచయిత, ఐఏఎస్ అధికారి జే బాపురెడ్డి, నాటకకర్త, నాట్యశాస్త్ర అనువాదకుడు పిఎస్ఆర్ అప్పారావుల

జయంతి. ఇంకా ఈరోజు నటుడు వరుణ్ సందేశ్, నటుడు భరత్, నటు మధుశాలిని పుట్టినరోజు. ఈరోజు జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాము.

0: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలితరం కమ్యూనిస్ట్ నేత, కార్మిక సంఘాల నాయకుడు రాజ్ బహదూర్ గౌర్ జయంతి ఈరోజు. 1918 జూలై 21 హైదరాబాద్లో జన్మించారు ఈయన. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి పట్టభద్రుడైన తొలితరం వైద్యుల్లో ఒకరు. నిజాం రాజ్యంలో ఉర్దూ మీడియంలో చదువుకున్న ఈయన ఉర్దూ సాహిత్యాభిమానిగా మారారు. నిజాం సర్కారు దాష్టికాలను సహించక తిరగబడ్డ యువకులతో ఈయన కూడా కలిశారు. మక్దూమ్ మొహియోద్దీన్, జావేద్ రిజ్వీలతో కలిసి కామ్రేడ్ అసోసియేషన్ను స్థాపించారు. కానీ నిజాం సర్కారు ఆ సంస్థను నిషేధించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమంలో పాల్గొన్నారు. శక్తివంతమైన ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను స్థాపించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అంబటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు యోగం అనే అదృష్టం శీర్షికన రాజయోగంలో ప్రత్యాహార అంటే మన మనసును ఆలోచనలు అదుపులో ఉంచుకోవడానికి ఈ రాజయోగం ఉపయోగపడుతుంది. ఇప్పుడు రాజయోగంలో ప్రత్యాహారం అంటే ఏమిటి అనే విషయాల గురించి మనకు అందిస్తున్నారు యోగం అనే అదృష్టం శీర్షికన యోగా శిక్షకుడు ఉల్లింగముత్యం.
2: యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేణః యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మి. రాజయోగంలో 5వ భాగం ప్రత్యాహారము. ఈ ప్రత్యాహారము అనేటటువంటిది మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయం. ఇంద్రియ నిగ్రహాన్ని మనిషి ఎలా కలిగి ఉండాలి, దాని ద్వారా ఈ యోగంలో రాజయోగంలో ఎలా ముందుకు వెళ్ళవచ్చో ప్రత్యేకమైనటువంటి వివరణను పతంజలి మహర్షి మనకు వివరించడం జరిగింది. దాంట్లో ప్రత్యాహారంలో మనిషి శరీరంలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ 5 మొత్తం 10 ఇంద్రియాలు, అదేవిధంగా 11వది మనస్సు. ఈ వీటికి సంబంధించినటువంటి నియంత్రణ, మన యొక్క శరీరం మీద నియంత్రణ మనకు ఉండాలనేటటువంటి విషయాన్ని మన యొక్క ఋషులు మునులు మనకు తెలియజేయడం జరిగింది. ఉదాహరణకి మనం గమనించినట్లయితే కళ్ళు ఉన్నాయనుకోండి, ఈ కళ్ళకి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి వస్తువుల్ని కావచ్చు, వ్యక్తుల్ని కావచ్చు, పదార్థాలని కావచ్చు చూడాలనేటటువంటి తదేకమైనటువంటి దృష్టి కళ్ళకు ఉంటుంది. అయితే ప్రత్యాహారంలో తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే వీటి మీద దృష్టి కాకుండా మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, మనలో ఉండేటటువంటి భగవత్వత్వాన్ని దర్శించాలనేటటువంటి స్పృహ ఉండడమే ప్రత్యాహారం. దాని తర్వాత మనిషికి చెవులు ఉంటాయి, రకరకాలమైనటువంటి విషయాల్ని చెవులు వింటూ ఉంటాయి. అనవసరమైన విషయాల్ని కూడా చెవులు అప్పుడప్పుడు వింటూ ఉంటాయి. అవసరమైన విషయాల్ని మనం తక్కువ వింటుంటాం, అనవసర విషయాల మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. ప్రత్యాహారంలో చెప్పేటువంటి విషయం ఏమిటంటే మనకి మనం వినేటటువంటి ప్రతీది కూడా శుద్ధమై పవిత్రమై దాన్ని పవిత్రంగా స్వీకరించే గుణం ఉన్నటువంటి దాన్ని మనం వినాలి. అనవసరమైనటువంటి విషయాల మీద మన యొక్క

దృష్టి గాని అటువైపు మనం వినడం గాని ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని ప్రత్యాహారం మనకు బోధిస్తుంది. తర్వాత నాలుక ఉంటుంది, రకరకాల రుచుల్ని నాలుక కోరుకుంటుంది. నాలుక కోరుకున్నటువంటి రుచులన్నింటిని గనక మనం దానికి అందించామనుకోండి, తర్వాత మనం రోగాల బారిన పడిపోతాం. కాబట్టి ఏది శరీరానికి అవసరమో, ఏది ఆరోగ్యానికి అవసరమో, ఆ విషయాల్ని మాత్రమే, ఆ యొక్క పదార్థాల్ని మాత్రమే మనం తీసుకుంటూ మన యొక్క శరీరాన్ని, మన మనసును నియంత్రణగా ఉంచుకుంటే అప్పుడు ఈ నాలుకమైన ప్రత్యాహారాన్ని మనం సాధించడం వల్లమవుతాం. అదేవిధంగా మన యొక్క చర్మము కావచ్చు, చేతులు కాళ్ళు, ఇట్లా ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంటే మనం పనులు చేసుకోవడానికి ఉపయోగపడే ఇంద్రియాలని, అంటే శరీర భాగాలని కర్మేంద్రియాలు అంటుంటాం. మనకి కొంచెం జ్ఞానాన్ని కలిగించే, చూసే జ్ఞానాన్ని కలిగించేవి కళ్ళు, వినికిని జ్ఞానాన్ని కలిగించేటువంటి చెవులు, స్పర్శ జ్ఞానాన్ని కలిగించేది చర్మము, రుచి జ్ఞానాన్ని కలిగించేది నాలుక. ఈ విధంగా ఒక్కొక్క జ్ఞానాన్ని కలిగించేటటువంటి విషయాన్ని మనకు తెలియజేసేదాన్ని జ్ఞానేంద్రియాలు అంటుంటారు. మనకి అవసరమైనటువంటి పనుల్ని మనం చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఇలా చేసుకునేటటువంటి పనులకు ఏవైతే ఉన్నాయో వాటిని కర్మేంద్రియాలు అంటుంటారు. విసర్జక వ్యవస్థ కావచ్చు, మూత్ర విసర్జన కావచ్చు, మల విసర్జన కావచ్చు, ఈ విధంగా మనకి శరీరానికి అవసరమైనటువంటి ఈతి బాధల్ని తీర్చేటటువంటివి ఈ విధంగా కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాల మీద ఎప్పుడైతే మనిషి నిగ్రహాన్ని సాధించి అవి వాటి వాటి యొక్క మార్గంలో వెళ్లకుండా వెనుదిరిగి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి భగవత్తత్వాన్ని దర్శించాలనేటటువంటి సంకల్పంతో గనక ఎప్పుడైతే ముందుకు వెళ్తాయో దానిని ప్రత్యాహారం అని అంటుంటారు. రకరకాల విషయాల్ని వినాలనేటటువంటి కోరిక ఈ చెవులకు ఉండకుండా భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క ఆ యొక్క దర్శనాన్ని చేయాలనేటువంటి విషయాన్ని చెవులకు కలిగి ఉండాలి. అదేవిధంగా కళ్ళు కూడా భగవత్తత్వాన్ని దర్శించాలి అనేటువంటి రకరకాల ఆకర్షణల మధ్య ఉన్నటువంటి ఈరోజు సమాజంలో ఆ కళ్ళు నా హృదయంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నేను దర్శించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది ప్రత్యాహారం అవుతుంది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పాశ్చాత్య పోకడల కారణంగా మనిషి పతనం వైపు దిగజారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా వెళ్లకుండా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి ఈ ప్రత్యాహారం అనేది మానసిక నియంత్రణ ద్వారా మన మనసును నియంత్రించుకుంటూ, మనం మనసు పైన ఆధిపత్యాన్ని కలిగి ఉంటూ, మనసు చెప్పినట్టు మనం వినడం కాకుండా మనం చెప్పినట్టు మనసు వినేటటువంటి స్థితిని సాధించడమే ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటి విషయం. దీని మీద మనం ఎంత సాధన చేస్తే మన యొక్క రాజయోగిగా మనం మారడానికి, అంత అత్యంతమైనటువంటి ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యాహారము అనేటువంటి ఒక విశేషమైనటువంటి విషయం, ఇది మానసిక నియంత్రణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే నీరు ఏ విధంగా అయితే పల్లం వైపుకే ప్రవహిస్తుందో, మనసు ఎప్పుడు కూడా పతనం వైపుకే ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా పతనం వైపుకు ప్రయాణం చేసేటువంటి మనస్సును, దిగజారేటటువంటి స్వభావం ఉన్నటువంటి మనస్సును, చెడు మార్గంలోకి ప్రయాణించేటటువంటి, బద్ధకంలోకి వెళ్ళేటువంటి మనస్సును ఒక ఉన్నతమైనటువంటి దిశకు ప్రయాణించాలంటే దాన్ని వ్యతిరేక దిశలో ప్రయాణింపజేయడం చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఈ కష్టమైన విషయాన్ని సాధన ద్వారా మాత్రమే, నిరంతరమైన సాధన ద్వారా ఈ ప్రత్యాహారాన్ని మనం సాధించగలుగుతాం. ఒకసారి సంత్ జ్ఞానేశ్వర్ అనేటువంటి ఋషి ఈ విధంగా యోగిగా సాధన చేస్తున్నప్పుడు, ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు, అక్కడ ఆ రోడ్డు మీద చేస్తున్నటువంటి మంచి తీయని పదార్థాలు, జిలేబీలు తినాలనేటటువంటి విపరీతమైన కోరిక అతనికి కలిగింది. కానీ అతను యోగి, ఆ ప్రత్యాహారంలో ఆయన విఫలమైపోతున్నాడు. కాబట్టి ఆయన తనకు తాను నియంత్రించుకోవడం కోసం ఒక పని చేశాడు. ఒక కొత్త రుసుము చెల్లించి కొంత జిలేబీ తీసుకున్నాడు. దాని తర్వాత ఆ వీధిలో దొరికేటటువంటి పేడా తీసుకుని ఒక నది పక్కన వెళ్లి కూర్చొని ఆయన నిరంతరం కూడా, నువ్వు జిలేబీ తినాలనుకుంటున్నావా, తిను తిను అని ఆ జిలేబీ వైపు చూస్తూ ఆయన పేడా తినడం స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసిన తర్వాత, అంటే నువ్వు దర్శించే తత్వాన్ని బట్టి మాత్రమే ఉంటుంది తప్ప ఇది మంచిది, ఇది తీయంది, ఇది చెడ్డది అనేది ఏది ఉండదు, అన్నిట్లో కూడా ఒకే తత్వం ఉంది అనేటువంటి విషయాన్ని ఆ యొక్క ఋషులు మునులు మనకి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఆయన తన యొక్క మనసు మీద నియంత్రణ సాధించి ప్రత్యాహారాన్ని సాధించాడు. ఈరోజు ఆధునిక వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏ విషయాన్ని చూస్తే దాని వెనుకాల వెళ్తున్నటువంటి యువత ఈరోజు మనకు కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులలో మనము ఈ ప్రత్యాహారాన్ని సాధించడానికి

మనకి మన మనస్సు మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంది. ఆ యొక్క చెడు మార్గంలో వెళ్తున్నటువంటి మనస్సును మనం నియంత్రించి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలంటే ప్రత్యాహారంలో ఉన్నటువంటి ఈ సాధన ఏదైతే ఉన్నదో, ఈ ఉన్నతమైనటువంటి సాధనను మనం చాలా చక్కగా అభ్యాసం చేసి మంచి రాజయోగిగా ఎదగడానికి దీనిని నిరంతరం కూడా అభ్యాసం చేయాలి. ఇది మానసికమైనటువంటి విషయం. నిరంతరం కూడా దీన్ని జాగ్రత్తగా ఉండి మనం ప్రయత్నం చేసినప్పుడే దీన్ని మనం సాధించగలుగుతాం. అలా ప్రత్యాహారము అనేటటువంటి ఈ యొక్క అష్టాంగ యోగంలో ఉన్నటువంటి 5వ భాగాన్ని మనం మానసిక నియంత్రణ ద్వారా సాధించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఓం సర్వే భవంతు సుఖినః.

0: రాజయోగంలో ప్రత్యాహారం అంటే ఈ అంశం గురించి యోగ శిక్షకులు ఉల్లింగమృత్యం యోగమనే అదృష్టం శీర్షికన అందించిన విశేషాలవి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, కవి, రచయిత జే బాపురెడ్డి జయంతి రోజు భారత పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ధర్మాదాయ శాఖకు కమిషనర్గా, పరిశ్రమల శాఖ కమిషనర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. 37 దేశాలు పర్యటించి పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో 38కి పైగా గ్రంథాలు రాశారు. 1936 జూలై 21న రాజన్న సిరిసిల్లలో జన్మించిన బాపురెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి స్ఫూర్తితో 8వ తరగతిలోనే కవిత్వాన్ని రాశారు. పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం మొదలైన సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారు. చైతన్య రేఖలు, రాకెట్టు రాయబారం, హృదయ పద్యం, బాపురెడ్డి గేయాలు, బాపురెడ్డి గేయ నాటికలు మొదలైన రచనలు చేశారు జే బాపురెడ్డి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: అంబటెల సంగతులు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై. కాళోజి కవితాధార తెలుగు భాషోపాధ్యాయుడు ఆచి వేణుగోపాలరావు అందించే విశేషాలు ఇప్పుడు విందాం.
7: వ్యక్తిత్వం, స్వేచ్ఛ అనే రెండు విషయాలు మనిషి ఎప్పుడూ కోల్పోకూడదని 1948 వరంగల్ సెంట్రల్ జైలులో ఒక పోలీస్ కాల్చుతానని బెదిరిస్తే అతడి దగ్గరకు వెళ్లి కాల్చమని సవాల్ చేశాడు. మిగతా అందరు ఖైదీలు భయపడ్డా కాళోజీ నిర్భీతికి ఇది ఒక ప్రతీక. 1953 మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో జరిగిన నా గొడవ పుస్తకావిష్కరణలో శ్రీశ్రీ ఈ విధంగా అంటాడు. యుద్ధంలో ఫ్రాన్స్ కవులంతా పారిపోతే లూయీ అరాగాన్ ఒక్కడే దేశంలో నిలబడి మహావిశ్వాసాన్ని వెల్లడించే గీతాలు రాశాడు. కాళోజీ కూడా మనతరంలో అలాంటివాడే అంటూ విఖ్యాత లూయీ అరాగాన్తో కాళోజీని పోలుస్తారు శ్రీశ్రీ. కాళోజీ మనసును తెలియజేసే ఈ కవిత చూద్దాం. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. పరుల కష్టంబు జూచి కరిగిపోవును గుండె, పరుల మోసము జూచి మండిపోవును ఒళ్ళు అంటూ సమాజంలో జరిగేటటువంటి అనేక రకాల ఆకృత్యాలను తన మనసు చూస్తూ ఊరుకోలేదని, చూసినా ఏమీ చేయలేని అశక్తత తనదని కవితలతో వర్ణిస్తారు. 1900

1944లో ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డిపై జరిగిన దౌర్జన్యకర సంఘటనపై స్పందిస్తూ నవయుగంబున నాజీవృత్తుల నగ్న నృత్యమింకెన్నేళ్లు అంటూ రక్షించే రాజే భక్షిస్తే సామాన్య జనులు ఎవరికి చెబుతారని, హింస పాపమనే గాంధీదేశంలో హిట్లరు దురాగతాలు ఎన్ని రోజులని ప్రశ్నిస్తారు. రైతు దేశానికి వెన్నెముక అంటూ రైతుక్షేమమే దేశక్షేమమని ఇలా వచిస్తారు. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదిత్రుని వాద్యాలు, చిత్రకారుని చిత్రాలు, ఇలా అన్నీ కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అంటూ మనకు కావలసింది కత్తులు కాదు హలాలు అంటూ ముగిస్తారు. 1943 వరంగల్లు శబ్దానుశాసన గ్రంథాలయ వార్షికోత్సవంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఉన్న రాయప్రోలు తెలంగాణ ప్రజల పోరాటంలో పాలు పంచుకోలేదనని ఆయనను అధిక్షేపిస్తూ కోకిల అనే కవితలో ఇలా అంటారు. లేమావి చివురులను లెస్సగా మేసేవు, ఋతురాజు వచ్చెనని అతి సంభ్రముతోడ మావికొమ్మల మీద మైమరిచి పాడేవు. తిన్న తిండెవ్వారిదే కోయిల, పాడుపాటెవ్వారిదే కోయిల అంటూ ఆయనను నిర్భీతిగా తన కవితలతో ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెబుతూ ఓటిచ్చు అధికారమున్నవారు ఎన్నికల సమయమున తిన్నగా వినుడు, ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి, ఎన్నుకొని తలబాదుకొన్న ఏమగును తర్వాత ఏడ్చినను తప్పదనుభవము అంటూ మంచి ప్రతినిధులను ఎన్నుకోకపోతే తరువాత ప్రతిఫలం మనమే అనుభవించాలంటారు. 1942 ఆయన తన భాషపై ప్రేమతో రాసిన ఈ గేయం చదివితే కాళోజీ ఎంతటి భాషాప్రేమికుడో అవగతమవుతుంది. ముందు మన యాసపై భాషపై ప్రేమ కలగాలే, సందు దొరికితే చాలు సక్కంగ కవితలల్లా చాటాలి అంటారు. ఆంధ్రుడా, ఏ భాషరా నీది, ఏమి వేషమురా, ఈ భాష ఈ భాష ఈ వేషమెవ్వరి కోసమురా అంటూ పరభాషపై ప్రేమతో తనదైన భాష యాస మరచి భావదారిద్ర్యాన్ని మూటగట్టుకునే వారిని ఆయన కలలో కూడా క్షమించలేనంటూ తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా, అన్యభాషలు నేర్చి ఆంధ్రంభురాదను సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అని నిగ్గదీసి ప్రశ్నిస్తారు. సమాజంలోని అసమానతలు వ్యత్యాసాలు పూర్తిగా తొలగిపోవాలని ఆశించిన గొప్ప సామ్యవాది కాళోజీ. అందుకే వ్యత్యాసాలు అనే కవితలో అన్నపురాసులు ఒకచోట, ఆకలిమంటలు ఒకచోట, హంసతూలికలొకచోట, అలసిన దేహాలొకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగం ఒకచోట, వాసన నూనియలొకచోట, మాసిన తలలింకొకచోట, కమ్మని చకిలాలొకచోట, గట్టి దౌడలింకొకచోట, బాహ్యబంధనములొకచోట, భావ బంధనములొకచోట, కామినీ వాంఛలు ఒకచోట, కౌగిలింతలొకచోట, తనువులు ఉండేదొకచోట, తలపులు ఉండేదొకచోట, కావ్యగానములొకచోట, కావ్యపిపాసువులొకచోట, కళాప్రదర్శనమొకచోట, కళారాధకులొకచోట, సాహితీ నిలయముకచోట, చదువరులంతింకొకచోట, పెత్తనమంతా ఒకచోట, సత్తువ ఎంతింకొకచోట, అనుభవమంతా ఒకచోట, అధికారంబది ఒకచోట అంటూ సమాజంలో వ్యత్యాసాలను ప్రశ్నిస్తారు. అక్షరం సమసమాజ భావనకై మనం ఏ విధంగా కార్యోన్ముఖులు కావాలో ఈ కవితలో తెలియజేస్తారు. కాళోజీలో ఓ వ్యక్తిత్వ వికాస బోధకుడు కూడా ఉన్నాడు. బ్రతుకు అనే గేయంలో సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు, సాగిపోదలచిన ఆగరాదిచటెపుడు, ఆగిపోయిన ముందు సాగనే లేవెపుడు, వేచియుండిన పోను నోచుకొనలేవు, తొలగి తోవెవడిచ్చు,
త్రోసుకొని పో

పోవలయు. బ్రతుకు పోరాటము, పడకు ఆరాటము. బ్రతుకదలచిన పోరు సుతారం తప్పదు, చూపతలచిన జోరు రేపనుట ఒప్పదు అంటూ, జీవితంలో ముందుకు సాగాలని, ఆగరాదని, ఆగితే వెనుకబడిపోతామని, అవకాశాలు మనను వెదుకుతూ రావని, జీవర పోరాటంలో మన అడుగులు అందరినీ పక్కకు జరుపుతూ వేయాలని, అయితేనే మన మార్గం మన గమ్యం చేరగలమని చెబుతాడు. ప్రస్తుతం నడుస్తున్న కాలానికి కాళోజీ అనే ప్రాణవాయువు తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే మనిషిలోని నిరాశ ఆశగా మారాలి, పిరికితనం పరాక్రమం కావాలి, దానవత్వం చెరిగి మానవత్వం రావాలి, నేను నుండి మనం వైపు మరలాలి, అధికారం నుండి సేవ వైపు నడవాలి, సమరం నుండి శాంతికి, పాలకుల నుండి పాలితులకు, అణ్వాయుధాల నుండి హలధారుల వైపు, కక్షల నుండి రక్షణ వైపు, లేమి నుండి కలిమి వైపు, మాన్యుడి నుండి సామాన్యుడి వైపు, ప్రాంతం నుండి విశ్వం వైపు, ఆవేశకావేశాల నుండి ఆలోచనల వైపు, పీడనం నుండి స్వేచ్ఛ వైపు, దోపిడి నుండి సమానత్వం వైపు, నిర్బంధాల నుండి నిజాల వైపు. ఇలా నా గొడవలో ఆయనను కదిలించిన అనేక జీవనయాన మలుపులను దర్శిస్తూ, మానవతావాద స్ఫూర్తితో కాంతివైపు క్రాంతివైపు సాగడమే మనం ఆయనకు అందించే జేజేలు. చివరగా ఆయన తన పాత్ర గురించి ఇలా చెబుతూ ముగిస్తారు. అతిథివోలె ఉండి ఉండి అవని విడిచి వెళుతాను, పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను, మురికి నీటి నడుమ ఉన్న ఇరుకులలో ఇరికినాను, కూటి పేదతన కబళము నోటకీయ గుడిచినాను, పూలవాసనలు నిండిన పాలరాతి మేడలలో ఆయాసము కలిగించెడి పాయసాలమెక్కినాను, వాయువుతో పోటీపడు వాహనాలు ఎక్కినాను, కంటకాల మధ్య నేను కాలినడక నడచినాను, కాలు బయట పెట్టకుండా కాలమెంతో గడిపినాను, గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల

0: బోలే వాగుచు తిరగాడినాను. అతిథి ఓలే ఉండి ఉండి అవని విడిచి వెళుతాను.
1: కాళోజి కవితాధార తెలుగు భాషోపాధ్యాయుడు ఆచి వేణుగోపాల్ అందించిన ప్రసంగమదే.

పిఎస్ఆర్ అప్పారావుగా పరిచితులైన పోనంగి శ్రీరాము అప్పారావు జయంతి ఈరోజు. ఈయన నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్ర అనువాదకుడు అయిన పిఎస్ఆర్ అప్పారావు 1923 జూలై 21 జన్మించారు. తెలుగు నాటక వికాసం అనే అంశంపై పరిశోధన చేసి 1961 ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. తెలుగు నాటక

0: రంగాన్ని గురించిన సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటి నుంచి నాటక రంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతున్నది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి అందింది. భరతముని నాట్యశాస్త్రంను దీనికి కేంద్ర సాహిత్య నాటక అకాడమీ లభించింది. భరతముని నాట్యశాస్త్రంను తెలుగులో అనువదించారు. తాజ్మహల్ నాటిక, విశ్వభారతి నవల, వేణువు ఆధ్యాత్మిక గద్యము, నాట్యశాస్త్రము, నాటక రచన ప్రయోగాలు, తెలుగు నాటక వికాసం లాంటి రచనలు చేశారు పిఎస్ఆర్ అప్పారావు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు మాట సొగసు శీర్షికన అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధ తీగల వాయిద్యమైన వీణ గురించి సామల రాజవర్ధన్ అందిస్తున్నారు మాట సొగసు శీర్షికన.
2: ఈరోజు వీణ అనే రెండు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం. చదువుల తల్లి సరస్వతీదేవి చేతిలో కనిపించేదే వీణ. ఆవిడ వీణ పుస్తక పాణి. వీణ సంగీతానికి, పుస్తకం సాహిత్యానికి ప్రతీక గనుక ఆవిడ సంగీత సాహిత్యాలకు అధిదేవతగా కొలుస్తాం. కొందరు వీణ అని పేరు కూడా పెట్టుకుంటారు. వీణ అతి ప్రాచీనమైన సంగీత వాయిద్యం. సామవేదాన్ని వీణ మీద పలికించేవారు. అంటే సామవేదం వీణ మీద పలికించడానికి అనువుగా ఉంటుందన్నమాట. అది సామగానం. అన్నట్లు వీణలన్నీ ఒకే రకంగా కనిపించినా వాటిలో చాలా రకాలుండడమే గాక వాటికి పేర్లు కూడా స్థిరపడిపోయినాయి. సరస్వతీదేవి చేతిలో కనిపించే వీణ పేరు కచ్చపి. నారదుని వీణ పేరు మహతి. తుంబురుని వీణ పేరు కళావతి. ఈనాడు మనకు కనబడుతున్న వీణలు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుని తరతరాలుగా వస్తున్నాయి. పనస చెట్టు కాండాన్ని తొలిచి వీణను తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలిలో ఈ వీణలు తయారవుతాయి. వాటిని బొబ్బిలి వీణలు అంటారు. తమిళనాడులోని తంజావూరులోనూ వీణలు తయారవుతాయి. అవి తంజావూరు వీణలు. వీణ ఆకారం అలంకారం చూడగానే ఆ వీణ ఎక్కడ తయారైందో తెలిసేటట్టుగా తయారు చేయగల నేర్పున్న కళాకారులు ధన్యులు. పనస చెట్టు కాండాన్ని తొలిచి వీణను తయారు చేసి దానికి ఆనియంకాయ బుర్రను కింద అతికిస్తారు. వీణ చివరి భాగంలో ఒక రకమైన జంతువు ముఖం కనబడుతుంది. దాన్ని వ్యాళి అంటారు. వ్యాళి కుందేలు వంటి చిన్న జీవి. దాన్ని పట్టబోగా నున్నగా ఉన్న దాని చర్మం గూళ్లు గూళ్లుగా ఉన్న దాని ఎముకలపై నుండి చేయి జారిపోయిందట. అట్లా జారిపోతున్నప్పుడు ఆ జంతువు కంఠం నుండి రకరకాల స్వరాలు వెలువడ్డాయట. ఆ స్వరాలే వీణ మీద పలికించడానికి మానవుడు ప్రయత్నించి సఫలుడైన తరువాత వ్యాళి జ్ఞాపకార్థం వీణకు చివర దాని తల రూపంలో ఒక ఆకారాన్ని ఇచ్చినాడు. వీణ కర్ణాటక సంగీతంలో మేటి. వీణ వాయించడంలో పండితులైన వాణ్ణి వైణికుడంటారు. ఈ వైణికుడు వీణ వాయించడంలో బాగా పరిణితి చెంది విద్వాంసుడైతే అతన్ని ప్రవీణుడనాలి. ఆమె అయితే ప్రవీణ అన్నమాట. అంటే బాగా వీణ వాయించగల వాళ్లనే ప్రవీణులనాలి. కాని ఇప్పుడు వీణంటే ఏమిటో తెలియని వాణ్ణి కూడా అతడు అన్ని రంగాల్లో ప్రవీణుడు అంటున్నారు. దక్షిణ భారతదేశంలో వీణావాదనంలో ప్రవీణురాలైన ఒకే ఒక్క పేరు ధనమ్మ. వాళ్లు తమిళులు కనుక ఆమెను ధనమ్మాళ్ అంటారు. వీణ ధనం లేదా వీణ ధనమ్మాల్ అంటారు. అంటే సాక్షాత్తు సరస్వతి అవతారమని సంగీత రసజ్ఞులు నమ్ముతారు. వీణ అనేది ఆవిడ ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఏ శుభకార్యమైనా సన్నాయి మేళంతో పేరంటానికి బయలుదేరితే వీణ ధనమ్మాళ్ ఇల్లు వచ్చిందంటే సన్నాయి మేళం ఆగిపోతుంది. ఆ ఇల్లు దాటిన తర్వాతే మళ్లీ సన్నాయి వాయిద్యం మోగుతుంది. ఆవిడ ముందు మా వాయిద్యం వాయించగలమా అని భక్తితో భయంతో చెప్పుకునేవారు. ఇప్పటి వాళ్లకది ఆశ్చర్యం అనిపించినా అది సత్యం. ఈనాడు చాలామంది వైనికులున్నారు. కాని ఆవిడ పొందిన గౌరవమే వేరు. రాజా రవివర్మ దేవతా చిత్రాలు, కావ్య పురాణాలలోని చిత్రాలు చిత్రించి అమరుడైనాడు. అతని చిత్రాలన్నింటికీ అతని కూతురే మోడల్. కాని సరస్వతీదేవి చిత్రాన్ని గీయడానికి మాత్రం తన కూతురు కాకుండా మరొక స్త్రీని అనుకున్నాడు. ఆమె ప్రఖ్యాత హిందుస్థానీ గాయిక, గాన తపస్విని అంజనీబాయి మాల్పేకర్. సంగీత సాహిత్యాలలో మేరు శిఖరం వంటిది. అప్సరస వంటి అందం ఆమెది. ఆమె అందంలో దైవాంశ కనబడేది కనుక రాజా రవివర్మ ఆమెను సరస్వతీదేవికి మోడల్గా ఎన్నుకొని ఆ చిత్రాన్ని అజరామరం చేసినాడు. ఇదంతా ఎందుకంటే సరస్వతీదేవి చేతిలో వీణ నిలువుగా చూపించినాడు రవివర్మ అని చెప్పడానికే. అంటే వీణను ఒడిలో అడ్డంగా పడుకోబెట్టినట్లుగా సినిమా వాళ్లు చూపిస్తారు. కాని ఇక్కడ సరస్వతీదేవి చేతిలో వీణ నిలువుగా ఉంటుంది. సినిమాలంటే గుర్తొచ్చింది. ఒకప్పుడు సినిమాలలో వీణ పాటలు చాలా ప్రసిద్ధి చెందినాయి. హిందీలో విజయ్ భట్ తీసిన రామరాజ్య చిత్రంలో నిండు గర్భిణి అయిన సీతాదేవిని అడవికి పంపబోయే సన్నివేశంలో చెలికత్తె వాయించిన వీణ పాట చాలా పేరుగాంచింది. ఆ పాట మీద నటించింది ఆనాటి మేటి నటి రంజన. వీణ మధుర మధుర కచిబోల్ అని ఆ పాట పాడింది ఆనాటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయక సరస్వతి రాణి. తెలుగు సినిమాల్లో కూడా వీణ పాటలు చాలా ప్రాముఖ్యం చెందినాయి. ప్రేమ్నగర్ చిత్రంలోని వీణ పాటనేగాక వీణతో కూర్చున్న కథానాయిక చిత్రం కూడా చాలా పాపులర్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు పెళ్లి కావలసిన అమ్మాయిలకు వీణ నేర్పించేవారు. పెళ్లి చూపుల కార్యక్రమంలో వీణ వాయించడం సంప్రదాయంగా మారింది. పెళ్లైన తర్వాత వీణ అటకెక్కడం ఖాయం, అది తర్వాతి కథ. ఒకప్పుడు కర్ణాటక సంగీతంలో పక్క వాద్యంగా వీణనే ఉండేది. ఫిడేలు వచ్చిన తర్వాత అది పక్క వాద్యంగా మారిపోయింది. ఫిడేలును వాయులీనమని కూడా అంటారు. అది పాశ్చాత్య వాయిద్యమైనా కర్ణాటక సంగీతంలో చక్కగా ఒదిగిపోయింది. సంగీతంలోనే గాక సాహిత్యంలోనూ వీణ ప్రస్తావన చాలా చోట్ల కనబడుతుంది. మహాకవి బమ్మెర పోతనగారి భాగవతం నరకాసుర వధ ఘట్టంలో సత్యభామ చేస్తున్న యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్న శ్రీకృష్ణుడు అనుకుంటున్నట్లుగా పోతన వర్ణించిన సీసపద్యంలోని ఒక్క పాదం, వీణ చక్కగా మెట్ట తెరవెరుంగని కొమ్మ బాణాసనం మెట్లు బట్ట నేర్చే అనుకుంటున్నాడట. సత్యభామ ఎంతటి సుకుమారి అంటే ఆవిడకి వీణ చక్కగా పెట్టడం కూడా రాదట. ఇక బాణాలెట్లా పట్టుకున్నదని విస్తుబోతున్నాడు కృష్ణుడు. మనుచరిత్రంలో ప్రవరాఖ్యుడు వరోధిని మొదటిసారి చూసినప్పుడు ఆమె వీణ వాయిస్తూ ఉన్నదని అల్లసాని పెద్దన వర్ణించాడు. రహిబుట్ట జంత్ర గాత్రములరాల్గరగించు విమల గాంధర్వంబు విద్య మాకు అంటుంది వరోధిని. అయితే వరోధిని కూడా ప్రవీణురాలే.
1: మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ వీణ గురించి అందించిన విషయాలవి.

ఇందులో 8 భావకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి కథనం కార్యక్రమంతో 8:30 నిమిషాలకు మీ ముందుంటది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: The meteorological center Shimla has issued a red alert for heavy to very heavy rainfall today in Kangra, Mandi, Chamba, Sirmaur and Kullu district. As a precaution, all government and private educational institutions will remain closed for the second consecutive day today in Kangra, Mandi, Chamba and Sirmaur district. The administration has urged residents and tourists to avoid unnecessary travel and stay away from rivers, streams and landslide prone areas. Ritesh Kapoor, Akashwani News, Shimla.
1: More than 118 police personnel sustained injuries yesterday when a protest escalated into violence in the New Delhi area. The injured include senior officers of the ranks of Special Commissioner of Police, Joint Commissioner of Police, Additional Commissioner and Deputy Commissioner of Police. In a statement, Delhi police said that during the protest, the protesters displayed unruly, aggressive and violent behavior, and despite repeated warnings and lawful directions, they refused to disperse and violated the prohibitory orders in force. Delhi police said the protesters attacked police personnel, vandalized police and other government vehicles, and resorted to violence, posing a serious threat to public order. It said the medico-legal examination of the remaining injured police personnel is underway. The police said during the scuffle, around 60 protesters were also reported to get injured. It said around 70 protesters have been detained, and appropriate legal action has been initiated, and an FIR has been registered under the relevant provisions of the Bharatiya Nyaya Sanhita and other applicable laws. US has launched fresh strikes on Iran. In a social media post, US Central Command CENTCOM said that the strikes are designed to further degrade Iranian military capabilities used to attack commercial shipping in the Strait of Hormuz. U.S. President Donald Trump has warned Iran of massive retaliation, saying that Tehran would pay many times. His warning came yesterday after three American soldiers were killed recently, two in Jordan and one in Iraq. Iran's Islamic Revolutionary Guard Corps, IRGC, said that its naval forces had delivered heavy blows to U.S. assets and facilities in Bahrain and Kuwait through three rounds of missile and drone attacks in retaliation to U.S. attacks on Iranian provinces. Moving on to the world of sports, ace Indian shuttler PV Sindhu is all set to lead India at the China Open 2026 badminton tournament beginning today at Changzhou. We have a report.
2: Sindhu will face compatriot Unnati Hooda in her opening round of 32 clash of women's singles today. Devika Sehag will also compete in the women's singles draw. Moreover, Lakshya Sen, Ayush Shetty and HS Pranoy are the three Indian entries in the men's singles draw, while MR Arjun and Hariharan Amsa Karunan are India's sole representatives in the men's doubles draw. Meanwhile, Olympian Tanisha Krasto and Dhruv Kapila, along with Rohan Kapoor and Ruthvika Shivani Gadde, will represent India in the mixed doubles. On to hockey, the Indians sub-junior men's and women's teams made a winning start to their respective campaigns at the FIH Youth Hockey 5S Asian Championship 2026 in Muscat, Oman yesterday. The Indian women's team was the first to start its campaign on the tournament's opening day against Kazakhstan and won 8-3. The Indian men's team, on the other hand, also impressed in its tournament opener as they defeated Bangladesh 7-3 in their opening match. Chirag Jha, Sports Desk.
1: And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
3: Thank you, Abhishek. Prime Minister urges Parliament to embrace dialogue over disruption, leads the Statesman. Monsoon session off to a stormy start amid opposition protests, reports the Hindu. The Pioneer, in its editorial piece, FIFA World Cup, Spain rules the world again, says football once again demonstrated its unrivaled global appeal, uniting nations, cultures and generations in a way few events can. Cops block protesters march to Parliament, Nadda meets CJP representatives, says the Times of India. Andy Burnham takes over as Prime Minister, unveils 10-year plan for reset of United Kingdom, informs the Asian Age. And finally, India approves first vaccine against dengue, reports the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address NDA Parliamentary Party meeting at Parliament House this morning. President Draupadi Murmu to hold talks with the North Macedonian counterpart in Skopje today. Four Indians killed and one critically injured in an attack on commercial vessel near Odessa port in Ukraine. India condemns attack on the ship. West Bengal government hikes monthly pension for senior citizens, widows and specially abled persons in the state. U.S. launches fresh strikes on Iran as President Donald Trump warns of massive retaliation. And PV Sindhu to lead India's challenge at the China Open badminton tournament beginning today. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in. and news on AIR app. And with that, we end the morning news. Have a nice day.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:30 దాటి 15 సెకండ్లు. కథనం కార్యక్రమం. మా ఊరి భాగవతం కథలు ఈ సంపుటి నుంచి పెద్దింటి అశోక్ కుమార్ రాసి వినిపించే రిహార్సల్ మా ఇంటికొచ్చింది. కథ వింటారు. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన తెలుగు కథా సంపుటి మా ఊరి భాగవతం కథలు. ఇందులో తెలంగాణకు సంబంధించిన, అంటే తెలంగాణ ప్రాంతంలోని పల్లెటూరి జీవన విధానం, వారి ఆచారాలు, సాంస్కృతిక వ్యవహారాలు లాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ఈ కథలను పునఃప్రసారం చేస్తున్నది కథనం కార్యక్రమంలో. ఈరోజు రిహార్సల్ మా ఇంటికొచ్చింది కథ విందాం. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: హరిశ్చంద్ర నాటకం ఆడాలని మా జంగం పంతులు చెప్పినప్పటి నుంచి నా మనసు మొత్తం లోయితుని పాత్ర మీద పడ్డది. ఎందుకంటే ఎట్లయినా ఆ పాత్రను నేనే దక్కించుకోవాలనుకున్నా. ఈ మధ్య ఏమైందంటే, ఇద్దరు ముగ్గురు చదువుకున్న వాళ్ళు కూడా మా మాల్యంలోకి వచ్చారు. మా మాల్యపూలకు పాటలు కూడా అభ్యాసమైనాయి. ఇక నాతో పనే తగ్గిపోయింది. వాళ్ళకు పుస్తకం నా చేతికి అందనిత్తనే లేరు. నేను కావాలని తీసుకుంటే తిడుతున్నారు. మా కొండయ్య మామ గాలివాటం మనిషి, నేను ఒక్కనున్నాడు నా చుట్టే తిరిగిండు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళ చుట్టూ తిరుగుతుండు. ఇక నన్ను అప్పుడప్పుడు నువ్వు రానే రావద్దని బెదిరిస్తుండు. అందుకనే నేను రూటు మార్చిన. మా కొండయ్య మామ కంటే మా పంతుల్ని నమ్ముకున్నది నయ్యం అనుకుని మెల్లగా మా పంతులకు దగ్గరైన. ఎందుకంటే పాత్రలు వంచ జాగల మా పంతులు కూడా చెప్తే ఈ ఇత్తడు కదా, అందుకని అందరికంటే ముందే రావాలి. చాపలు వేయాలి, బిందెలల్లా నీళ్లు పెట్టాలి, ఇంకా చిన్న చిన్న పనులు చేయాలి. పంతులు ఏదన్నా పని చెప్తే క్షణాల మీద చేయాలి. జంగమమ్మకు పూలు తెచ్చియాలి, ఎప్పుడన్నా నీళ్లు మొయ్యాలి. మా ఇంట్లో కాయనో పండో కనబడితే మెల్లగా ఎత్తుకొచ్చి పంతులమ్మకి ఇవ్వాలి. ఇట్లా ఈ పంతులకు దగ్గరవుతున్నా నేను. ఇక మా మాల్యంలో ఈ లోహితుని పాత్ర కొరకు నాకు ఇద్దరు పోటీగా వచ్చారు. ఒకడేమో గడ్డమీది బాలరాజు, వీళ్ళన్న గడ్డమీది రాములు మా మాల్యంలోనే మేటేశకాడు. అంతకుముందు ఈ బాలరాజు రిహార్సల్కు రాకపోతుండే, ఈ మధ్యనే అత్తుండు. వట్టిగా కూర్చుంటాడు వచ్చినోడు, ఏజం కావాలంటుండు. ఇక ఇంకొక పోటీదారు ఇవ్వాలంటే ఆకుల తిరుపతి, వాడు కూడా నాతోనే చదువుకుంటాడు, నా క్లాసే. వానికి మా మాల్యానికి ఏ సంబంధం లేదు, కానీ వానికి జర డ్యాన్స్ వచ్చు. సరిలేరు నీకెవ్వరు, ఇదిగో నేనున్నాను, అదిగో నువ్వున్నావు, రారా నా సామి రంగ, చంగు చాంగు రే బంగారు రాజా. ఎగ్గిసంటి పాటలు ఉంటాయి కదా, ఈ పాటల మీద వాడు మస్తు డ్యాన్స్ చేస్తాడు. మధ్య మధ్యలో మేకప్ పూర్తిగానప్పుడు ఒక డ్యాన్స్ పాట ఎత్తే ఎట్లుంటుందని మా జంగం పంతులు బాంబు వేల్చిండు. అప్పుడే ఈ ఆకుల తిరుపతి నాకు పోటీగా మారిండు. మా పంతులు ముందే పాట పాడి డ్యాన్స్ చేసి చూపించాడు. అందరు అబ్బా ఏం పోరర్రా, మస్తు చేసిండు, నువ్వు మా నాటకంలో ఉండాలిరా అని అన్నారు. ఇక మా కొండయమావ కూడా అదే మాట అన్నాడు. వాడు తలకాయ ఊపుకుంటా వట్టికుంటాడా, నాకు రాజు కొడుకు వేషమైతేనే ఉంటా అన్నాడు. ఇక వాని అవసరం మా నాటకానికి ఉండే, మా నాటకం అవసరం వానికి ఉండే. అందుకని వానికి అడగంగానే లోయిది పాత్ర ఇచ్చేసారు. అట్లా పాత్ర నాకు కాకుండా పోయింది. వాళ్ళ దృష్టిలో ఇక నేను మేళ్ళం మనిషినే కాదు, పోరడు వాళ్ళ మామ చూపతి కత్తుండు అని అనుకుంటుండు. ఒక్కలకు కూడా ఈ పూరనికి మంచేషం ఇయ్యాలే, పాపం మొదటి నుంచి తిరుగుతోండు అని లేదు. కనీసం మా పంతులు కూడా లేదు వీడు అడ్డమైన సాకిరి చేస్తుండు వీనిక ఏషమిస్తామని. బీడికో అగ్గిపెట్టకో మంచినీళ్ళకో అయితే నేను యాదికత్త, ఏషాలిచ్చక్కడ మాత్రం నేను యాదికిరాను. ఎవరన్నా ఏషకాలు రాకుంటే నన్నే తోలుతారు, అరే తోలకరాపోరాని. మా మామ కూడా అంతే, చిన్న పనికైనా పెద్ద పనికైనా అరే షోకు లేవురా తీసుకురాపోరా అని బుదురెక్కిస్తాడు. కానీ నేను ఏషం అడిగే వరకు మాత్రం ఏయ్ ఇంటికాడు ఉండి చదువుకోక ఎందుకు అత్తున్నావు, నీకేమేషం మీ బాబుకు చెప్తా జరాగు అని బెదిరిస్తోండు. ఇక చూడు కథ, నాకు ఈ ఇష్టమైన ఏషం నా కండ్ల ముంగట్నే ఈ తిరుపతికి వాయ అందరు పాత్రలు పంచుకుంటుండ్రు. నాకు ఈ బాలరాజు గారు ఉన్నాడు కదా ఇంకొక పోటీదారని, వానికి ఈ రెండు ఏషాలు ఇచ్చిండ్రు. ఏమేషం అంటే లోహితుని దోస్తులు ఏషం, ఆ లోహితుని ఎంబడబోవాలి. పాట ఉండదు, ఒక పద్యం ఉండదు. లోహితుడు అడవికి ఆకులకు పోతాడు కదా, ఆకులకు పోతే మేము సోపొత్తును పోవాలి. అది పుస్తకంలో లేనే లేదు. ఈ చేతి కింద పోరగాళ్ళు ఉంటే చెప్పినా పని వింటారని ఈ రెండు వేషాలు పుట్టించి మమ్మల్ని అట్లా దింపుకుంటారు. నేను మా పంతులకు మేళానికి చేసిన సేవ అంతా నీళ్ళలా కలిసిపోయింది. పారట్లు రాయించారు, ఎవరి పారట్లు వాళ్ళు తీసుకున్నారు. నా మాటలు సగం కమ్మ కూడా నిండలేదు. రెండు సార్లు చదివితే మొత్తం నోటికొచ్చేసినాయి. ఇక అది ఎండాకాలం దినం, కోతలు మోతలు అన్నీ అయినాయి, పనేం లేదు. ఆయటి మూనిలోపు వానలు కొట్టేలోపే ఈ ఆట వేయాలని అందరికీ పట్టుదల ఉంది. ఆయటి మూనితే ఎవరి పని మీద వాడు వాడి దొరకరు కదా. ఈసారి ఏం అయిందంటే అందరు లెక్కలు చూసుకున్నారు. ఇంకా 100 రూపాయలు మా మామకే ఇచ్చేద్దే లేరు. మాల్యంలకు ఎప్పుడూ ఒకళ్ళిద్దరు కొత్తోళ్ళు అత్తనే ఉన్నారు, పాతోళ్ళు పోతనే ఉన్నారు, నిలకడ లేదు. మనిషికి 5 రూపాయలు వేసి మెల్లగా మా మామ బాకీ సగం ఇచ్చేయాలని, ఇంకో సగం ఆట ఆడి ఆ అచ్చిన పైసలతో నేర్పాలని అందరు అనుకున్నారు. ఈ పంతులకు పైసలు ఇవ్వకుండా మనిషికి తవ్వేడు బియ్యం ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. అందరికీ ఆలోచన ఉంటే నా ఆలోచన నాకుంది. నా ఆలోచన ఏంది, లోయిదు నా పాత్ర నాకు కావాలని. ఇక నేను నా ప్రయత్నంలో నేను చేతనే ఉన్నా, పాత్ర మాత్రం నా చేతి కత్తలేదు, ఎవరు ఇత్తలేరు. తిరుపతికి ఎప్పుడు ఒక వంక తీస్తున్నా, ఏయ్ నీకు చదవరా తీయోయ్ అని నేను చదివి చూపిస్తున్నా, అయినా కానీ నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. రిహార్సల్ మొదలయ్యింది. మా రిహార్సల్ ఎట్లా నడుతుందంటే మొదటి వారం రోజులు ఎవరి పాత్ర వాళ్లే కూసుండి చదవాలి. వారం తర్వాత పారట్లను చూసుకుంటా నిలబడి చదవాలి. ఇక 3వ వారంలో మాత్రం మా పంతులు యాక్షన్ చేసి చూపిస్తాడు, ఆ యాక్షన్ చేసుకుంటా పాటలు చదవాలి. 4వ వారంలో మాత్రం మొత్తం నోటికే చదవాలి, ఆట ప్రాక్టీస్ చేయాలి. అట్లా నడుతుంది. ఇక మొదటి వారంలో ఒకనాడు సగం, ఇంకోనాడు ఇంకో సగం, ఆట పూర్తి కావడానికి 2 రోజులు పడుతుంది. 2వ వారంలో ఏ రోజుకు ఆ రోజు ఆటను మొత్తం పూర్తి చేస్తాం. పంతులకు ఈ 2 వారాలే పని ఉంటుంది. పాటలు ఎట్లా వాడాలి, వచనం ఎట్లా చెప్పాలి, పద్యాలు ఎట్లా రాగందియాలి, యాక్షన్ ఎట్లా చేయాలి చూపిస్తాడు. ఇక లాస్ట్ 2 వారాలు మాంతల మేమే ప్రాక్టీస్ చేసుకుండు. మా రిహార్సల్ 2 వారాలకు వచ్చింది. పనేం లేదు కదా, పొద్దు మాపు యాద్ చేసుడేనే. అప్పటికి అందరికీ పాటలు నోటికొచ్చినాయి. నా మనసు కుతకుతుడుకుతోంది. వాడు లోయితిని పాటలు వాడుతుంటే నేనే వాడుతున్నట్టు అనిపించింది. ఇంకా నాకు ఆశ జత్తలేదు, ఎట్లనా చేసి ఆట వేసే వరకన్నా లోహితాసుని పాత్ర నేను తీసుకోవాలని మనసులో అనుకున్నా. మరిగ నన్ను అడిగినోళ్ళు లేరు, నన్ను చూసినోళ్ళు లేరు. 2 రోజులు రిహార్సల్కి పోలే నేను. పోతే కనీసం అరే నువ్వు ఎందుకు అత్తలేవురా అని అడిగిన వాళ్ళు కూడా లేరు. కనీసం కొండయ్య మామ, మా దాస్యన్నాయన కూడా అడుగుతలేరు. పంతులు కూడా ఏమే పిల్లగా అత్తలేవా అంటలేడు. పంతులమ్మ మాత్రం ఇంట్లో కట్టెలు లేకుంటే 1-2 సార్లు నన్ను యాజ్ చేసిందట, అయ్యో ఒక పొలగాడు ఎటువే ఉంటే కట్టెలు ఎత్తుకచ్చు అని. నాకు కోపం వచ్చింది, అమ్మ కట్టెల కోసమేనా నేను వచ్చేది అని అనుకున్నా. ఇక మా ఇంట్లో తెల్లతీటేళ్ళ పొడి ఉంది. తెల్లతీటేళ్ళ పొడి అంటే అది మామూలు పొడి కాదు. ఎప్పుడన్నా బయలు సాప్ లేకపోయినా దొడ్డి సాప్ లేకపోయినా మా అమ్మ ఏం చేస్తుంది అంటే నీళ్ళలో కలిపి ఓ శంషాడంత వేసిస్తుంది. ఇక చూడు పొద్దంతా ఊరుకుడే ఊరుకుడు ఉంటుంది. ఇక ఈ పొడిని మెల్లగా తీసుకొని నేను రిహార్సల్ పోయినా. ఎండాకాలం తినాం కదా, చుట్టుపక్కల ఇండ్లోళ్ళంతా రిహార్సల్ చూడడానికి వస్తారు. ఆట పూర్తి అయ్యేదాకా లేవరు, అట్లనే కూర్చుంటారు. మేం తెచ్చిన నీళ్ళే తాగుతారు. వేషం లేదు కానీ నీళ్ళ మూత మాత్రం నాదే కదా, నీళ్ళు ఎత్తు ఖర్చు పెట్టాలి.

ఖర్చు పెట్టిన కొద్దీ వాళ్ళు తాగుతారు, ఖాళీ అయినా కొద్దీ నన్ను వీలుతారు, నేను మళ్ళీ ఎత్తు ఖర్చు పెట్టాలి. నేనేం చేసిన అంటే నీళ్ళల్లో కలుపుకొని ఈ తెల్ల తీటల పొడి తాగి పోయిన. తాగినాక వెనక వరుసలో కూసున్నా. ఆ పొడి సంగతి నాకు బాగా తెలుసు. ఎప్పుడన్నా నాలుకకి రాసుకుంటేనే కలుపుల గుడగుడ మొదలవుతుంది. అనుకున్నట్టు అరగంటలనే కలుపుకున్నది. నాకు ఒత్తుగా దొడికొచ్చింది. వట్టిగా పోతే ఎక్కడికోతున్నావు అని అంటారు కదా. మెల్లగా ఏం చేసినా అంటే ఖాళీ బిందె పట్టుకొని నీళ్లు తీసుకొస్తా అని బయటకు వచ్చిన. బయట చుట్టూ ఆ మాట చీకటే. అడుగు ముందు ఏదో కనబడతలేదు. బిందెను బావి దగ్గర పెట్టిన. ఎదురుగా కోమట్ల ఇండ్లున్నాయి కదా, ఆ కోమట్ల ఇంటి కడప దగ్గరికి పోయి లాగిడిచి కూసున్నా. అప్పటికి రాత్రి అయింది కదా, అందరు నిద్రపోతుండ్రు. ఆ కోమట్లకు మా పంతులకు అగ్గి బగ. ఎవలకు అనుమానం రాకుండా ఆ రాత్రి 10 సార్లు దొడిగిపోయిన 4 కోమట్లిండ్ల ఆకిట్లనే కూసున్నా. తెల్లారి కోమట్లకు పంతులకు పెద్ద పంచాది అయింది. ఈ భాగవతం మాల్యం పెట్టి పంతులు మా వాకిళ్ళని పాడు చేస్తుండు, కావాలనే మా వాకిళ్ళలో దొడి గోపిత్తుండు అని పెద్ద లొల్లి పుట్టింది. కోమట్లమ్మ జంగమమ్మ కొట్లాట పెట్టుకున్నారట. కోమట్లమ్మ జంగమమ్మను కొట్టిందట, తిట్టరాని తిట్లు తిట్టిందట. ఈరోజు వాళ్ళకైంది, రేపు మనకైతుంది. వాడకట్టంత ఇట్లయితుందో ఈ భాగవతం వద్దు, ఈ కథ వద్దు. ఏ పంతులు, మీ ఇంట్లో రియార్సల్ వద్దే వద్దు, మళ్ళీ రియాసలు పెడితే మర్యాద దక్కదని చెప్పిండట. పంతులమ్మ ఒక ఏడుసుడు కాదు. పొద్దున కథ ఎట్లా జరిగిందోనని నేను మెల్లగా బడికి ఒక పంతులు ఇంట్లోనే ఉన్నా. పంతులమ్మ మన ఇంట్లో రియార్సల్ అద్దే అద్దని పంతులకు వార్నింగ్ ఇచ్చింది. ఇక చూడు, అంతటితోనే ఆ రియార్సల్ ఆగిపోతుంది, ఆ నాటకం ఆడరు, వాడు లోయితాసుని ఏషం వేయడు అని నేను అనుకున్నా. కానీ మా కొండయ్యమామ ఇడిచిపెడతాడా? ఏ సగం నేర్చిన ఆట ఎట్లిడిచిపెడతాం? మా అక్కోళ్ళ ఇంటికి రాన్రి, అక్కడ రిహార్సల్ చేద్దామని మేళాన్ని మొత్తం మా ఇంటికి తెచ్చిండు. హరిణి అవ్వ, ఇదేం కథరా, ఇప్పుడు మా ఇంట్లోకి తెచ్చే అని నేను అనుకున్నా. మాదేంది 2 సంఖల పెద్దిళ్ళు, ఒక్కసారి 100 మంది బంతి కూసోవచ్చు. ఇంటి ముందు వెనుక మస్తు జాగున్నది. ఇక మా ఇంట్లోకి వచ్చినాక మరి నేను ఊకుంటున్నా. నాకు ఇక సరే, ఇదొక మంచి పని అయిందని అనుకున్నా. మెల్లగా మా అమ్మతో చెప్పిన, అమ్మ అమ్మ అమ్మ నగ్గ ఏసేమీమనే, నగ్గ రాజు కొడుకు ఏసేమీమనే, నాకు పాటలు మొత్తం వచ్చునే, పద్యాలు మొత్తం వచ్చునే అని లోయితాసుని పాటలు పద్యాలు వచనం మొత్తం మా అమ్మ ముంగట గడగడతా తీరా. ఈ మా అమ్మ ఊకుంటుందా, ఒరే కొండ ఇంకా రాజు కొడుకు ఏసామంటే ఇరా అదేదో అని చెప్పింది. ఇక మా కొండయ్య మామకు 4 సందుల ముళ్ళిరిగినట్టు అయింది. ఇయ్యా అంటే రియార్సల్ అద్ద అంటారు, ఇత్తా అంటే వాడేమంటాడు అని మెల్లగా నన్ను బుదరకిచ్చి పాపడాలు కొనిచ్చి ఏషమద్దురా, నీకు ఇంకో ఏషం ఇప్పిత్తరా అని బుదరకియ్యాలని చూసిండు. నేనింటానా, ఓయ్ నాకు ఇత్తే ఆ ఏషమియ్యి, లేకుంటే లేదు అని గట్టిగా చెప్పిన. ఈయక సత్తడా మెల్లగా మామ నాకే ఇచ్చిండు. అట్లా ఆ పారటు నా చేతికి వచ్చింది. ఆకుల తిరుపతి ఊకుంటాడా అలిగిపోయిండు, రిహార్సల్కు రాలేదు. ఇదేం పద్ధతి అని మా మామని అడిగేద్దాం ఎవలకున్నది. ఏ రాకపోతే రాకపోంతి అన్నాను అందరు. నేను వానికంటే పాటలు మంచిగా చదివిన, 2 వచనాలు ఎక్కువ చెప్పిన. నేను చేసిన పని ఇంత దూరం తెస్తుందని అనుకోలే. ఏదో కోపంతో అట్లా చేసినా కానీ ఇట్లా జరుగుతుందని తెలితే ఈ పని నేను ఎప్పుడో చేద్దుంటి. ఇక జంగం పంతులు ఇంటికి మా ఇంటికి మస్తు దూరం. మేళ్ళం మా ఇంటికి వచ్చినాక, ఏ నాకు శాత కాదు, నేను అంత దూరం రాను అన్నాడు పంతులు. అప్పటికే పాటల తీరు మాకు మొత్తం నోటికి వచ్చింది, యాక్షన్ కూడా నోటికి వచ్చింది కాబట్టి మాకేం కష్టం కాలేదు. బుక్కు నేనే చేత కట్టుకొని అందరికి పాటలు అందించిన. అనుకున్న రోజున ఆటేసినాం. ఈసారి టికెట్ పెట్టి గడిలో ఇద్దాం అనుకున్నాం కానీ మా మామనే అద్దన్నాడు. గర్షలగడ్డకెత్తే ఊరంతా చూస్తారు, ఏదోసారి అక్కడేద్దాం అన్నాడు. 2 పెట్రమాక్స్ లైట్లు ఆ నాటకం వేసినాం, అందరు మెచ్చుకున్నారు. చంద్రమతి పాత్ర వేసిన గడ్డ మీద రాములు జనాలకు కంట తడివెట్టి ఇచ్చిండు. కొండయ్య మామ విశ్వామిత్రుని వేషం వేసి స్టేజీ మొత్తం గడగడ వణికిచ్చిండిగ. దాస్ చిన్నయన హరిశ్చంద్ర మహారాజు వేషం వేసి ఒక దమ్మి ఏడిపించిండు అనుకో జనాలను. ఇక మా కోతిమూతి వెళ్ళే ఉన్నాడు తెలుసు కదా అని మూతి సంగతి. వాందేందంటే నక్షత్ర కొని పాత్ర. ఆ పాత్రకు 2 మాటలు, అవేంటి అంటే, హరిశ్చంద్ర ఆకలి ధూప రూపాయలు, హరిశ్చంద్ర ఆకలి ధూప రూపాయలు. ఇవి వాడు అనాలి. వీడేందంటే అవసరం ఉన్నా లేకున్నా వనుడు మొదలు పెట్టిండు, వాడు అనగానే జనాలు నవ్వుడు మొదలు పెట్టిండు. అట్లా ఆ నాటకం భలే గమ్మతిగా వచ్చింది.
ఇక మా

0: ఏ సంగతి తెలుసు కదా, ఎడ్డిమూర్ఖుడు అని. తన డైలాగులు జనమంతా నవ్వినని కండ్లు నెత్తికెక్కినాయి. ఇంకోసారి ఏం చేసిండంటే, తెల్లారే మర్నాడు జీతమున్న దొర కోడల ముందు ఆ రెండు మాటలు మర్చిపోయి దూపా దూపా అన్నాడట. తలపండు వాళ్ళుగా దూపా దూపా అంటవేంద్రా అని దొరసాని కుర్రా ఎందుకొని మీదికి వచ్చిందట. ఆగో, అట్లా జరిగింది మా రిహార్సల్ కథ.
1: మా ఊరి బాబు తన కథలు సంపటి నుంచి రిహార్సల్ మా ఇంటికి వచ్చింది. కథ విన్నారు. ఈ కథను రాసి చదివి వినిపించింది పెద్దింటి అశోక్ కుమార్. ఇది ఇయాల్టి కథనం కార్యక్రమం. ఈరోజు రాత్రి నవలతో కార్యక్రమంలో 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం ఉంటుంది. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునః ప్రసారమవుతుంది. వినుడు మరొకరే.
2: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగడి సినిగీతల సందడి సినిగీతల సందడి సింగడికి శ్రోతలకు స్వాగతం. ఈ పాటల సందడి 10:00 ప్రసారమవుతుంది. మీకు నచ్చిన పాటల కోసం 2950081 నంబర్కి ముందు 08732 కోడ్ను జత చేసి ఫోన్ చేసి పాటినుండ్రి. నంబర్ మళ్ళొకసారి చెప్తున్నా, 2950081 ఈ నంబర్కి ఫోన్ చేసి నచ్చిన పాటినుండ్రి 10:00 దాకా.

సింగడి సినిమా పట్ల కార్యక్రమానికి 29508 నంబర్కు 087732 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి. సినిమా పాటను కోరి వినుండ్రి పది కొట్టిందాకా.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சை பால்.
3: ఒక పాట భాషల సరిహద్దులను దాటి కోట్లాది మనసులను తాకుతుంది. ఒక స్వరం కళ్లతో కాదు హృదయంతో ప్రపంచాన్ని చూస్తుందని నిరూపిస్తుంది. అలాంటి అరుదైన గాయని వైకం విజయలక్ష్మి 2024 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లా వైకోంలో విజయలక్ష్మి జన్మించారు. పుట్టుకతోనే తీవ్రమైన దృష్టిలోపంతో జన్మించిన ఆమెకు ఈ ప్రపంచాన్ని కళ్లతో చూసే అదృష్టం లేకపోయినా సంగీతాన్ని మాత్రం హృదయంతో ఆస్వాదించే వరం లభించింది. చిన్నప్పటి నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమె వీణ వాయించడంలోనూ విశేష ప్రతిభ కనపరిచారు. సంగీతమే జీవితంగా భావిస్తూ నిరంతర సాధనతో తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. అయితే 2013 విడుదలైన సెల్యులాయిడ్ సినిమాతో నేపథ్య గాయనిగా సినీ రంగంలో అడుగుపెట్టిన వైక్యం విజయలక్ష్మి తొలి పాటతోనే సంగీత దర్శకులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తర్వాత చాలా చిత్రాల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నది. అనంతరం తెరి చిత్రంలోని ఎన్జీవనే, కనా చిత్రంలో వాయడి పుట్ట వంటి పాటలు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె స్థానాన్ని మరింత బలపరిచాయి. ఆమె ప్రయాణంలో గుర్తింపులు కూడా తక్కువేం కాదు. ఫిలింఫేర్ పురస్కారం, ఏషియానెట్ పురస్కారం, వనితా పురస్కారం, కేరళ ప్రభుత్వ గౌరవాలతో సహా అనేక అవార్డులు ఆమెను వరించాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా

0: దిలించాయి. అదే గీతం ఇప్పుడు ఆమెకు జాతీయ ఉత్తమ మహిళా నేపథ్య గాయని పురస్కారాన్ని అందించింది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: మీకు కూడా ఏవైనా గమ్మత్తు విషయాలు తెలిస్తే మాకు ఫోన్ చేసి శ్రోతలతో పంచుకొని కోరిన పాట వినే అవకాశం ఉంది. 10:00 దీనికోసం 2950081 లేదా 2300081 ఈ రెండు నంబర్లలో దేనికైనా ఒకదానికి 08732 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి, కోరిన పాట వినండి.
4: How about joining me?
5: Okay, it's a pleasure.

0: అమెరికా అమ్మాయి చిత్రం నుంచి ఆనంద్ పాడిన పాట విన్నారు. సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: శుభోదయం అండి.
1: శుభోదయం మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఉమ్మడి తూర్పు గోదావరి, పెద్దాపురం.
0: ఉమ్మడి తూర్పు గోదావరి, పెద్దాపురం. ఇప్పుడు ఉమ్మడి అంటే ఇది దేంట్లోకి వస్తుంది? ఇప్పుడు
1: కాకినాడ జిల్లా.
0: కాకినాడ జిల్లాలోకి వస్తుంది. ఓకే, అన్నవరం కూడా కదా?
1: అన్నవరం కూడా కాకినాడ జిల్లా, అన్నవరం.
0: అయితే మీరు పెద్దాపురంలో ఏం పని చేస్తారు?
1: కరెంట్ పని చేస్తాం మేడం.
0: వర్షాలు ఉన్నాయా మీ దగ్గర?
1: ఉన్నాయండి, కొంచెం లైట్ గా పడుతున్నాయి.
0: మాకు నిన్న రాత్రి నుంచి కొంచెం కొద్దిగా పడుతుంది, సన్న సన్నగా ఉంది. ఏం చేస్తామన్నారు మీరు?
1: కరెంట్ పని చేస్తాం మేడం.
0: వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ పని అంటే ఏం పని చేస్తారు? కరెంట్ పని అంటే
1: అదే బోర్డులు అయ్యి చేసుకుంటాం, ఇళ్ళ వైరింగ్ బోర్డులు అయ్యి.
0: పాడైన వస్తువులు కూడా రిపేర్ చేస్తారు కదా, అంటే కూలర్లు, ఫ్యాన్లు అట్లాంటివి?
1: వైరింగ్ ఊడిపోతే వైండింగ్ చేస్తాం.
0: ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు
1: ఇప్పుడు? 20 సంవత్సరాలు పై నుంచి చేస్తున్నామండి.
0: అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు చాలా బాగా తెలుసు. అయితే ఏం చేస్తే కళ్ళు మూసుకొని కూడా రిపేర్ చేయగలుగుతారు కదా?
1: అవునవును.
0: సురబాబు, ఏ పాట విందాం?
1: మాకు బ్రహ్మాస్త్రం చిత్రంలో ఉంది, అదే ఇందాక చెప్పారు కదా పాట.
0: ఓకే, మీరు అడిగిన పాటనే వచ్చేస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: అది లక్షల లాటరీ నాకా.
1: ఈరోజు దర్శకుడు జయంత్ సి పరాంజీ పుట్టినరోజు. ఈయన ముందుగా ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించిన తర్వాత టీవీ సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిండు. చిత్రదర్శకుడిగా వెంకటేష్ కథానాయకుడిగా విడుదలైన ప్రేమించుకుందాంరా చిత్రంతో పరిచయమయ్యాడు. బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, రావోయి చందమామ, టక్కర దొంగ, శంకర్ దాదా ఎంబీబీఎస్, సఖియా, తీన్మార్ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు జయంత్ సి పరాంజీ. ఇప్పుడు ఈయన దర్శకత్వం వహించిన ప్రేమించుకుందాంరా చిత్రం నుంచి ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: సింగడి సినిమా పట్ల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అందరికీ అన్ని పాటలు నచ్చవు. కొందరికి హుషారైన పాటలు ఇష్టమైతే మరికొందరికి సరదా పాటలు, మెలోడీ పాటలు, ఇంకా పాత కొత్త పాటలు నచ్చుతాయి. అలాంటి వారి కోసమే ప్రతిరోజు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సినిమా పాటల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది. మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుంచి మీరు కోరిన పాట వినాలనుకునేవాళ్లు వెంటనే 087732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ను జతచేసి 295081 నంబర్కు కాల్ చేయండి, పాట వినండి. గమనించగలరు, ఈ ఒక్క నంబర్ మాత్రమే పనిచేస్తుంది. 295081 ఈ నంబర్కు ముందుగా 087732 కోడ్ను జతచేసి ఫోన్ చేసి కోరిన పాటి నుండి 10 గంటల దాకా

0: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. హలో,
1: హలో,
0: శుభోదయం.
1: శుభోదయం మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుప్రియా. నేను మాట్లాడుతున్నది నాకే వినిపిస్తున్నది. కొంచెము ఎఫ్ఎం కి అంటే రేడియో గానీ ఫోన్ గానీ కొంచెం దూరం ఉండు. సుప్రియా, పిప్పల కోటిలా ఏం పని చేస్తావు? వెళ్ళేనరా చెండ్లకి.
1: వర్షం పడుతుంది.
0: అవును, వర్షం మంచి వర్షం కదా ఇది.
1: అవును మేడం, చాలా
0: మంచి. అన్నదాతలకైతే కడుపు సల్లబడ్డదచ్చు పాపం.
1: అవును మేడం, చాలా
0: అందరికి, అందరికంటే ఎక్కువ రైతన్న ఎదురు చూస్తున్నాడు. విత్తనాలు భూమిలో వేసుకొని చినుకు కోసం పాపం ఇన్ని రోజుల నుంచి, నెల రోజుల నుంచి చూస్తున్నారు.
1: బాగా కష్టపడి వెతుకున్నారు మేడం.
0: అవును, వాళ్ళతో పాటు మనకు కూడా చాలా సంతోషం. రాత్రి నుంచి ఉంది కదా, కొంచెం సన్నగా ఉంది కానీ రాత్రి నుంచి ఉంది.
1: అవును మేడం.
0: అయితే ఈ వర్షంలో పనులు ఏమన్నా ఉంటాయా?
1: ఉంటాయి మేడం, ఎల్టీడీస్లే ఉంటాయి, లేకపోతే ఇట్లానే పడుకుంటుంటే ఉన్నాయి మేడం.
0: ఉన్నాయి ఇంకా. అయితే అందుకనే ఇవాళ పోలేదు గాను వాన పడుతున్నదని. అందుకే సింగడి యాదికి వచ్చిందా?
1: అవును మేడం, రోజు వింటాను పొద్దున సాయంత్రం రాత్రి.
0: ఎట్లా మా నీకు సమయం దొరుకుతుందా?
1: అవును మేడం, దొరుకుతుంది.
0: ఫోన్ తీసుకొని పోతావేమో కదా. అటు పని చేసుకోవచ్చు, ఏ ఆటకం లేకుండా అటు పాటలు వినొచ్చు, ఇటు పని కూడా చేసుకోవచ్చు కదా. రెండు నడుస్తాయి. సుప్రియా, మరి ఈ సందర్భంగా ఏ పాట విందాం?
1: జెంటిల్మెన్ సినిమా నుంచి మోడీ నెప్పలి.
0: అదే పాట వినేద్దాం, వచ్చేస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ మేడం.

0: సింగరి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే. ఎవరు?
1: లతా మేడం, నెల్లూరు నుంచి.
0: లతా, బాగున్నావా?
1: బాగున్నా మేడం, బాగున్నారా?
0: మేము కూడా బాగున్నాం, అందరం బాగున్నాం. నెల్లూరులో వాతావరణం ఎలా ఉంది?
1: కొంచెం చల్లగా ఉంది మేడం, రాత్రి వర్షం పడింది బాగా.
0: ఈ వర్షం అంతటా ఉంది. ఇంతకీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు అన్నారు కదా?
1: నెల్లూరు నుంచి మేడం.
0: నెల్లూరేనా, ఇంకా చుట్టుపక్కల ఎక్కడైనా గ్రామం?
1: చిన్న గ్రామం మేడం, కడివేడు.
0: కడివేడు. ఎంత దూరం ఉంటది నెల్లూరుకి?
1: ఒక 20 కిలోమీటర్స్ ఉంటది
0: మేడం. పల్లెటూరు అయితే?
1: పల్లెటూరే మేడం.
0: ఎందుకంటే మీ వెనకాల అసలు ఏ చప్పుళ్ళు వస్తలేవు, లేతే బయట హడావిడిగా ఉంటది. ఇప్పుడు కొంచెం సిటీ నుంచి ఫోన్లు చేసిన వాళ్ళకి టీవీ మోగడం గానీ వెహికల్స్ రావడం వెళ్ళడం గాలి అట్లాంటిది అట్లా ఏమీ లేదు మీ దగ్గర. ప్రశాంతంగా ఉంది కదా పల్లెటూరు అంటే. ఇంతకు ముందు ఎప్పుడైనా చేసిండ్రా లత? ఇప్పుడే ఫస్టా? ఎందుకో సౌండ్ తగ్గిపోయింది వాయిస్. నిది
1: లేదు మేడం.
0: ఇప్పుడు వచ్చిందిలే. లత, ఏ పాట విందాం?
1: మనసులో మాట మూవీ నుంచి ప్రేమ ఓ ప్రేమ సాంగ్ మేడం.
0: ఆ పాట తప్పకుండా వినిపిస్తా. కొంచెం ఏదైనా పాడగలుగుతావా? మీరే, నువ్వు పాడలేవు కానీ నేను వినిపించేస్తా. ఓకే, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మొదటిసారి కాల్ చేసినావు కాబట్టి తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు కూడా చేస్తూ మీకు నచ్చిన పాట వినండి. ఓకేనా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: సినిడు సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? పిప్పలకోటి, భీంపూర్ మండల్, పిప్పలకోటి. మా కార్యక్రమం పేరు సింగిడే. మీ ఇంటి పేరు సింగిడేనా? సింగిడే స్వామి. సింగిడే స్వామి, ఏం చేస్తారు మీరు?
1: వ్యవసాయమేగా, పంటలు లేవనిగా, వర్షం మధ్య గురించి చేస్తే దేవునికి కొంచెం మాలి మాత్రమే ఆనవడతామని
0: అనుకుంటున్నాం. చినుకమ్మ పాట వేస్తేనా? హలో
1: మేడం,
0: కొంచెం పడుతుంది వర్షం, మీకు లేదా?
1: కొద్దిగానే మేడం, ఇక్కడ ఎక్కడే దూరం మాకై.
0: అసలు ఆయనతో కూడా లేకుండే కదా ఈ కొంచెం కన్నా సంతోషం అనిపించాలి.
1: పటకాయ పడుతున్నాయి మేడం, మీ ఊళ్ళోనే పడుతున్నాయి ఎక్క.
0: పంట చేండ్ల మీద లేదు,
1: తక్కువ ఉన్నది.
0: ఎందుకు అమ్మని అట్లా కదా? ఎటు పడితే అటే పడుతున్నాయి, కరెక్టే.
1: పొలాలకు మేడం మాకు ఎంతో పత్రం ఉంటుండే, ఎంతో తోరగా పూత కాస్తుండే.
0: ఇప్పుడా
1: పొలాల
0: పండుగ కావు, కరెక్టే.
1: పత్రం వస్తుండే మాకు.
0: అవును,
1: మా భీంపూర్ మండలం అంటే ఫస్ట్.

0: పత్తి క్యా
1: నిపాని నిపాని మాది పిప్పల పోటీ గొలగట్టు ఇవన్నీ మాకు పాస్ట్ పంటలు
0: ఎక్కువ పత్తి పండిస్తారు. ఇప్పుడే ఇప్పుడు ఏ లెవెల్ లో ఉన్నది పంట? మరి
1: పంట ఏమీ చిన్న ఉంటది మేడం పత్తి.
0: మస్తు చిన్నగా ఉన్నది.
1: ఆరేపులు ఎత్తు
0: పోనీలే ఇంత నిలబడుతున్నది. ఇంకా మంచిగా పడాలని వానపాటని కోరినావు కదా చినుకు. ఒక ఊళ్ళోనే కాదు పంట పొలాలు తప్పకుండా తప్పకుండా రండి పాటలు వాడుండ్రి. ముందు మనకు వానలు అయితే వాడని ఫస్ట్. కపతల్లి ఆట ఆడిండ్ర మరి కపతల్లి ఆట కప్పతల్లి ఆట
1: కప్పతల్లి ఆడినాము దేవాలు చేస్తున్నాం మేడం.
0: సరే ఇగో ఈ రోజు మనకు కొంచెం ఆశలు చిగురించినాయి. ఇంకా వర్షాలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అడిగిన పాట వినేద్దాం. అవును తొందరగా చెప్పేసేయండి. మరి మీ అందరి కోసం పాట వచ్చేస్తుంది వినేద్దామా? ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా, లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఈరోజు నటుడు వరుణ్ సందేశ్ పుట్టినరోజు. ఈయన 1989 జూలై 21 జన్మించారు. 2007 విడుదలైన హ్యాపీ డేస్ చిత్రంతో పరిచయమయ్యేవాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ డేస్ చిత్రం నుంచి ఈ పాట. అలాగే ఈరోజు జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది 21 జూలైన జరుపుకునే ఈ దినోత్సవం వెనుక ఒక అర్థవంతమైన సందేశం ఉంది. అదేమంటే జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రమాదాలను పరోక్షంగా గుర్తు చేయడం కోసం ప్రతి ఏడాది జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

0: ఇది ఇయాల్టి సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రేజ్ సమీకృత ఆయిల్ పంప్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క నిన్న ప్రారంభించారు. రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగువైపు మళ్లడం అవసరమన్నారు. ఎల్ నీనియో

స్పర్స్తో నిన్న సమావేశమయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తోక్ అల్ మరీతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి బృందం సభ్యులతో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరకల్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిషా, రాజస్థాన్లో కూడా ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలొచ్చి కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతయ్యారని ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

10:33 ఎగ్జాక్ట్ గా స్టూడెంట్ క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ మీరు ఈ టైం బౌండ్ లో 2016 నుంచి 2020 అలా ఈ 4-5 ఇయర్స్ లో వచ్చిన సాంగ్స్ ని మీరు మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. పలానా సినిమా నుంచి పలానా పాట నేను వినాలి అనుకుంటున్నా, మేము కొంచెం మెసేజ్ చేస్తున్నాం అంటూ హ్యాపీగా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్ నుంచి. ప్రస్తుతానికి అయితే ఈ టైం బౌండ్ లో వచ్చిన ఒక అదిరిపోయే పాటతో మనం ఈరోజు షో స్టార్ట్ చేద్దాం. ఎవర్ గ్రీన్ హిట్స్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. జస్ప్రీత్ జాజ్ అండ్ దివిజా పాడిన పాట సుప్రీం నుంచి మీకోసం స్టే ట్యూన్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 10:37:27 ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. దంబోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలియా విలేజ్ నుంచి, స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్ లో వచ్చిన అనురాగ్ కులకర్ణి పాడిన సూపర్ హిట్ ట్రాక్ స్టే ట్యూన్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కరుపు చూపు కుర్రోడ రాయుడు సినిమా నుంచి మనం పాట విన్నాం, వందనా శ్రీనివాసన్ అండ్ జితిన్ రాజ్ పాడారు ఈ పాటని. రైట్, 10:18:20 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మనం ఈరోజు 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. బండి రావిరాల విలేజ్ రంగారెడ్డి జిల్లా నుంచి జయలక్ష్మి, వరలక్ష్మి, లక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడ్ ఉన్నారు మనకు మెసేజ్ లో. అలాగే శేఖర్, వాసిస్తి, సంహిని, రోజా, రమణి, రాకేష్, సిరికొండ నుంచి తాళ్ళ గీత, రాజలింగం, వృషాలి, కృష్ణ, ధ్రువ, దమ్మోజు వెంకటాచారి, చిత్రాలయ, నల్గొండ డిస్టిక్ నుంచి రంగారెడ్డి, బండి రావిరాల నుంచి లక్ష్మి మళ్ళీ మెసేజ్ పెట్టారు, వరలక్ష్మి, జయలక్ష్మి గారు, షేర్ల వెంకటేష్, గజ్వేల్ నుంచి, అలాగే రామ్నగర్ నుంచి కట్ల సతీష్, ఈశ్వర్, రాజేష్, నందిపేట నుంచి వెంకటేష్, పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాస్, లావణ్య, ఆర్మూరు నుంచి జిందం నరహరి, లక్ష్మి. సో మీ అందరి కోసం ఇంకొక సూపర్ ట్రాక్ ఈ టైం బౌండ్లో 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్లో వచ్చిన సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్గా. మీరు కూడా ఈ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాన్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324082.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రైట్ 10:31 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకున్నాం. గుడ్ మార్నింగ్ అంటూ మనకి చాలా మంది మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద ఆయేషా, చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహద్యూతి, సాయి, మాన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి హుషారు మూవీ నుంచి ఒక సాంగ్ కావాలి అంట. తప్పకుండా నేను ప్లే చేయడానికి ట్రై చేస్తా. ఈ మెసేజ్ పెట్టింది నవీన్ కుమార్ గారు. తప్పకుండా నవీన్ గారు

నుంచి తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హేమశ్రీ ఉన్నారు. అండ్ మీ అందరి కోసం ప్రస్తుతానికైతే అనిరుద్ధ్ రవిచందర్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ అజ్ఞాతవాసి నుంచి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హుషారు నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. 10:38:55 ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మనం ఈరోజు 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నా. గుడ్ మార్నింగ్ అంటూ బాలకృష్ణ వరంగల్ కాశీబుగ్గ నుంచి, నల్ల సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్ అలాగే రోజా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ గోదావరి గుప్తా రవి రాజు కళ్యాణి కాశీబుగ్గ నుంచి, సరిత వినయ్ పూజ లోహిత్ నిజామాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి నుంచి దివాకర్ విమల ఇష్ణ చిట్టి తల్లి సంజన అన్నవరం నుంచి, అలాగే ఆఫ్రిన్ ఆయేషా ఆరహాన్ అయాన్ ఫరూక్ ఉమ్మడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట మీకోసం. అనురాగ్ కులకర్ణి పండపట్ట కేర్ ఆఫ్ కంచరిపాలెం సినిమా నుంచి స్టేట్ ట్యూన్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: 10:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఎవర్గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఫిదా సినిమా నుంచి మనం అదిరిపోయే పాట విన్నాము. అండ్ ఈరోజు మనం 2016 నుంచి 2020 టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ని ఎవర్గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అంటూ హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, అలాగే శ్రేయాంశ్, నాగారం, సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లావణ్య, మోహన్ రావు పేట్ నుంచి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతాబాయ్ ఉన్నారు. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం నుంచి శ్రీశ్రీరామ్ పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: స్టూడియో బ్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. గీత గోవిందం నుంచి అదిరిపోయే పాట మీరు విన్నారు. రైట్, ఈ రోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2016 నుంచి 2020 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. మోహన్ రావు పేట నుంచి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అను, శాంతాబాయి మళ్ళీ మనకు మెసేజ్ చేశారు. భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి సుదర్శన్, మాదాసు, విజయ, అలాగే సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్, లంగర్ హౌస్ నుంచి హస్తనాపురం ఈస్ట్ నుంచి మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, ద్వారక రాజేష్ అంట, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, సిద్ధుల శారద, పద్మశాలి సిద్ధుల శారద, గాంధీనగర్ భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ మీ అందరి కోసం నేను పాట ప్లే చేస్తాను. అండ్ పాట కన్నా ముందు మా నెక్స్ట్ షో ఆర్జే ఆల్రెడీ స్టూడియోలోకి వచ్చేసారనమాట. గుర్తుకొస్తున్నాయి అంటే ఈరోజు మరి ఎవరి గురించి మాట్లాడబోతున్నారు, ఏ విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నారో. వెల్కమ్ శిరీష.
2: హలో మురళి,
1: గుడ్ మార్నింగ్.
2: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రోతలందరికీ కూడా శుభోదయం.
1: రైట్, మామూలుగా మనందరికి కూడా ఒక కీవర్డ్ ఉంటుంది. మీకు ఒక కీవర్డ్ ఏంటంటే శ్రోతలు. శ్రోతలు అని మీరు పర్టికులర్ గా మీరు అనగానే మీరు గుర్తుకొస్తూ ఉంటారు నాకు తెలిసి, అంటే మా ఆర్జెస్ అందరికి గుర్తుకొస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మన లిజినెస్ కి కూడా మీరు శ్రోతలు అనగానే గుర్తుకొస్తుంటారేమో.
2: మేబీ అది నా సిగ్నేచర్ అయిపోయింది.
1: సో ఎలా ఉండబోతుంది ఈ రోజు, గుర్తుకొస్తున్నాయి అండ్ ఈ సెకండ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉండదు?
2: ఈ రోజు ఫుల్ ఎనర్జెటిక్ షో ఉండబోతోంది. గుర్తుకొస్తున్నాయి నుంచి 3 o'clock వరకు.
1: ఎంత ఏదైనా హింట్ లాగుదామని చూసినా కూడా అసలు మీరు బయటపడట్లేదు అనమాట.
2: సూపర్ బయోపిక్ తో నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఓకే, బయోపిక్.
2: మరి మీరు తొందరగా మైక్ ఇచ్చేస్తే నేను మా శ్రోతలతో మాట్లాడుకుంటాను.
1: డెఫినెట్ గా డెఫినెట్ గా. ఇంకా లేట్ చేయకుండా ఒక బయోపిక్ తీసుకొచ్చింది ఈ రోజు. మరి ఎవరు ఎవరి బయోపిక్ చెప్పబోతుంది? ఆల్రెడీ మనం మహానటి ఒకసారి గాంధీ గారి గురించి కూడా మీరు చెప్పినట్టు. సో ఇట్లా ఈ రోజు శిరీష మరి ఎవరి బయోపిక్ చెప్పబోతుందో తెలియాలంటే స్టేట్ చేయండి, వింటూ ఉండండి. అండ్ విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి కూడా నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను విత్ ఒక అదిరిపోయే పాట. స్ఫూర్తి యాదగిరి పాడిన పాటతో సవారి నుంచి ఈ పాటతో ఇవాళ షోకి నేను పులి స్టాప్ పెట్టేస్తున్నా. వింటూ ఉండాలి ఆకాశవాణి విత్ భారతి.
2: తరతరాల తరతరాల తరగని ఆనందం
1: అలరించే సంపూర్ణ వినోదం. స్టేట్ చేయండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియాకు చేరుకున్నారు. భారత రాష్టపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి మాసిడోనియా అధ్యక్షులతో చర్చలు జరుపుతారు. ఆ దేశ ప్రధానమంత్రి అసెంబ్లీ స్పీకర్తో కూడా సమావేశమవుతారు. టకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అభివృద్ది చేసిన క్యుడెంగా వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ ను ఆమోదించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాటంలో ఈ ఆమోదం భారతదేశంలో ఒక ప్రధానమైన ముందడుగని టకేడా సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఫైటర్ డ్రగ్ గా ప్రసిద్ది చెందిన అధిక శక్తివంతమైన ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల ఎగుమతి సరుకును అక్రమంగా మళ్లించే ప్రయత్నాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అడ్డుకుంది. సుమారు 30 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ మొత్తం సరుకును ఢిల్లీలోని ఒక గిడ్డంగి నుండి స్వాధీనం చేసుకున్నట్లు

0: హైదరాబాద్లోని తెలంగాణ అమరజ్యోతి ప్రాంగణంలో కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ ఆదాయ ప్రాతిపదిక ప్రతిభా ఉపకార వేతన పథకం పరీక్షకు దరఖాస్తు గడువును 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజు చెల్లింపును 24వ తేదీలోపుగా పూర్తి చేయాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 10 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మంగళవారం ప్రత్యేకంలో ఏ బయోపిక్ విశేషాలు పద్మిని మనకి చెప్పబోతోంది అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కదా. మరి సస్పెన్స్కి తెరతీసేస్తాను.

ఈరోజు మనం మాట్లాడుకోబోయే బయోపిక్ ఖచ్చితంగా ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే బోలెడన్ని విశేషాలున్నాయి ఈ బయోపిక్ వెనుక కథల. దేశ సరిహద్దుల్లో -డిగ్రీల చలిలో దట్టమైన అడవుల్లో తుపాకీ పట్టుకుని పహారా కాస్తూ మనల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేసే నిస్వార్థ రక్షకులు మన సైనికులు. అలాంటి ఎందరో వీర సైనికుల త్యాగం వలన మన దేశంతో పాటు మనం కూడా క్షేమంగా నిద్రపోగలుగుతున్నాం, క్షేమంగా ఉన్నాం. మృత్యు కళ్ల ముందు కనిపిస్తున్నా, ఒంట్లోకి శత్రువుల తూటాలు దూసుకెళ్తున్నా, ఆఖరి శ్వాస వరకు మాతృభూమిని కాపాడే అమరవీరుడు ఒక సైనికుడు మాత్రమే. అలాంటి ఒక అమర సైనికుడు మేజర్ ముకుంద వరదరాజన్ నిజ జీవిత కథ అమరన్ బయోపిక్ విశేషాలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. 44 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ అసాధారణ ధైర్యం, నాయకత్వం ప్రదర్శించి 2014 సంవత్సరంలో ఏప్రిల్ 25 జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. భరతమాత గర్వించదగ్గ వీరపుత్రుడు అమర్ జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమరన్. ఇంతకీ అసలు అమరన్ అని పేరెందుకు పెట్టారు, ఎందుకు ఆ పేరునే ఎంచుకున్నారు, ఊహించగలరా? ఒకవేళ మీకు తెలిస్తే 0402324028 ఈ నంబర్కు సందేశం పంపించండి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:13 దాటి 40 సెకండ్లు. మరి ఈ చిత్రానికి అమర్ అన్న అని పేరెందుకు పెట్టారు? మీరు ఊహిస్తే నాకు సందేశం పంపించండి అని అడిగాను కదా. రవికుమార్ వడ్లమాని గారు మనకి అతను ఏమనుకుంటున్నారో ఊహించి సందేశం పంపించారు. ఇంకా చూద్దాం, ఇంకొంతమంది శ్రోతలు ఎవరైనా స్పందిస్తారేమో.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మరి సినిమాకి అమరన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? అమరన్ అంటే మరణం లేనివాడు అని అర్థం. మేజర్ ముకుంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన ఎప్పటికీ అమరుడే. ఇదే విషయాన్ని మనకి రవికుమార్ వడ్లమాని గారు అల్మాస్గూడా నుండి సందేశం పంపించారు. ఇది నిజంగా అక్షర సత్యం కదా. తాత ఇద్దరు బాబాయిలు సైన్యంలో పనిచేయడం వల్ల ముకుంద్ చిన్నప్పటి నుండే ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్న కుటుంబంలో పెరిగాడు. స్వతహాగానే ఆర్మీ వైపే మొగ్గు చూపారు. కానీ వారి తల్లికి ససేమీరా ఇష్టం లేదు ముకుంద్ ఆర్మీలోకి వెళ్ళడం. తల్లి వ్యతిరేకించిన ఆర్మీయే నా జీవితం అని తల్లిని ఒప్పించి దేశ సేవకి తన జీవితాన్ని అంకితం చేశారు మేజర్ ముకుంద్.

0: మహారాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. స్టూడియోలో సమయం 11:20 అవుతోంది. యుద్ద రంగంలో అసాధారణమైన నాయకత్వం, పోరాటాల్లో ముందుండి సైన్యానికి ధైర్యం చెప్పి నా అసలైన లీడర్గా మేజర్ ముకుంద్ ఎప్పటికీ అమరుడే. అందుకే మనకి నాగనాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు, అమరన్ అమరన్ అంటే చరిత్రలో నిలిచిపోయేది అంటూ నిజామాబాద్ నుండి మనకి సందేశం పంపించారు. నిజంగానే చరిత్రలో నిలిచిపోయే అమరవీరుడు మేజర్ ముకుంద్. కశ్మీర్లో కరుడుగట్టిన ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించి శత్రువుల తూటాలకు ఎదురువెళ్లి తన దేశం కోసం ప్రాణాలని విడిచిన అమరవీరుడు మేజర్ ముకుంద్ ఎంతో గొప్ప త్యాగమూర్తి అని చెప్పుకోవాలి. ఏ లోయల్లో, ఏ కశ్మీర్ లోయల్లో అయితే మేజర్ ముకుంద్ ఉగ్రవాదాలతో పోరాడారో సరిగ్గా అదే యాంటీ టెర్రరిజం జోన్లోకి వెళ్లి ప్రాణాలకు తెగించి షూటింగ్ చేశారు ఈ అమరన్ బయోపిక్ చిత్రం కోసం. -డిగ్రీల చలిలో ఆర్మీ బూట్ల శబ్దాల మధ్య రియల్ లొకేషన్స్ లో తీసిన గొప్ప బయోపిక్ రియలిస్టిక్ సినిమా అమరన్. మరి ఆ చిత్ర విశేషాలు మనందరి కోసం.

అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంచుకు కట్టాలి రా శిస్తు నారు కోసావా నీరు పెట్టావా కోట కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్ట జీవుల ముఖ్య పెట్టుకుని తిని బతికే నీకు శిస్తు కట్టాలరా అని ఫళ ఫళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఎందరో గొప్ప త్యాగవీరుల ఫలితం మన స్వాతంత్ర్యం అని చెప్పే పాట ఇది. ఎంత అద్భుతంగా రాశారు కదా జాలాది గారు. మేజర్ చిత్రకాంత్ చిత్రం నుండి ఆ పాట విన్నారు, గుర్తుకొస్తున్నా వింటున్నారు. అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అమరన్ అనేది ఒక వీరుడి శౌర్య గాథ మాత్రమే కాదు, ఒక జంట మధ్య ఉన్న ప్రేమ కథ కూడా. మనం అమరన్ చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, చెన్నైకి చెందిన ముకుంద్, కేరళకి చెందిన ఇందు,

కాలేజ్ రోజుల్లోనే ప్రేమలో పడతారు, ఎన్నో అడ్డంకులను దాటి పెళ్లి చేసుకుంటారు. ఆర్మీ ఆఫీసర్గా జమ్మూ కశ్మీర్లో అత్యంత ప్రమాదకరమైన 44వ రాష్ట్రీయ రైఫిల్స్ ఆ రైఫిల్స్ కమాండర్గా జాయిన్ అవుతాడు మన మేజర్ ముకుంద్. ఒకవైపు భార్య కూతురుపై ప్రాణప్రదమైన ప్రేమ, మరోవైపు ఉగ్రవాదులను ఏరిపారేసే దేశభక్తి. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఎంతో అద్భుతంగా తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారు మేజర్ ముకుంద్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇందాక అమరన్ చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కదా. మరి ఒకవైపు భార్య కూతురుపై ప్రాణప్రదమైన ప్రేమ, మరోవైపు ఉగ్రవాదులను ఏరిపారేసే ఎంతో దేశభక్తి. మేజర్ ముకుంద్ ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారని మాట్లాడుకున్నాం. అలాగా నడుస్తూ ఉంది, కానీ సడన్ గా 2014 జరిగిన ఒక భీకర్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించి దేశం కోసం ముకుంద్ వీరమరణం పొందారు. అతని తరఫున దేశ అత్యున్నత అశోక చక్ర పురస్కారాన్ని ఇందు

చేసుకోవడంతో ఆ భావోద్వేగమైన అమరన్ చిత్రకథ ముగుస్తుంది. మాతృభూమి కోసం ఒక సైనికుడు చేసే నిస్వార్థ త్యాగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఒక గొప్ప రియలిస్టిక్ బయోపిక్ అమరన్.

0: జుమ్మన్ దినాదం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మోనిక ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో సినిమాలోని ఉన్న అన్ని యుద్ధ సన్నివేశాలు, ఆర్మీ లైఫ్ వీలైనంతగా సహజంగా ఉండడం కోసం మేజర్ ముకుంద్ పనిచేసిన రాజ్పుత్ రెజిమెంట్, 44 రాష్ట్రీయ రైఫిల్స్ అధికారుల పర్యవేక్షణలో ఈ షూటింగ్ మొత్తం పూర్తి చేశారట. అమరన్ బయోపిక్ చిత్ర షూటింగ్ అంతా. అంతేకాదండి, కశ్మీర్లో అత్యంత కఠినమైన వాతావరణంలో షూటింగ్ చేశారు. అక్కడ లోకల్గా వాళ్ళు మాట్లాడే భాష వాళ్లతోనే ఈ చిత్రానికి డబ్బింగ్ కూడా చెప్పించారట దర్శకులు. అందుకే ఈ అమరన్ బయోపిక్ ఎందరికో అత్యంత దగ్గరగా నిలిచిపోయే బయోపిక్గా ఉంది. మరి ఆ చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

పరదేశీ చిత్రం నుండి సుజాత ఆలపించిన అద్భుతమైన గీతం విన్నారు కదా. ఎస్, వీ లవ్ ఇండియా, వీ లవ్ అవర్ ఇండియా. ఎంత గొప్ప పాట అది. వేటూరు సుందరమూర్తి గారు రాశారు, కీరవాణి గారు సంగీతం అందించారు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్ర కోసం ఆర్మీ క్యాంపుల్లోనే కశ్మీర్ వెళ్లి చాలా నెలల పాటు ఆర్మీ క్యాంపుల్లోనే నెలల తరబడి కఠోర శిక్షణ తీసుకున్నారు. బాడీ బిల్డింగ్తో పాటు ఒక మిలిటరీ ఆఫీసర్ నడవడిక, తుపాకీ పట్టుకునే విధానం అన్ని ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారట శివకార్తికేయన్. ఇక నటి సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించలేదు అసలు. కంట తడి పెట్టిస్తారు ఆవిడ ఈ సినిమా చూస్తే. జీవించారు భావోద్వేగ సన్నివేశాల్లో. సాయి పల్లవి గ్లిజరిన్ కూడా వాడలేదట, అంత దగ్గరగా కనెక్ట్ అయ్యారట సాయి పల్లవి. ఇటీవలే 72వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్ర దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియస్వామి గారికి, ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ గారికి ఈ చిత్రానికి పురస్కారాలు అందుకోబోతున్నారు అతి త్వరలో. మరి జీవి ప్రకాష్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు వచ్చిన ఈ సినిమా అమరన్ నుండి ఈ పాట మనందరి కోసం.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:49 దాటి 20 సెకండ్లు. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఎన్కౌంటర్ ఆపరేషన్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ ధైర్య సాహసాలకు గాను వారి మరణానంతరం భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక శౌర్య పురస్కారమైన అశోక్ చక్రతో గౌరవించారు. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలో ఒక అధ్యాయం కూడా ఉంది మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి గురించి. ఆయన ధైర్య సాహసాలను గౌరవిస్తూ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఒక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు ఈ అమరవీరుడికి గుర్తుగా. ఇక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆయన చదువుకున్న కాలేజీ రోడ్ చెన్నైలో వేలచ్చేరి తాంబరం ప్రధాన రహదారికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వారి గౌరవార్థం మేజర్ ముకుంద్ వరదరాజన్ రోడ్ అని పేరు పెట్టారు. ఇంతకన్నా ఏమిచ్చుకోగలం ఆ అమరవీరుడి సాహసానికి వారు చేసిన దేశసేవకి.

0: RRR చిత్రానికను ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వం స్వీయ రచనలో ఆలపించారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ కే ప్రాయోజక్ హై AISSMS పుణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:53 దాటి 47 సెకండ్లు. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిస్వార్థమైన దేశభక్తికి, శౌర్యానికి నిలువెత్తు రూపంగా నిలిచారు. ప్రాణాలకంటే దేశ రక్షణే మిన్నా అని నమ్మిన అమర్ జవాన్ అయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయని ధైర్యం, గుండెబలానికి ప్రతిరూపంగా నిలిచారు మేజర్ ముకుంద్. తుపాకీ గుళ్లకు తూటాల్లా వర్షాలు కురిపిస్తున్నా, మృత్యు కళ్ల ముందు కనిపిస్తున్నా, మాతృభూమి రక్షణ కోసం సింహంలా పోరాడిన ధీరుడు మేజర్ ముకుంద్. భారత యువతకి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు మేజర్ ముకుంద్. వారికి స్మృత్యాంజలి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. వీలు చూసుకొని ఒకసారి ఈ వీకెండ్లోనో ఎప్పుడైనా ఈ బయోపిక్ని తప్పకుండా చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన దేశం, దేశ రక్షణ కోసం సైనికులు ఎంతగా పాటుపడుతున్నారో తెలుస్తుంది. ఇది ఇవాల్టి బయోపిక్ అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు. మీ అందరికీ నచ్చిన ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

బాబీ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ అనిపించిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి న్యూస్ రిలే వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఏంటి జై హాబిట్ ప్లే చేసింది పద్మిని అనుకుంటున్నారా? అవును, భారతదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. వరుస విజయ పరంపరతో దూసుకెళ్తోంది మన దేశం. ఒకవైపు ప్రపంచమంతా సలాం అంటున్న విక్రమ్ లాంచ్, మరోవైపు పీవీ సింధు విజయ దుందుబి, దేశమంతటా ఒక పండగ వాతావరణంలో ఉంది కదా.

కౌంట్ డౌన్ 5 4 3 2 1 లిఫ్ట్ ఆఫ్. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్. ఇదేంటి కొత్తగా, ఏంటి, దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అనుకుంటున్నారా? భారతీయ మేధస్సు యువశక్తి వారి కళా సాహసం ధైర్యం వెరసి అన్నీ కలిపి అంతరిక్షంలో విజయ సంకేతం చేశాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇద్దరు యువ భారత తేజాలు. మన తెలుగు తేజాలండోయ్, ప్రపంచ పటంపై అంతరిక్షంలో మన దేశ జెండాని సగర్వంగా ఎగిరేస్తున్నారు. ఆ నవభారత యువత విజయగాథ స్కై రూట్, నేలపై పుట్టిన ఆ ఆలోచన రాకెట్లా నింగికి ఎగి దూసుకెళ్లి దేశం గర్వించే విజయంగా నిలిచింది. మరి ఆ కబుర్లని ఈనాటి మన చైతన్య స్ఫూర్తులు వింటూనే ఉండండి. ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశమే నీ హద్దురా ఈ చిత్రానికను జీవి ప్రకాష్ స్వీయ సంగీత దర్శకత్వంలో ధనుంజయతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ మన హైదరాబాద్ లో కేంద్రీకృతమైంది. ఈ మధ్య చాలా రీసెంట్ గా వాళ్ళు లాంచ్ కూడా చేశారు విక్రమ్ రాకెట్ ని. మరి దాని వెనుకున్న మన తెలుగు తేజాలు ఆ మనుషులు వాళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో.
1: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:14 దాటి 22 సెకండ్లు. మరి స్కై రూట్ వెనుకున్న ఆ ఇద్దరు ఎవరంటే, ఇద్దరు ఐఐటిఎన్స్, మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా. వారే పవన్ కుమార్ చందన, నాగభరత్ దాకా. పవన్ కుమార్ చందన ఏమో లాంచ్ వెహికల్ ఇంజనీర్ గా, ఇక నాగ్ భరత్ దాకా ఫ్లైట్ కంప్యూటర్స్, ఇక సాంకేతిక వ్యవస్థ చూస్తూ ఉంటారన్నమాట. 2018లోనే మొదలైంది ఈ మిషన్. ఆ ఇద్దరు కలిసి తమ కలలను శ్రీకారం చుట్టారు. అదే స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా మొదలుపెట్టిన ఒక స్టార్టప్. చాలా మంది నవ్వారట, ఏంటి స్టార్టప్పా, అందులోనూ రాకెట్ గురించి స్టార్టప్పా, అసలు ఇది ఎక్కడైనా క్లిక్ అవుతుందా, ఎవరైనా స్టార్టప్స్ లో రాకెట్స్ తయారు చేస్తారా అంటే, అది వాళ్ళిద్దరు ఏం చెప్పారో తెలుసా, ఏంటి రాకెట్లను అవహేళన చేసిన వారికి వారి లక్ష్యం కేవలం రాకెట్లు తయారు చేయడం మాత్రమే కాదు, అంతరిక్ష ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అంటూ అందరినీ ఆశ్చర్యపరిచేశారు. ఏమో ఏమైనా జరగచ్చు కదా, ఫ్యూచర్ లో మనం కూడా అలా రాకెట్లోకి వెళ్లి, అంతరిక్షంలోకి వెళ్లి చందమామని దగ్గరగా చూసుకుని రావచ్చేమో, ఏదైనా జరగచ్చు. మరి ఆలోచించండి.

0: కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి హేమచంద్ర బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్. అసలు ఈ పాట వింటుంటే నిజంగానే ఏదో ఎగురుతున్న ఫీలింగ్ వస్తుంది కదా, మీకు కూడా అలా వస్తుందా?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పవన్ కుమార్ నాగభరత్ 2018 మొదలు పెట్టారు ఆ స్టార్టప్, స్కై రూట్ స్టార్టప్. 4 సంవత్సరాల తర్వాత 2022 నవంబర్ 18 శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి వారి తొలి ప్రయత్నం మొదలుపెట్టారు. అదే రాకెట్ లాంచ్ చేశారు. దాని పేరేంటో తెలుసా? ఆ మిషన్ పేరు ప్రారంభ. ఈ ప్రారంభ మిషన్లో విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్ ని తొలిసారిగా వారు అంతరిక్షంలోకి ప్రయోగం చేశారు. అలా ప్రారంభంతో మొదలైంది వారి విజయయాత్ర. ఇది ఒక ప్రైవేట్ రాకెట్ లాంచ్. ఇదంతా బాగుంది, కానీ దీని పేరు భలే గమ్మత్తుగా ఉంది కదా, విక్రమ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే భారత అంతరిక్ష పితామహుడైన డాక్టర్ విక్రమ్ సారాభాయికి నివాళిగా, వారికి గుర్తుగా ఉండడానికి, వారి వారసత్వంగా ఉండడానికి విక్రమ్ అనే పేరును పెట్టానంటున్నారు పవన్ కుమార్ నాగ్భరత్. ఎంత బాగుంది కదా. సరిగ్గా 2018 స్టార్టప్ స్టార్ట్ చేశారు. 2022 విక్రమ్ ఎస్ ఈ ప్రారంభ మిషన్ ద్వారా వెళ్లింది. మరి 2026 జూలై 18 అంటే ఇటీవల, చాలా రీసెంట్ గా జూలై 18 ఆగమన్ మిషన్లో విక్రమ్ 1 ని విజయవంతంగా ప్రయోగించి భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో మైలురాయిని చేరుకుంది ఈ స్కైరూట్. ఎంత గొప్ప విషయం, ఎంత గర్వించదగ్గ విషయం. మన దేశానికి ప్రపంచమంతా ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఉలిక్కిపడి మన దేశం వైపు చూశారు. వావ్, ఇంత గొప్ప ప్రయోగమా, అందులోనూ ప్రైవేట్ రాకెట్ లాంచ్ అంటే ఆషామాషీ కాదు కదా.

0: హ్యాపీ చిత్రానికి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు ఈ స్కైరూట్ బృందాన్ని. వీరు ఈ స్కైరూట్ ద్వారా కేవలం రాకెట్లు తయారు చేయడం లేదు, భారత యువత కళలకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ ని తయారు చేశారని ప్రశంసించారు మోదీ గారు. ఇక ఆంగ్లంలో ఒక విషయం చెప్పారు ఆయన, స్కై ఈజ్ నాట్ ద లిమిట్, ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. భారత యువశక్తికి ఆకాశమే హద్దు కాదు, ఆకాశమే ఆరంభం అంటూ అభినందించారు నరేంద్ర మోదీ గారు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

ఇదే అంటున్నారు దేశమంతా, ప్రపంచమంతా. జై హో భారత్ అంటున్నారు. అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాటిని సృష్టించారు పవన్, నాగ్ భరత్. ఆకాశాన్ని చూసే కలలు కనలేదు, ఆకాశానికి చేరే మార్గాన్ని నిర్మించారు పవన్, నాగ్ భరత్ మరియు స్కైరూట్ బృందం. వారి ప్రయాణం, ప్రేరణ భారతదేశ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, చెయ్యగలమనే నమ్మకం, ధైర్యంతో ముందుకు సాగాలనే సందేశాన్నిస్తున్నారు మన భారతదేశ యువతకి. మరి ఎందరికో ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. వారు ఒక విషయం చెప్తున్నారు, మీ కల నిజమైతే ఆకాశమే మీ లక్ష్యం అంటూ దూసుకుపోండి అంటున్నారు. మరి వీరికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఈ పరీక్షలో కూడా పేపర్ లీకేజీ లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమాపేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమాపేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమాపేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైనంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
1: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
2: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
1: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
0: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు. ప్రతి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం జాతీయ ప్రయోజనాల ధ్యేయంగా ఈ ఒప్పందాలన్నీ కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమాపేశాలను ప్రస్తావిస్తూ బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశానికి సేవ చేయడానికి, దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నికై పార్లమెంట్కు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కలిసి పట్టుకట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమాపేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిక్కింలోని నామ్చి జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చి జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికి తీశాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని సహాయక చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చి జిల్లా యంత్రాంగం ఎన్హెచ్పీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి, ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యకుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్

0: పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాలలోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరేదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్టంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్టంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్తులో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 22 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. వైద్యులు, పోషకాహార నిపుణులు చెప్పే ఎన్నో ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యకరమైన ఆహార విషయాలు, సూపర్ ఫుడ్స్ గురించి రోజు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈరోజు పద్మిని ఏ సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతోంది అని వెయిట్ చేస్తున్నారా? అది చెప్తాను, కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమం ఎలా అనిపిస్తోంది? నాకు 0402324082 ఈ నంబర్కు మెసేజ్ చేయండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే సూపర్ ఫుడ్ని మీరే గుర్తుపట్టాలి. దాని గురించి కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టేయండి. మరి భూమిలో పండే ఒక కూరగాయ ఇది. ఎన్నో రంగుల్లో ఉంటుంది, కానీ మన దేశంలో మాత్రం తెలుపు రంగులో, ఘాటైన వాసనతో భలే అందంగా ఉంటుంది. ఈ కూరపైనున్న ఆకులు కూడా ఎంతో పోషకాలమయం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్, దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? మీరు గుర్తుపడితే 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఓకిరి చిత్రం నుండి మహాలక్ష్మి కార్తీక్ ఆలపించిన సూపర్ హిట్ నంబర్ విన్నారు కదా. స్టూడియో క్లబ్ లో సమయం 12:48 దాటి 15 సెకండ్లు అవుతుంది. వావ్, ఎంత మంది శ్రోతలు స్పందించారో, వారు ఏం

0: అనుకుంటున్నారో చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. మరి మీకు ఎలా నచ్చుతోంది ఈ ట్విట్ కార్యక్రమం అని అంటే, ఒక శ్రోత మనకి అద్భుతమైన సందేశం పంపించారు. ఈ ట్విట్ కార్యక్రమం ఈజ్ మై హెల్త్ కేర్ బూస్ట్ అంటున్నారు రవి గారు భీమగల్ నుండి. ఇంకా నేను సూపర్ ఫుడ్ ని గుర్తుపట్టమని అడిగాను కదా, ఎవరెవరు గుర్తుపట్టారో తెలుసా? జగదీష్ గారు యూసుఫ్ కూడా నుండి, లింబాద్రి నందిపేట నిజామాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, రవి భీమగల్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, బాలరాజు యాదగిరి గుట్ట నుండి, అలాగే ఆదిలాబాద్ నుండి, మేం చేలల్లో కూడా వేస్తాం మేడం గారు అంటున్నారు కృష్ణకాంత్ మనకి సందేశం పంపించారు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్ చెప్పండి ముందు అంటారా? ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే ముల్లంగి. చెప్పాను కదా, అందంగా ఉంటుంది, ఘాటైన వాసనత ఉంటుంది, తెల్లగా ఉంటుంది, దాని ఆకులు కూడా ఎంతో పోషకమయమని. మరి మూలి సూపర్ ఫుడ్ గురించి ఎన్నో విశేషాలు ఈనాటి మన ఈట్ ఫిట్ కార్యక్రమంలో. ఎన్నో పోషకాల గని ఈ ముల్లంగి. తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఈ ముల్లంగి దుంపలో. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుందంటున్నారు వైద్యులు. విటమిన్ సి కూడా ఎక్కువే ఉంటుందండోయ్, మరి అందుకనే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఇది తింటే ఫిట్ గా ఎలా ఉంటాం, ఎలా మనకి రోగ నిరోధక శక్తి వస్తుంది, ఎలాగో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎస్, ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:56 దాటి 30 సెకండ్లు. మరి ఈ రోజు ఈట్ ఫిట్ లో ముల్లంగి మూలీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఇందులో క్యాలరీలు చాలా తక్కువ అంటున్నారు పోషకాహార నిపుణులు. తక్కువ ఫ్యాట్ కూడా ఉంటుందిట. మరి బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం ఇది సూపర్ దోస్త్ అంటున్నారు డైటీషియన్స్ కూడా. విటమిన్ సి నీరు శాతం అధిక భాగంగా ఉండడం వల్ల మీ చర్మాన్ని కూడా భలే అందంగా చేస్తుందిట, మెరిపిస్తుందిట. మరి కానివ్వండి, ఎవరికైతే మంచి చర్మం కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఫిట్గా ఉండాలి అనుకుంటున్నారో, తప్పకుండా మూలీని మీ భోజనంలోని జత చేసేసుకోండి. ముల్లంగి ఆకులు కూడా సూపర్ ఫుడ్ అంటున్నారు. ఎందుకంటే చాలా మంది ముల్లంగి ఆకుల్ని తీసేసి పారేస్తూ ఉంటారు. కానీ ముల్లంగి దుంపలో కంటే ఆకుల్లోనే వైటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫోలేట్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయట. మరి ఆ ఆకుల్ని దయచేసి పారేయకుండా వేపుడుగా చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇంకా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంతకీ మీరు ముల్లంగిని ఎలా తింటారు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: మహర్షి సినిమా నుండి రాహుల్ సిప్లిగంజ్ మానేసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. మరి మీరు ముల్లంగి ఎలా తింటారంటే మనకి శ్రోతలు స్పందించారు. పున్న వెంకటేశం గారు, హేమలత గారు నిమ్మాన్ నుండి రాస్తున్నారు, మేము ముల్లంగిని సాంబార్లో వేసుకొని తింటాం మేడం, మాకు చాలా ఇష్టం అంటున్నారు. బలరాం సరోజ గారు రాస్తున్నారు, సలాడ్లో తింటాము, చపాతి పిండిలో మూలీ తురుము కలుపుకొని మూలీ పరాటా చేసుకుంటాము, పప్పులో కూడా వేసుకుంటాం అంటున్నారు. ఇక వాణి లింబాద్రి గారు నందిపేట నుంచి రాస్తున్నారు, ముల్లంగి ఆకు పెసరపప్పుతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎన్నో పోషకాలు కూడా ఉంటాయంటున్నారు. సూపర్ కదా, మీరందరూ ఎంత బాగా స్పందిస్తున్నారు మీ మెసేజెస్ చూస్తుంటే. నాకేమో ఆకలేసేస్తోంది. స్టూడియోలో సమయం 1 గంట 1 నిమిషం దాటి 40 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నిస్తం పద్మిని.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఆల వైకుంఠపురం చిత్రానికి మంగ్లి పాడిన పాట విన్నారు అనురాగ్ కుల్కర్ణితో పాటు. రచన కసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థామన్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:06 దాటి 2 సెకండ్లు అయింది. మరి ఇన్ని పోషకాలు ఉన్న ఈ సూపర్ ఫుడ్ ని అస్సలు అశ్రద్ధ చేయకండి. అందంగా ఉండడానికి తినొచ్చు, వెయిట్ తగ్గడానికి తినొచ్చు, బోలెడన్ని పోషకాహారాలు. పోషకాల గని అయినా ఈ మూలిని తప్పకుండా మీ ఫుడ్లోని ఇంక్లూడ్ చేసుకోండి. సాంబార్లో, కూరలో, పప్పుగా ఈ వాసన ఇష్టం లేని పిల్లలకి ఇందాకలా మనకి ఒక శ్రోత రాశారు కదా, మూలీ పరాఠా, ముల్లంగి పరాఠాగా కూడా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఏం తిన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు చెప్పుకునే మాట, మితం హితం. మితంగా తింటే ఏదైనా హితంగానే ఉంటుంది. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ సూపర్ ఫుడ్ అయిన ముల్లంగి రాడిష్ గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.

అత్తారింటికి దారిది చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి మనకి మంగభాస్కర్ గారు ఒక సందేశం పంపించారు, మేము ముల్లంగితో పచ్చడి కూడా చేస్తాం, చాలా బాగుంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి మీ సందేశానికి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్లో పర్యటిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. క్యూర్ పరిధిలోని అర్హులైన ప్రజలు 10 వరకు సమీపంలోని మీసేవా కేంద్రం లేదా మీసేవ వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ వాట్సాప్ నెంబర్కు సందేశం పంపి చాట్బాట్ సూచనల మేరకు మొబైల్ ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మీసేవ పోర్టల్లో కూడా దరఖాస్తు చేసుకోవడంతో పాటు దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ సాయంత్రం కొడంగల్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలో ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి కొడంగల్లోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ఉదయం స్థానిక నాయకులు బీఎల్ఏలతో సర్పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని అన్ని గురుకుల విద్యా సంస్థల తనిఖీలను 30 పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన ప్రతి రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం 6 గురుకులాలను సందర్శించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విద్యా సంస్థల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిర్వహిస్తున్న శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా పునరుద్దరణ డిజైన్లు రూపొందిస్తున్నట్టు చెప్పారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ ఎన్జీఆర్ఐ నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఐఐటి ముంబైకి పంపినట్టు వెల్లడించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, బీపీటీ లేదా ఎంపీపీటీ అర్హతతో పాటు కనీసం 2 అనుభవం, 43 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జర్మన్ భాషా శిక్షణ, వీసా సహాయం, ఆరోగ్య బీమా కల్పించడంతో

0: పాటు నెలకు 2500 నుంచి 3800 యూరోల వరకు వేతనం లభిస్తుంది. హైదరాబాద్ లోని అమెరికా కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ ఈ ఉదయం సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో పలు అంశాలను చర్చించారు. పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక లాంటిదని, కమిటీ సభ్యులందరూ చురుగ్గా పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు గుర్తింపు వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలి పిటిషన్స్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, లెజిస్లేచర్ కమిటీలో సభ్యులు కావడాన్ని బాధ్యతగా భావించాలని, భవిష్యత్తులో పిటిషన్స్ పెండింగ్ లో ఉండకూడదనే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రజల అవసరాల కోసం చట్టాల్లో మార్పులు తెస్తే అభ్యంతరం లేదని, కానీ క్యూర్ చట్టంలో సైంటిఫిక్ టాక్సేషన్ విధానం లేదని విమర్శించారు. ప్రతి ఏటా 5% పన్ను పెంపు, రిజిస్టేషన్ విలువ ఆధారంగా ట్యాక్స్ విధించడం భావ్యం కాదన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఈరోజు మంచిర్యాల జిల్లా లక్సట్టిపేటలో పర్యటిస్తారు. లక్సట్టిపేటలోని వాసవి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. 2 నెలల క్రితం మృతి చెందిన 4 రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేస్తారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పరీక్షలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేద విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: సుదీర్ఘకాలంగా రాజన్న భక్తులు ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటి వరకు 45% అభివృద్ధి పనులు జరిగినాయి. మిగతా 55% పనులు కూడా వీలైనంత తొందరగా చేసేటువంటి క్రమంలో శరవేగంగా నిర్మాణం జరుగుతా ఉంది.
0: మాతా శిశు ఆరోగ్య సేవల్లో రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా ప్రకటించిందని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. నవజాత శిశు సంరక్షణ విభాగాల విస్తరణ, లేబర్ రూమ్లు, ఆపరేషన్ థియేటర్లను తీర్చిదిద్దే అవకాశముందని పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్, కరీంనగర్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర భద్రతా దళాలు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలకు నిర్వహించే 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 పోటీలు ఈ నెల 23 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ హర్ప్రీత్ కౌర్ సోహి తెలియజేశారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రతి ఓటరుకి న్యాయం జరిగేలా పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచించిందని ఆయన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో 34.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా రెబ్బెనలో 81.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సిర్పూర్ యూలో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వావుదాం గ్రామ సరిహద్దులోని వాగు ఉప్పెంగి ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలితీత పనులు నిలిచిపోయాయి. కాకతీయ యూనివర్సిటీకి రూసా 2.0 పథకం కింద 50 కోట్ల రూపాయల నిధులను ఆమోదించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ తెలియజేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ విభాగంలో ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. పార్లమెంటులో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరడంతో కేంద్ర మంత్రి వివరాలు అందించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు కొడంగల్లో పర్యటిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 35 సెకండ్లు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నిస్సం పద్మిని. షో టైంలో ఎలా పాల్గొనాలి, ఎలా పాల్గొనాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402-2408-52 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంలో పార్టిసిపేట్ చేయడానికి శ్రోతలందరూ సిద్దమైపోండి. నేను కూడా మంచి మంచి ప్రశ్నలతో స్టూడియోలో సిద్దంగా ఉన్నాను.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా, సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎస్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో ఎప్పటిలాగానే మంచి ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. సినిమా ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, ఎప్పటిలాగే మనం అడిగే ఒక జనరల్ ప్రశ్నతో. మరి షో టైం అస్సలు ఆలస్యం చేద్దాం, ఎందుకంటే చాలా మంది శ్రోతలు అప్పుడే సందేశం పెట్టేస్తున్నారు, మేము రెడీగా ఉన్నాం, మీరే ఆలస్యం ఉంటున్నారు. మరి నేను కూడా ఆలస్యం చేయటం లేదు. షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. చిరంజీవి, హీరో చిరంజీవి ఉన్నారు కదా, హీరో చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్ లా డాన్స్ చేస్తూ కనిపిస్తారు. కొంచెం కష్టమైన ప్రశ్ననా, కానీ గూగుల్ తల్లిని అడగండి, మీకు గుర్తుండి, మీకు తెలిస్తే తప్పకుండా రాయండి. ప్రశ్న మరొకసారి, చిరంజీవి, హీరో చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు అలాంటి కాస్ట్యూమ్ వేసుకొని, అది ఏ సినిమాలో, మీకు తెలిస్తే 0402-2408-52 ఈ నంబర్కు సందేశం పంపండి. మరి క్లూ ఏమైనా ఇవ్వమంటారా, ఇవ్వనా క్లూ. ఈ సినిమాలో హీరోయిన్ రోజా, రోజా చిరంజీవికి మధ్యలో ఈ పాట నడుస్తుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, పంపించేసేయండి ఆన్సర్లు.

ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన ఆ వండర్ఫుల్ మెలడీ విన్నారు కదా. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:27 దాటి 30 సెకండ్లు. మరి షో టైంలో నేను మొదటి ప్రశ్న అడిగాను. కొంతమంది ప్రశ్నలు శ్రోతలు కాస్త తడబడ్డారు, బట్ పర్వాలేదు, మిమ్మల్ని కాస్త కన్ఫ్యూజ్ చేయడానికే నేను ఒక క్లూ కూడా ఇచ్చాను. మరి షో టైంలో అడిగిన మొదటి ప్రశ్న, చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు, బ్యాట్మ్యాన్ లో కాస్ట్యూమ్ కూడా వేసుకుంటారు, ఈ పాటలో హీరోయిన్ రోజా అన్నాను కదా. కొంతమంది ఏమో బిగ్ బాస్ అనుకుని నాకు బిగ్ బాస్ అని పంపించారు, కానీ కాదు, మీరు తప్పులో కాలేశారనమాట. సరైన సమాధానం ముఠామేస్త్రీ. ముఠామేస్త్రీ సినిమాలో ఒక పాటలో చిరంజీవి గారు బ్యాట్మ్యాన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక చాలా మంది శ్రోతలు సరైన సమాధానాలు పంపించారు. నాకు ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళ పేర్లు అనమాట. ఎన్ శ్రీనివాస్ గారు తుకారం గేట్ నుండి, విజయ్ కుమార్ గారు చందరగర్ నుండి, మధుకర్ నందిపేట నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుండి, వెంకటేష్ కల్వకుర్తి నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, ఇంకా సంధ్య సుభాషిణి జనార్దన్ గారు సుచిత్ర నుండి పంపించారు, దయానంద్ వరంగల్ నుండి, పున్న వెంకటేశం హేమలత నిమ్మా నుండి, చిత్రియాల నుండి దమోజ్ వెంకటాచారి మరియు కుటుంబ సభ్యులు, లక్ష్మీనారాయణ గారు చాలా రోజులైంది కరీంనగర్ నుండి పంపించారు, సెర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, భిక్షపతి నిర్మలా హన్మకొండ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, రాధ మరియు వారి కుటుంబ సభ్యులు ఆర్మూర్ నుండి, గణేష్ వేదపతి నిజాంపేట్ నుండి, భద్రాద్రి కొట్టుగూడెం నుండి, కట్ల సతీష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో రెండో ప్రశ్నకి శ్రోతలందరూ సిద్దమైపోండి, వచ్చేస్తోంది.

0: రెండవ ప్రశ్న.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్

జోడీ వచ్చింది. కానీ అది మొదటి చిత్రం కాదు కదా. మరి మొదటి చిత్రానికి చాలా తక్కువ మంది మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. ముందు వాళ్ళ పేర్లు చెప్పేస్తాను. పానుగంటి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, పున్న వెంకటేశం హేమలత నిమ్మాన్ నుండి, బలరామ్ సరోజా బోయిన్పల్లి నుండి, ప్రతాప్ గారు వైజాగ్ నుంచి, ఇక హనుమంతరావు చందనగర్ నుండి, శరత్ శర్మ గారు హనుమకొండ నుండి మనకి సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటంటే, ముందు వారికి తొలి చిత్రమైన కలియుగ పాండవులకి 1986లో విడుదలైంది. ఆ చిత్రానికి స్పెషల్ జ్యూరీ వచ్చింది. కానీ ఉత్తమ కథానాయకుడిగా హీరో వెంకటేష్ గారికి నంది పురస్కారం వచ్చింది. ప్రేమ సినిమాకి, ప్రేమ సినిమాకి ఆయనకి వచ్చిందనమాట. అతనికి 7 నంది పురస్కారాలు వచ్చాయి. 5 ఉత్తమ నటుడిగా, ఒక స్పెషల్ డెబ్యూ అంటే మొదటిసారి యాక్ట్ చేసిన యాక్టర్ డెబ్యూ యాక్టర్కి, ఇంకొకటి స్వర్ణకమలం చిత్రానికి స్పెషల్ ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారం వచ్చిందనమాట. ఇది ప్రశ్న మరియు సమాధానం. మరి ఇలాగ మీరు తప్పులు పంపిస్తే ఎట్లాగ? నేనేమో మీ అందరి పేర్లు చదువుదామని ఆశగా ఉన్నాను. షో టైం కార్యక్రమం వింటున్నారు. తర్వాత ప్రశ్నకు నాకు తెలిసి మీరు అందరూ 100% కరెక్ట్ అయిన సమాధానం పంపిస్తారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:36 దాటి 47 సెకండ్లు. షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో వచ్చేస్తుంది మూడో ప్రశ్న. ఇది జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, 2 ఒలింపిక్ పతకాలు సాధించిన భారత షట్లర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, 2 ఒలింపిక్ పతకాలు సాధించిన భారత్ షట్లర్ ఆ క్రీడాకారిణి ఎవరు? మీకు తెలిస్తే 0402-2408-52 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:44 దాటి 10 సెకండ్లు. నాకు తెలుసు మీరందరూ కరెక్ట్ గా సమాధానం చెప్తారని. 100 మెసేజెస్ వచ్చాయి, సెంచరీ కొట్టేశారు వివిధ భారతి శ్రోతలందరూ. ముందుగా మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్, 100 మెసేజ్లు, వావ్. మరి షో టైంలో అడిగాను నేను 3వ ప్రశ్న, 2 ఒలింపిక్ పథకాలు సాధించిన భారత షట్లర్ ఎవరు అని. ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ పద్మభూషణ్ పివి సింధు గారు, మన తెలుగు తేజం. స్టార్ షెట్లర్గా నిన్ననే జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ని చేజిక్కించుకుని విజేతగా నిలిచారు. 2 సార్లు ఒలింపిక్ పథకాలు సాధించారు, 2016 రియో గేమ్స్లో, 2020 టోక్యో గేమ్స్లో అనమాట. విమెన్ సింగిల్స్లో ఆవిడ ఒలింపిక్ పథకాలను సాధించారు. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఎంతమంది సరైన సమాధానం పంపించారో, కానీ నాకు ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కస్తూరి రాముడు చౌటుపల్ నుండి, మానస తిలక్ నగర్ నుండి, మంగ భాస్కర్ గారు హైదరాబాద్ నుండి, రాకేష్ పరిందంతపేట నుండి, సుప్రియా ఇందిరా లక్ష్మీనగర్ నుండి, రంగ హైదరాబాద్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజు గారు పేడ నుండి, ప్రేమలత కళావతి అర్మూర్ నుండి, రాధా అర్మూర్ నుండి, చిలకనారాయణ అనసూయ నిజామాబాద్ నుండి, రాధమ్మ ముఖేష్ మజిరా చిన్నంపల్లి నుండి, శ్రీనివాస్ రెడ్డి ప్రొదుటూరు నుండి, దస్తగిరి సంధ్య కడప, గణేష్ వేదవతి నిజాంపేట నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, ప్రతాప్ వైజాగ్, నరేష్ రోజా మహబూబ్ నగర్, రాజేశం సరోజా కొత్తగూడెం జిల్లా నుండి. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. షో టైంలో చివరి ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఎస్, షో టైం వింటున్నారు. మరి షో టైంలో చివరి ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇది మనం ఎప్పుడు అడిగేలాంటి ఒక జనరల్ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మీరు రోజు 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే శక్తిశీలి కార్యక్రమం వింటూ ఉంటారు కదా. ప్రశ్న దానికి సంబంధించింది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన శక్తిశీలి ఎవరు? సాధారణంగా మనందరికీ అమ్మ తొలిగురు కాబట్టి అమ్మనే మనం మొదటి శక్తిశీలిగా పరిగణిస్తాం. అయితే అలాగ కాదు, అమ్మ కాకుండా మీ జీవితంలో మీరు విన్న వాటిలో లేదా చదివిన వాటిలో చూసిన వాటిలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మహిళ ఎవరు? వారెవరో 0402324052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవా, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. స్టూడియో క్లాక్ల సమయం 1:51 దాటి 45 సెకండ్లు. షో టైంలో చివరి ప్రశ్నగా నేను అడిగాను, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన శక్తిశీలి ఎవరు అంటే అమ్మ కాకుండా. చాలా మంది మంచి రెస్పాన్స్ తో సందేశాలు పంపించారు. ఎవరెవరు ఏం రాశారో చూద్దాం. మదర్ తెరిసే గారు అంటున్నారు, మదర్ తెరిసే గారు నాకు ఇష్టమైన శక్తిశీలి అంటున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య. అలాగే మదర్ తెరిసా గారు అంటున్నారు, అప్పలరాజ్ గారు పెడన్ నుండి. మా స్కూల్ టీచర్ నాకు ఇష్టమైన, నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అంటున్నారు, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ రోజా. ఇక సుధారాణి గారు హన్మకొండ నుండి రాస్తున్నారు, రాణి రుద్రమ్మదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం, మేము హన్మకొండలో ఉంటాం, మా వరంగల్ కి చెందిన మనిషి కాబట్టి రాణి రుద్రమ్మదేవి గారు ఇష్టం అంటున్నారు. మరి హైదరాబాద్ నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు మురహరి యశోద, మా భార్య నా ధర్మపత్ని నాకు శక్తిశీలి అంటున్నారు. ఇక హంపాపురం విలేజ్ చిరంజీవి నాగభూషణ రాస్తున్నారు, వివిధ భారతిలో ఎందరో శక్తిశీలి గురించి చెప్తూ ఉంటారు, వారందరూ కూడా మాకెంతో ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఇక వివిధ భారతియే మాకు ఎన్నో రకాలైన శక్తిశీలు పరిచయం చేస్తుంది అంటున్నారు. పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గుప్త మరియు వారి స్నేహ బృందం అందరూ నా అభివృద్ధికి కారణం, నా శక్తిశీలి నా శ్రీమతి గారు అంటున్నారు. సరోజ కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుండి, ఎప్పుడు వినలేదు మేడం మేము, కానీ అమ్మ మాటలు వింటూ ఉంటాం, అమ్మే మా శక్తిశీలి అంటున్నారు. చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు, రాణి లక్ష్మీ బాయ్ ముందుండి నడిపించారండి, ఆవిడ నిజమైన శక్తిశీలి నాకు ఇన్స్పైరింగ్ అంటున్నారు. అర్మూర్ నుండి రాధ గారు రాశారు. ఇక కల్పన చావ్లా వారే నాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి. ఇంకా ఎవరు రాశారంటే మదర్ తెరీసా నాకు ఇష్టమైన శక్తిశీలి అంటున్నారు. చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి, టీచర్ అయి ఉండి చాలా కష్టాలు పడుతూ నాకు ఇన్స్పైర్ ఎవరైనా చేశారంటే ఆవిడ ఎవరంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఆమె నాకు ప్రత్యేక శక్తిశీలి అంటున్నారు. మధుకర్ నందిపేట నిజామాబాద్ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుండి రాస్తున్నారు, శక్తిశీలి లో చెప్పే అన్ని ప్రసారం చేసే అందరి స్త్రీ శక్తి గురించి బాగుంటాయండి, మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారంటున్నారు. చాలా ధన్యవాదాలు అండి. తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుండి రాశారు. ఇక ఝాన్సీ లక్ష్మీబాయ్ మాకు నిజమైన శక్తిశీలు అనిపిస్తారంటున్నారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక నేను చదివినప్పుడు మా గురువు మేడం పాపమ్మ టీచర్ ఆవిడే నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. ప్రేమ్నాథ్ కళావతి అర్మూర్ నుండి మనకు సందేశం పంపించారు, మా అమ్మ నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. కొండ రాజేశం రాకేష్ బద్దెనపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, మా వదిన గారండి మంచిగా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ నడిపించారంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మనకు సందేశం పంపించారు. ఇక భూదాన్ పోచంపల్లి ఎలగండల్ మార్కండేయ లక్ష్మి రాస్తున్నారు, వివిధ భారతిలో మీరు రోజు చెప్పే శక్తిశీలు అందరూ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుందంటున్నారు. ఇక చాలా సంతోషం మాకు కూడా వివిధ భారతిలో ప్రసారం చేసే శక్తిశీలు కార్యక్రమం ఇష్టం అంటున్నారు. గణేష్ వేదవతి గారు మనకి నిజాంపేట్ నుండి సందేశం పంపించారు, బాలలత గారి స్పీచెస్ చాలా బాగుంటాయండి, ఆవిడ నాకు నిజమైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక రాకేష్ ఫరీద్ ఏం రాస్తున్నారంటే, స్వయం ఉపాధి మహిళలు నిర్వహించే అక్షరాస్యత కార్యక్రమాలు వారే నిజమైన శక్తిశీలు, నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి సతీష్ గారు ఏం రాస్తున్నారంటే, కల్పనా చావ్లా మేడం, కల్పనా చావ్లా నా నిజమైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఇక మా అమ్మగారు ఆవిడే నా ఇన్స్పిరేషన్ అంటున్నారు, రాగి శంకర్ భీమ్గల్ నుండి. ఇక కిరణ్ బేడి అంటున్నారు హైదరాబాద్ బౌరంపేట నుండి, సంతోష్ సుప్రియ. ఇక మనకి ఒక సందేశం రాశారు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గారు, శక్తిశీల్లో చందనా సిన్హా అనే ఆర్పీఎఫ్ నాకు కార్యక్రమం విన్నాను మేడం, అది చాలా నచ్చింది. రైల్వే శాఖలో అద్భుతంగా వారు చేస్తున్న పనిని వివరించారు. ఇలాంటి ఎన్నో శక్తిశీల కార్యక్రమాలు ప్రసారం చేయండి అంటున్నారు, చాలా సంతోషం అండి. ఇక కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి రాస్తున్నారు, ఇందిరాగాంధీ అంటే మాకు చాలా ఇష్టం, ఆవిడ మాకు చాలా ఇన్స్పైరింగ్ అంటున్నారు, చాలా సంతోషం. ఇక మనకి నందిపేట నుండి వెంకటేష్ రాస్తున్నారు, శక్తిశీల కార్యక్రమంలో ప్రసారమయ్యే అందరి శక్తిశీలు మాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. మరి జైనుద్దీన్ గారు ఏమంటున్నారంటే, నా భార్య మా శ్రీమతి మాత్రమే నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు, చాలా సంతోషం అండి. ఇక నార్కెట్పల్లి నుండి నిమ్మాని గ్రామం నుండి రాస్తున్నారు, మా హేమలత మేడం గారే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అండి, నాకు ముందు నడిపిస్తారు, నా సక్సెస్ ముందు వెనక ఆవిడే ఉంటారంటున్నారు. మా అమ్మే నా శక్తిశీలు అంటున్నారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి నుండి, చాలా సంతోషం. మరి క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రాస్తున్నారు, రాణి లక్ష్మీబాయ్ అంటున్నారు, నైటింగేల్
నాకు సరైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. అనసూయ యమున జానకం పెట్టిన సంపాదన ఉంది. లాస్ట్ మెసేజ్ మనకు వచ్చింది జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ రాస్తున్నారు. నా భార్య నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. ఎంతో ఎంతో ఇన్స్పైరింగ్ గా రాశారు మీరందరూ. మీ అనుభవాల్ని మీకు ఎవరు మీకు ఇన్స్పైరింగ్ మాకు రాసి పంపించారు. చివరిగా రాస్తున్నారు ఉట్కూరు నుండి నారాయణపేట జిల్లా నుండి, మా చెల్లెలు నిజమైన శక్తిశీలు అంటున్నారు. డి అరుణ మోహన్ రాస్తున్నారు. ఇది ఇవాళ శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఈరోజు షో టైంలో క్షమించాలి, శక్తిశీలి గురించిన ప్రశ్న అన్నమాట ఇది. ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు అంటోంది. మీ రేడియోని ఇస్తాం పద్మిని. ఇలాగే రోజు మీ పేర్లు చదివినా చదవకపోయినా పార్టిసిపేట్ చేయండి. మీ ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు పంపిస్తూనే ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి రఘు దీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగే శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు విజయ పరంపర, ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ సమయం 2:34 దాటి 42 సెకండ్లు. కొన్ని రోజులు సింధు బ్యాడ్మింటన్ ఆట నుండి విరామం తీసుకున్నారు. గాయాలు, వరుస పరాజయాలు ఆవిడ్ని పలకరించాయి. ఇక సింధు పూర్వ వైభవం అయిపోయింది అనుకున్నారందరూ. టైటిల్ గెలవడం చాలా కష్టమనుకున్నారు. మరి సింధు ఊరుకుంటారా? పడి లేచిన కెరటంలా 2026 జపాన్ ఓపెన్ లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు సింధు. జపాన్ గడ్డపై అత్యంత బలమైన ప్రత్యర్థి అకానే యమగాచిపై విజయం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పారు పివి సింధు. వాహ్ సింధు, వాట్ అ గేమ్ అంటూ ఎందరూ ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టేశారు. ఇక ఆవిడ అభిమానులైతే మురిసిపోయారు సింధు ఆటని చూసి.

భాగ్మతి చిత్రానికి శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీజో, సంగీతం ఎస్ఎస్ ధమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

కేజీఎఫ్ 2 చిత్రానికి కృష్ణ పృథ్వీ చంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రవి బాసు, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు పద్మభూషణ్, పివి సింధు విజయ పరంపర, ఈ విషయాలు. జపాన్ ఓపెన్ గెలిచాక ఆవిడ విజయ పరంపర గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జపాన్ ఓపెన్ విజయం తర్వాత మన దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలా ప్రశంసించారు సింధుని. షీఈస్ ఇండియాస్ ప్రైడ్ అండ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఒలింపియన్స్. అంటే సింధు మన దేశానికి గర్వకారణం, మన అత్యుత్తమ ఒలింపియన్స్ లో ఒకరు అంటూ ఎంతో గొప్పగా అభినందించారు నరేంద్ర మోదీ గారు. ఒక దేశం తన ఛాంపియన్ కి, తన క్రీడాకారునికి చేసే గౌరవ సత్కారంలాగా అంత ఆప్యాయంగా అభినందించారు మోదీ గారు. ఆమె విజయం దేశంలో ఎందరో క్రీడాకారులకి స్ఫూర్తి అంటూ కొనియాడారు మన దేశ ప్రధాని. ఎంత గొప్ప విషయం కదా. మరి ఒక ప్రధానమంత్రి స్వయంగా జపాన్ ఓపెన్ గెలిచాక ఆవిడ్ని ప్రశంసించడం అంటే సూపర్ అనే చెప్పాలి.

వకీల్ సాబ్ చిత్రానికి ఎస్ఎస్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు విజయ పరంపర గురించి మాట్లాడుకుంటున్నాం. విజయ తిలకల్లా మెరిశారు పద్మభూషణ్ పివి సింధు. తన అభిమానులకి, యువతకి ఒక మాట చెప్తున్నారు, మన ఆత్మవిశ్వాసాన్ని మనం ఓడించకూడదు. పడిపోవడం పరాజయం కాదు, పడిపోయిన తర్వాత కూడా మళ్లీ లేవడానికి ప్రయత్నించకపోవడమే పెద్ద పరాజయం అంటున్నారు ఈ శక్తిశీలి. నిజమే కదా, పడిపోయామని పక్కకి వెళ్ళిపోతే ఎట్లాగా, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తేనే కదా విజయం మన సొంతం అవుతుంది. తను కూడా అలాగే చేసి విజయాన్ని అందుకున్నాను అని చెప్తున్నారు సింధు.

0: మర్ చిత్రానికి శ్రీరామచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన రెహమాన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:55 దాటి 30 సెకండ్లు. తెలంగాణ ముద్దుబిట్ట మన భారతమాత కిరీటంలో ఒక క్రీడా రత్నంగా నిలిచారు పివి సింధు. భారత బ్యాడ్మింటన్ ధీర వనితగా, శక్తిశీలిగా, పట్టుదల కృషికి చిరునామాగా నిలిచిన మన తెలుగు తేజం, మన భారతదేశ గర్వం పద్మభూషణ్ పివి సింధు, వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

सखी सहेली।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నిలయంలో సమయం 5 గంటలు. ఈ నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలు. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో స్వయం ఉపాధి రంగంలో అనుభవాల గురించి ఒట్టూరుకు చెందిన ఆకుల పద్మతో దినేష్ పెట్టిన ముచ్చట. తర్వాత రైల్వేలో లోకో పైలట్ గా పనిచేస్తున్న సెజల్ సాహుతో హిందీలో సంధ్యలీల పెట్టిన ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 కు వినిపించడం జరుగుతుంది.

ஆகாசவாணி ஆதிலாபாத் 1.2 FM மனசு நீண்டா மாட்ட செப்பன்றி பாட இன்னொன்றி మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం యు దినేష్. 5:30 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్ 0873229501 ఈ నంబర్ పనిచేస్తుంది, గుర్తుంచుకోగలరు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాసినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 1.2 FM విద్యానగర్ 504001 ఈ చిరునామాకు ఉత్తరం ద్వారా ఉత్తరం రాసి పాటల్ని కోరవచ్చు. గుర్తుంచుకోండి, మాట చెప్పుండ్రి పాట అయినరి ఈ కార్యక్రమం 5:30 వరకు ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా ఈ పాట విందాం. ఘరానా మొగుడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

శ్రోతలు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ 0873229581. ఫోన్ నంబర్ మరొకసారి 08732295081.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసిన మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ నుంచి. ఏం పేరు? ఏం పేరు? దేవన్న. ఏం
1: చేస్తుంటావు?
0: వాచ్మెనా? అయితే వాచ్మెన్ చేసుకుంటూ మొత్తం దినమంతా రేడియో ఇంటావు? అయితే అవునా? ఎవరిచ్చింది నంబర్? మరి నీకు చెప్తుంటుండే రాసుకున్నావా? నంబర్ ఇంకోసారి చెప్తా, 2301 ఇంకొక నంబర్ 2958 ఇంతకంటే ముందు 0 8 7 3 2 ఈ ఎస్టీడీ కోడ్ యాడ్ చేయాలా దానికి? సరే, ఇప్పుడు పాటిందాం మరి. ఏం పాటిందాం? హలో,
1: హలో సార్.
0: ఎన్టీఆర్ పాట ఏమంటావా? వచ్చింది మరి పాట, మేజర్ చంద్రకాంత్ సినిమా పాట ఇందాం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
2: హలో,
1: నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి? శంకర్ సొనాల. ఎట్లా వర్షం ఎట్లా పడుతుంది మరి అటు సైడ్? అంటే చిన్న సన్నం ఉందా, పెద్దగా ఉందా వర్షం? ఈ మధ్యలో ఈ రెండు ఊర్లలో పెద్ద వర్షం పడ్డా మీకాయ? మరి మరి బోర్ల నీళ్లు, బావుల నీళ్లు
2: ఇప్పుడు ఇంకా?
1: అవునా, అయితే మంచిగా రేడియో వర్షం పడుతుంటుంటే రేడియో పెట్టుకుని పాటలు వింటున్నావు అయితే మంచిగా కదా. ముందు వర్షం పడితే మొత్తం బురద అయిపోయింది, ఇప్పుడు బురద లేదేమో రోడ్ల మీద కదా? సిమెంట్ రోడ్ అయిపోయింది కానీ బురద నుంచి కష్టాలు తగ్గినాయి, బురద కష్టాలు మీకు. అన్ని సరే చెప్పు, ఏం పాడిందా వినిపిస్తా. ఏమంటారా? సరే వచ్చేసింది మీకు సమిందామా?

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసుండ మాట్లాడాలి. మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
2: హలో,
1: ఎవరమ్మా, ఎక్కడి నుంచి? అంకోలియా? ఏం పేరు? అంకోలి నుంచి. దేవతమ్మ, ఏం చేస్తుంటావమ్మా?
2: వ్యవసాయం.
1: మరి ఎట్లా ఉన్నాయి పంటలు? ఆనలు ఎట్లున్నాయి? పంటలు ఎట్లున్నాయి?
2: వర్షం పడ్డ
1: ఏం పనులు నడుస్తున్నాయి మరి ఇప్పుడు?
2: ఇప్పుడు
1: ముసురు పట్టిందనా?
2: ముసురులో
1: కనబడుతుంది కదా. సరే, ముసురు పడి వెళ్తే కానీ ఏం పనులు చేస్తారు? మందులు పోస్తారా? మందులు కొడతారా?
2: ఒకసారి పోసినాం, ఇంకొకసారి పోస్తాం.
1: పోషిస్తారా? మరి ఇప్పుడు ఏం పాటలు అనుకుంటే చెప్పు, వినిపిస్తా.
2: తెలుగు భాష చెయ్యదరం, తెలుగు జాతి గొప్పతనం.
1: వచ్చిందమ్మా పాట? ఏందమ్మా? సరేమ్మా, మరి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాకోసం చక్రవర్తి చిత్రం నుంచి పాట వినిపించినట్టు కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి యాకూబ్ పాషా, నూర్ జహాన్, రహీం పాషా, రుబీనా, రుహిమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషాలు కోరుతున్నారు. మీకోసం చక్రవర్తి చిత్రం నుంచి ఈ పాట.
2: పెళ్లి

మాట చెప్పుండ్రి పాట ఎనుండ్రి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలవి. మళ్ళీ ఇలా రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీరు నచ్చినా మీరు మెచ్చిన పాటసుగా వినవచ్చు. రోజట్లాగే రేపుగా సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఎనుండ్రి కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి స్త్రీల సంభాషణ ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి శక్తి స్త్రీల కార్యక్రమంలో స్వయం ఉపాధి రంగంలో అనుభవాలు ఈ అంశం గురించి ఉట్నూరుకు చెందిన ఆకుల పద్మతో ముచ్చట, తర్వాత రైల్వేలో లోకో పైలట్గా పనిచేస్తున్న సెజల్ సాహుతో హిందీలో సంధ్యలీల పెట్టిన ముచ్చటుంటుంది. ఈ కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఒక రంగంలో నష్టం జరిగినా మరొక రంగాన్ని ఎంచుకుని ముందుకెళ్తున్నారు. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు పిల్లలు.

0: వారిని చదివించుకుంటున్నారు. కొంతమంది మహిళలు బీడీలు చుట్టుకుంటూనే బట్టలను కూడా విక్రయిస్తుంటుంటారు, కిరాణా దుకాణం కూడా నడుపుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో ఉన్న దుకాణం కరెంటు షార్ట్ సర్క్యూట్కి గురై కాలిపోయినా కానీ బాధలు ఎదురొచ్చినా అడ్డంకులు ఎన్నొచ్చినా వాటిని దాటుకొని మళ్ళీ అదే రంగంలో ముందుకు సాగుతున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. స్వయం ఉపాధి రంగంలో అనుభవాలు ఈ అంశం గురించి ఉట్నూరుకు చెందిన ఆకుల పద్మతో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. ఇది పునః ప్రసారం.
1: వ్యాపారంలో ఎన్నో సాధక బాధకాలుంటాయి. కొన్ని సందర్భాల్లో లాస్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో లాభము రావచ్చు. లాస్ వచ్చినా లాభం వచ్చినా రెండింటిని సమానంగా తీసుకుని ముందుకు వెళ్లడమే జీవితం, వ్యాపారం. అలాంటి కష్ట నష్టాలు సాధక బాధకాలను ఎదుర్కొని వ్యాపార రంగంలో రాణిస్తున్నటువంటి మహిళ ఆకుల పద్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా.
2: నమస్కారం అండి.
1: ముందుగా చెప్పు, నువ్వేం చదువుకున్నావు అమ్మా?
2: నేను 10th చదివాను అండి. 10th చదివిన తర్వాతనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత వ్యాపారం స్టార్ట్ చేసినామండి.
1: అంటే 10th క్లాస్ చదవగానే నీకు పెళ్ళైందమ్మా, మరి అంత చిన్న వయసులో పెళ్లి చేయాలని మీ తల్లిదండ్రులు అనుకున్నారు? మరి అంత చిన్న వయసులో పెళ్లి చేస్తే నాకు అద్దం ఇంకా చదువుకుంటాను అనిపించలేదా నీకు? మరి
2: అనిపించింది కానీ అప్పటి వేరే ఉండే, కొంచెం మా నాన్న ఆరోగ్యం బాగా లేకుండే, అయితే ఆ పరిస్థితుల వల్ల చేద్దామన్నట్టు అయిపోయింది. అట్లా
1: నేను విన్నా మీ ఇంట్లో చెప్పాను చదువులో చాలా క్లేవర్ అని.
2: అవునా?
1: క్లాస్ రూమ్ లో టాపర్ అని. మరి నీకు చదువుకోవాలని ఆలోచన ఎందుకు రాలేదు అసలు? అప్పుడు
2: అప్పుడు తెలియదు సార్, అంత చిన్న వయసులో కదా తెలియదు అప్పుడు.
1: తల్లిదండ్రులు ఎట్లా చెప్తే అట్లా. ఏ ఊరు మీ అత్తగారు? ఎవరు?
2: లక్ష్మీపురం, జైనత్ లక్ష్మీపురం.
1: అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?
2: ఆడ లేకుంటే మీ పెళ్ళైన తర్వాత ఆదిలాబాద్ లో ఒక కొన్ని రోజులు ఉంటే ఆడ ఒక కొన్ని రోజులు ఉన్నా మళ్ళీ అక్కడ నుంచి ఇయసీదా ఉట్నూరు వచ్చిన.
1: పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుట్టింది కదా?
2: పాప పుట్టింది.
1: ఏం చేస్తాడు మీ ఆయన? ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అప్పట్లో?
2: అప్పట్లో వ్యవసాయం చేసేవారు.
1: వ్యవసాయం ఉంటే మళ్ళీ తర్వాత వ్యాపారం వైపు? మళ్ళీ
2: వ్యాపారం వైపు.
1: ఏ వ్యాపారం చేసిందమ్మా మీరు?
2: బట్టల షాప్ అండి.
1: మొదట్లో బట్టల షాప్?
2: బట్టల షాప్.
1: అంటే రోడ్డుకేసారా ఇట్లా ఇంట్లోనే పెట్టారా?
2: లేదు, రోడ్డుకేసామన్న.
1: ఎట్లా నడిచింది బట్టల షాప్?
2: బాగానే నడిచింది. అయ్యప్ప టెక్స్టైల్స్ అని ఉండి మళ్ళా ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత బాగా నడిచిన తర్వాత ఒక దీపావళికి కాలిపోయిందండి
1: బట్టల షాప్.
2: బట్టల షాప్ కాలిపోయిన తర్వాత మళ్ళా ఆదిలాబాద్ వెళ్ళినాము. అక్కడ ఒక 2 ఇయర్స్ రాకుండి తర్వాత మళ్ళా వచ్చి మళ్ళా షాపే పెట్టుకున్నాము. షాప్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాగానే ఉందండి, కొంచెం పర్వాలేదు.
1: ఎట్లా కాలిపోయింది బట్టల షాప్ అసలు? అది
2: షార్ట్ సర్క్యూట్తోంది సార్.
1: దీపావళి రోజే కలిపి?
2: దీపావళి రోజే.
1: అప్పుడు అంటే మీరు షాప్ లోనే ఉండేవాళ్ళ వేరే దగ్గర ఉండేవాళ్ళ?
2: షాప్ లోనే వెనకాలనే ఉండే. అంటే దీపావళి రోజు ఇంతకు ముందు మేము మాది ఇక్కడ ఊట్నూరులో ఉండే, అయితే అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంటుంటిమి. అయితే అక్కడ నుంచి నైట్ వెళ్ళడం ఎందుకని పూజ అయిన తర్వాత అక్కడనే పడుకొని ఉంటుమి. అయితే వెనకాల పడుకున్నాము. ఇక మధ్య టైం తెలియదు, 2-2:30 అయింది కావచ్చు. అయితే బాబు ఏడుసుడుకు బయటకు వచ్చే వరకనంటే మంటలు బాగా చెలరేగినాయి, మొత్తం కరెంటుతోని షాప్ అంతా కాలిపోయింది.
1: అంటే మీరు షాప్ లో పడుకుంటారు కదా దీపావళి నాడు, మరి అట్లా పడుకోలేదు?
2: ఆడ బైక్ ఉండే, బైక్ ఉండట్లో ప్లేస్ లేదని వెనక వచ్చి పడుకున్నాము.
1: లేకపోతే షాపులే పడుకున్నాం?
2: షాపులనే పడుకునేటోళ్ళం.
1: షాప్ లో పడుకున్న వాటికి ఈ రోజు ఎట్టుంటున్న మీ పరిస్థితి?
2: ఎవరు మిగలకపోతుంటుంది సార్.
1: ఆ రోజు మీకు లక్ష్మీ మాతనే కాపాడింది చెప్పి?
2: లక్ష్మీ మాతనే కాపాడింది.
1: అంటే రాత్రి అంతా కాలిందా షాప్ అది?
2: అవును, రాత్రి అంతా మొత్తం సెటర్లు. ఆ టైంలో మొత్తం కిటికీలు లేవే లేవు ఆ రూమ్ కు, మొత్తం ఇక మొత్తం గాలి పొగ మొత్తం అల్లనే ఇదైపోయింది, మొత్తం కాలిపోయింది, ఏం మిగలలేదు.
1: మరి ఎవరన్నా ఫైర్ స్టేషన్ నుంచి ఎవరు రాలేదా?
2: వచ్చిండ్రండి, ఫైర్ స్టేషన్ వచ్చింది కానీ కరెంట్ ఆఫ్ చేయలేదని అల్లి చేసింది కానీ మొత్తం సెటర్ అన్నది మొత్తం గాలింది, వెళ్ళలేవు డోర్స్.
1: మరి ఎట్లా తీసాను?
2: లాస్ట్ కి సలాకలతో లేపేసి దాన్ని సెటర్ ని వల్ల కొట్టిన తర్వాత వెళ్ళింది కానీ అప్పటికి మొత్తం కాలిపోయింది బైక్ అవన్నీ.
1: ఇద్దరు పిల్లలున్నారా మీ దగ్గర?
2: ఒక బాబు ఉండే, పాప లేకుండే, పాప అమ్మ వేరే ఊర్లో ఉండే.
1: అప్పుడు మిమ్మల్ని ఓదార్చిన వాళ్ళు ఎవరు, ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు?
2: ఈ అందరు షాపులు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చుకుంటా పోయిండ్రు సార్
1: ఆ రాత్రి.
2: ఆ రాత్రి ఈ అమ్మాళ్ళు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, షాపులు దగ్గర షాపులు అందరూ ఫోన్లు చేసుకుంటా తొందరనే ఫైర్ ఇంజిన్ అవి వచ్చినాయి గానీ సెటర్ తొందరగా వెళ్ళాక మొత్తం నష్టం అయిపోయింది.
1: అప్పుడు మీరు ఏడుపులు బొబ్బరు?
2: అవును.
1: మరి మీరు నీళ్లు పోయాలనే ఆలోచన మీకు అప్పుడు రాలేదా? మరి

0: కరెంటు కదా సార్, కరెంటు తోనే కదా.
1: కరెంటు తీసేయలేదు మరి అప్పుడు? కరెంటు
0: తీయలేదు అప్పటికి, తీయలేదు.
1: మన పాత కనెక్షన్ ఉండేనా మరి కటింగ్ ఉండేనా వైర్లు?
0: కటింగ్ ఉండే, మీటర్ నుంచి మొత్తం మీటర్ కా నుంచి ఆరిపోయింది.
1: ఎంత నష్టం జరిగింది అప్పుడు?
0: 10-12 లక్షల దాకా నష్టమైంది. ఎక్కడికి పోయినా ఏం న్యాయం ఏం జరగలేదు. ఒక ఇన్సూరెన్సే ఒక 65,000 వచ్చినాయి, బైక్ ఏమో 15,000 ఏమో వచ్చినాయి.
1: అంతే
0: అంతే, వేరే ఏం రాలే.
1: అది కూడా ఎన్ని రోజులకు వచ్చినాయి?
0: ఒక 6 మంత్ ఏమో తిరిగినా మా వీటి కొరకు.
1: 10-12 లక్షల నష్టం జరిగింది.
0: నష్టం జరిగింది.
1: ఇట్లా ఎట్లా కోలుకోవాలి, బయటపడడం కోసం ఎట్లా ప్రయత్నం చేసింది మళ్ళీ?
0: ఇలా ఫ్రెండ్స్ సాయం చేసింది సార్. కొన్ని కొన్ని ఫస్ట్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ కొన్ని కొన్ని అందరు మనిషి కొన్ని జమ చేసి షాప్ పెట్టడానికి ఫస్ట్ ఇదే అయినరు. తర్వాత కొన్ని కొన్ని ఇంట్రెస్ట్ ఎవరు తీసుకోలేదు గానీ అసలు ఇచ్చుకుంటూ వచ్చేసిన.
1: అప్పుడు మీ పరిస్థితి ఎక్కడ బతకాలా, ఎలా బతకాలా, ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉన్నారు అప్పుడు మీరు?
0: అదే మరి, ఆదిలాబాద్ వెళ్ళినాము, అక్కడ 2 ఇయర్స్ ఏం చేద్దామన్నా ఏం అనిపించలేదు. అయితే తర్వాత మళ్ళా కొన్ని రోజులు ఓనర్ గా బతికి ఏదైనా పని చేద్దామని అంటే మన మనకున్న ఫీలింగ్ వేరే ఉంటది. ఒక దగ్గర చేత పని చేసింది వేరే ఉంటది అని మళ్ళా వచ్చి మళ్ళా షాప్ పెట్టుకున్నాం. ఊట్నూర్లోనే పెట్టినా.
1: బయట వేరే దగ్గర పని చేయడం కంటే మళ్ళీ సొంతంగా
0: షాప్ పెట్టుకున్నాం.
1: షాప్ పెట్టిండ్రు, మళ్ళీ బట్టల షాప్ పెట్టినా?
0: అవునవును, బట్టల షాప్.
1: ముందు జాగ్రత్త ఏమైనా తీసుకున్నారా బట్టల షాప్ మళ్ళీ పెట్టేటప్పుడు, మళ్ళీ కాలిపోతే షార్ట్ సర్క్యూట్ రాయిట్ ఉండడం కోసం?
0: తీసుకున్నాం, ఇన్సూరెన్స్ అవన్నీ ఆల్రెడీ కట్టుకున్నాము, నడుస్తుంది. ఎప్పుడు
1: ఇప్పుడు మరి బాకీలన్నీ ముట్టినాయి అప్పటి అన్ని?
0: ముట్టిపోయినాయి సార్.
1: బట్టలు ఎక్కడికి తీసుకొస్తారు మీరు?
0: మేము హైదరాబాద్ నుంచి తీస్తాము. హైదరాబాద్ ఇక్కడ అమరావతి నుంచి మళ్ళా నాగ్పూర్ నుంచి.
1: మీరు మీ ఆయన ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారా బట్టల షాప్ లో? నీకు వేరే షాప్ ఉంది?
0: నాకు వేరే కిరాణా షాప్ ఉంది, కిరాణా షాప్ నడుపుతా. అప్పుడప్పుడు బట్టల షాప్ కూడా ఎక్కువ బిజీ ఉంటే దసరా సీజన్ లో వెళ్తాను.
1: మరి కిరాణా షాప్ ఎప్పుడు చూడాలి?
0: కిరాణా షాప్ వెళ్ళినప్పుడు 1-2 గంటలు బంద్ ఉంటది.
1: ఇప్పుడు కిరాణా షాప్ మొత్తం మీరే ఉంటారు, బట్టల షాప్ మీ ఆయన చూస్తారు, మరి మీకు రిలీవర్స్ ఎట్లా దొరకాలా?
0: 1 అవర్ రెస్ట్ తీసుకున్నాడు, వేరే ఏం లేదు.
1: మరి ప్రొద్దున 6 గంటలకి చేయాలా కిరాణా షాప్?
0: 6 గంటల నుంచి.
1: మరి రాత్రి 10 అవుతుంది మళ్ళీ?
0: 10 అవుతుంది.
1: వంట ఎప్పుడు చేస్తారు? పిల్లల బాగోగులు ఎప్పుడు చూస్తారు?
0: ఇక చదివించుకుంటాం సార్, చూసుకుంటా చదివించుకుంటా ఉంటాం.
1: ఇట్లా ఉద్యోగం బాగుంటుందా, ఇట్లా వ్యాపారం బాగుంటుంది అనుకుంటుంది?
0: కరోనా టైం ఉన్నా అంటే వ్యాపారం కంటే ఉద్యోగమే బాగుంటుంది.
1: కరోనా అయిపోయింది కదా, ఎప్పుడు?
0: కరోనా అయిపోయింది కానీ కరోనా నుంచి బాగా ఎఫెక్ట్ పడ్డాయి. ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువైంది సార్ షాపింగ్లలో, అంతా లేవు గిరాకీలు. ఆన్లైన్ షాపింగ్ అయింది, అవైనా షాపింగ్ మాల్ అవి అయినాయి కాబట్టి చిన్న షాపులలో అంతా ఏం లేవు ముందటంతా.
1: మరి ఇప్పుడు 2 షాపులు, 1 షాప్ కాలిపోయింది అయితే 2 షాపులు వేసారు మళ్ళీ?
0: అవును, 2.
1: మళ్ళీ రాబోయే రోజులు ఇంకా 3వ షాప్ వేసే ఆలోచన
0: లేదు. ఇక పిల్లల ఎడ్యుకేషన్ బట్టి ఎక్కడ ఉంటాం వదిలేదు కదా.
1: ఏం చదువుతున్నారు పిల్లలు ఇప్పుడు?
0: పాప 1st ఇయర్ ఇప్పుడు హైదరాబాద్.
1: బాబు
0: 8th క్లాస్.
1: అప్పుడప్పుడు పిల్లలు ఉంటారా షాపులలో, కిరాణా షాప్ లో?
0: బాబు ఒక్క తను ఉంటాడు, పాపని రానియ
1: వచ్చినప్పుడు
0: లేదు, ఉండదా.
1: సరే మరి ఇంత కష్టపడుతున్నారు, కష్టం అనిపిస్తలేదా మీకు?
0: కష్టం అంటే మన పిల్లల కొరకు లైఫ్ వాళ్ళకి ఇవ్వడానికన్నా, మన భవిష్యత్ ఎట్లనో అయిపోయింది కానీ వాళ్ళ భవిష్యత్ ఒక స్టాయిలో నిలబడడానికన్నా గానీ కృషి చేయబడుతుంది.
1: చిన్న వయసులో పెళ్ళైందమ్మా, చిన్న వయసులోనే నువ్వే పాప, అప్పుడు నీకు ఇంకొక పాప అయింది మళ్ళీ. మరి మీ పిల్లలు కూడా చిన్న వయసులో పెళ్లి చేద్దామని ఆలోచన అట్లా?
0: లేదండి, పాపని ఎడ్యుకేషన్ ఫస్ట్, జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయినాం ఆల్రెడీ, పాప గాని బాబు గాని.
1: ఇప్పుడు మీరు బట్టల షాప్ అన్నారు కదా, అందులో ఏమేమి ఎక్కువ సేల్ అవుతుంటే?
0: అన్ని సారీస్, రెడీమేడ్ డ్రెస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని ఉన్నాయండి.
1: అన్ని ఉంటాయి. దసరా సీజన్ లో, ఎండాకాలం పెళ్లి సీజన్ లో గిరాకీ
0: అవుతుంది.
1: కిరాణా షాప్ లో ఏమేమి ఎక్కువ సేల్ అవుతుంది?
0: కిరాణా షాప్ లో అన్ని బిస్కెట్స్, ఆయిల్, చక్కెర, సబ్బులు అన్ని స్టార్ట్ మంచిగా వెళ్తాయి.
1: ఎంత అవుతుంది రోజుకు గిరాకీ కిరాణా షాప్?
0: 4-5 వేలు అవుతుంది.
1: మస్తు గిరాకీ వస్తుంది కదా 4-5 వేలు అంటే?
0: అవును,
1: పెద్ద పెద్ద షాపుల అంత గిరాకీ కాదు ఈ రోజుల్లో. కిరాయి లేదేమో సొంత జాగానే?
0: సొంత జాగానే, కిరాయి ఏం లేదు.
1: వీళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు మళ్ళీ మీరు?
0: 6 ఇయర్స్ అవుతున్నారు, 2016లోనేమో ఉన్నాం.
1: అంటే బట్టల దుకాణం పెట్టినాకనైనా, రెండోసారి బట్టల దుకాణం పెట్టినా?
0: రెండోసారి బట్టల షాప్ పెట్టిన తర్వాత.
1: అంటే బట్టల షాప్ వచ్చిన లాభం ద్వారానే మీరు ఇల్లు కొనుక్కున్నారు?
0: కొన్ని అప్పు చేసినాం, కొన్ని పెట్టుకొని కొనుక్కున్నాం, తర్వాత తీర్చేసినాం.
1: మళ్ళా పిల్లల్ని కూడా చదివిస్తున్నారు?
0: దేనిమీద
1: ఇద్దరు కూడా ఫుల్ బిజీ అయిపోయింది మరి అయితే. ఎప్పుడు బంద్ ఎప్పుడు ఇస్తారు షాప్? బట్టల షాప్ ఆదివారమా?
0: మంగళవారం.
1: మంగళవారం
0: మార్కెట్ బంద్ కదా.
1: కిరాణా షాప్ అయితే బంద్ ఉండదు?
0: బంద్ ఉండదు ఎప్పుడు స్టాల్.
1: ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారమ్మా, బట్టల షాప్ కాలిపోయింది, 10-12 లక్షల లాస్ వచ్చింది, అయినా మీరు తలగొక్కకుండా ధైర్యంతో ఇంకా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పారు. అసలు దీని వెనుక ఎవరంతా ధైర్యం ఇచ్చారు, మీకు ఆ ధైర్యం ఎట్లా వచ్చింది?
0: ఇక మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం సార్. ఇలా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను, ఆయన సపోర్ట్ బాగా ఇచ్చిండు. నేనున్నానే సపోర్ట్ ఉంది, మళ్ళీ అమ్మ నాన్నది, అత్త మామ దాటి సైడ్ చూడు సపోర్ట్ ఉన్నారు. అందరు సపోర్ట్ చేసిండు.
1: ఎంత సపోర్ట్ చేసినా మనకు ధైర్యం కూడా ఉండాలి కదా.
0: ఇక మేమిద్దరం ఒక్కొలం ఒక్కొలం మేము చేద్దాం అనుకున్న పట్టుదల, ఎంత కష్టమైనా చేద్దాం అన్నట్టు పట్టుదలతో ఉన్నాం.
1: కొత్త మహిళలకు ఏం చెప్తారు మీరు, కొత్త వాళ్ళు మీలాగే ఇట్లా వ్యాపారం చేయాలంటే వాళ్ళు ఎట్లా మొదలు పెట్టుకుంటే బాగుంటారని చెప్తా ఆడవాళ్ళకి?
0: ఇక ఫస్ట్ చిన్న వస్తువు నుంచి వేసుకోవాలా, తర్వాత రానిచ్చిన కొద్దీ కొన్ని కొన్ని అడిగిన ఐటమ్స్ తెచ్చిపెట్టి దాంట్లో లాభం పొందాలా.
1: ఎక్కడైతే పోయిందో అక్కడనే వెతుకున్నారు, ఏ షాప్ లో లాస్ అయితే వచ్చిందో అదే షాప్ ద్వారా మీరు తిరిగి పొందారు.
0: అవును,
1: అంటే మహిళలు ఎక్కడ లాస్ వచ్చిన మాత్రం కుంగిపోదు అంటారు. అయితే
0: కుంగిపోవద్దు,
1: మళ్ళా ముందుకెళ్ళాలా.
0: వేరేది ఒకటి లేదు, ఏం లేదు, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల మీద ఉంటది కాబట్టి వాళ్ళ కొరకు కష్టపడడం. మనం పడ్డ కష్టము వాళ్ళు పడద్దు. ఆడపిల్లలు గాని మగ పిల్లలు గాని ఎవరినైనా గాని చదివిపిస్తే మన కొరకు వెనుకకు తిరిగి చూడే అవకాశం వాళ్లకు ఉండదు కదా సార్. వాళ్ల కాళ్ళ మీద ఏమన్నా కష్టం వచ్చినా నిలబడే స్థాయి ఉంటది.
1: ఏం చదువుకుంటా ఉంటుంది మీ పాప? మరి
0: బీటెక్ చేస్తుందట, ఇంజనీరింగ్ జాబ్ కొరకే చూస్తుంది.
1: బాబు కూడా అదే చదివిస్తారా?
0: బాబుని కూడా అదే.
1: ఎంత పెద్ద కుటుంబమేనా మీది?
0: అవును, మా ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళు, మేము చిన్నోళ్ళం. అక్కన్న ఇంట్లోనే ఉంటారు.
1: ఎట్లా మీకు ఆదిలాబాద్ చూసారు, ఉట్నూరు చూసారు? మీ తల్లి గారేమో ఏ ఊరు?
0: నాగపూర్.
1: నాగపూర్ ఇక్కడ దగ్గర. ఏ ఊరు బాగా అనిపిస్తుంది మీకు ఈ మూడు రోజులు పోల్చుకొని చూస్తే, ఉట్నూరు, ఆదిలాబాద్, జైనది, లక్ష్మీపూర్?
0: ప్రస్తుతానికైతే మేము ఉన్న ఉట్నూరు అయితే, ఉట్నూరు మేము ఎక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ఇక్కడనే బాగుంది.
1: చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు,
0: మొత్తం 8 రూములు ఉన్నాయి.
1: 8 రూములు కిరాయికి ఇయ్యలేదా? మరి
0: ఇయ్యలేదు. షాప్ కొరకు 2 రూములు. ఇట్లా ఎవరన్నా వచ్చినా గానీ పర్వాలేకుండా ఫ్రీగానే ఉన్నది.
1: కిరాయికి ఇస్తే కొంచెం తోడు కూడా ఉంటుండే కదా?
0: ఇవ్వలేదు కిరాయ, ఓన్ కట్టుకున్నాం అన్నీ కాబట్టి.
1: ఎంత ఖర్చు వచ్చింది ఇల్లు కట్టుకోవడానికి?
0: వచ్చింది 10-12 లక్షలు దగ్గర.
1: ఆయన సంపాదించిన బట్టలు ఎంత ఇన్కమ్? అంటే
0: ఇన్కమ్ అంతే ఏం లేదు, ముందటంతా
1: కష్టపడ్డారు.
0: కష్టపడడం
1: వల్ల ఫలితం దక్కింది. అంటే లాస్ వస్తే ఏం చెప్తారు? కొంతమంది వ్యాపారం ప్రారంభిస్తారు, లాస్ వచ్చిందని చెప్తారు, వదిలేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు?
0: లాస్ ఏం రాదు గాని, కాకపోతే మెయింటెనెన్స్ చేసేట్లా కరెక్ట్ ఉండాలా, కష్టపడబడుతుంది.
1: వర్కర్స్ ఉన్నారు?
0: వర్కర్స్ ఉన్నారు ఇద్దరు.
1: ఇంట్లో
0: వాళ్ళు కష్టపడబడతారు. ప్రొద్దున లేస్తాం మేము 5 గంటలకు. 5 గంటలకు లేచి పాలు వస్తాయి, పాలు తీసుకున్న తర్వాత 6 గంటలకు షాప్ తీస్తాం. షాప్ తీసుకుంటేనే వంట అవి అన్ని చూసుకుంటేనే చేసుడు.
1: చాలా సంతోషం, చాలా బాగా కష్టపడి ఎన్ని సాధక బాధకాలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ముందుకెళ్లారు, ముందుకు వెళ్తున్నారు. ఇంత కష్టపడ్డం మీకు నమస్కారం, ధన్యవాదాలు. మీరు ఇంతవరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో స్వయం ఉపాధి రంగంలో అనుభవాలు, ఈ అంశం గురించి ఉట్నూరుకు చెందిన ఆకుల పద్మతో దినేష్ పెట్టిన ముచ్చట అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి ఆది

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాలు విందాం.

2950081 ఇంకొక నంబర్ 2300081 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం. రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. షామే గజల్ కార్యక్రమంలో ఆశా భోసలే పాడినటువంటి గజల్లు మొదటి భాగం 9:45. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డెల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండలరాయిని కథ బుడిగ జంగం కథ 5వ భాగం. మధురిమ 10:30. ఇది ఈ పూట కార్యక్రమాలు. రేపు ఉదయం 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానపదిలం శీర్షికన హైపటైటిస్ వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ, రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తానాజీ జాడేతో ముచ్చటుంటుంది. తర్వాత భేటీ శీర్షికన ఇంకుడు గుంతల ఆవశ్యకత, జూనియర్ ఇంజనీర్ బొందిడి ప్రవీణ్ రావుతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత పీడనపై సమరం దాశరథి కవిత్వం, కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగం ఉంటుంది. రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో ఎలుగు తెలివి ఏనుగుకు పదవి, ఆ తర్వాత మారిన దోస్తు ఈ రెండు కథలు వింటారు. అబ్బురపరిచే ఆదివాసుల కళా ఓజ ప్రత్యేక కార్యక్రమం రూపకముంటుంది. సమర్పణ లెనిన్ 5:45. సాయంత్రం 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో మిరప పంట యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చట. తర్వాత వివిధ పంటల్లో ట్రైకోకాప్ బయో క్యాప్సిల్స్ వాడే విధానం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటుంటుంది. 9:30 నవలతో, 9:45 చెవికింపు, రాత్రి 10:00 మావా, 10:30 మధురిమ. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఎల్నినో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికలతో సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. ఇందిరం హౌసింగ్ స్కీమ్లో ఫీజుల వసూళ్ల ద్వారా హైదరాబాద్లోని పేద మధ్యతరగతి పౌరులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. వార్తల వివరంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన దుద్దియాల్ మండలం హకీంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించి

0: అనంతరం అధికారులతో అన్ని స్థానిక అభివృద్ది ప్రాజెక్టులను సమీక్షిస్తారు. కొడంగల్లో రాత్రి బస చేసిన అనంతరం హైదరాబాద్ కు తిరిగి వెళ్లే ముందు రేపు ఉదయం స్థానిక నాయకులు బీఎల్ఏలతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎల్నిలో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చురుకైన వ్యూహాలను రూపొందించిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రణాళిక శాఖ నిర్వహించిన సెమినార్లో మంత్రి మహమ్మద్ అజరుద్దీన్తో కలిసి ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో వాతావరణ మార్పుల ప్రభావంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో సంభవించే విద్యుత్ డిమాండ్ల సప్లైల మధ్య ఆర్థిక భారాన్ని తగ్గించి గ్రిడ్ను స్థిరీకరించేందుకు రాష్ట ప్రభుత్వం తక్కువ నీటి వినియోగం గల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ స్మార్ట్ ఇంధన నిర్వహణను అమలు చేస్తూ పగటిపూట సౌర విద్యుత్కు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఈ చర్యలపై అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా ఈ ఏడాది తెలంగాణ, ఇతర దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వర్షపాత లోటు ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హన్మకొండలో అత్యవసర ప్రణాళికలను సమీక్షిస్తూ రాబోయే తాగునీటి, వ్యవసాయానికి సాగునీటి సంక్షోభాలను తగ్గించడానికి ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పరిస్థితులను పర్యవేక్షించి క్యాబినెట్కు వివరణాత్మక నివేదికను సమర్పించేందుకు విద్యాశాఖ కార్యదర్శి దేవసేనతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉమ్మడి వరంగల్ ప్రత్యేక అధికారులుగా నియమించారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తూ అవసరమైన సహాయం కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పిస్తామని మంత్రి ధృవీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకపల్లి మండలంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. మొలకపల్లిలో మరో 10,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
1: రాజకీయాలు పక్కన పెట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తేనే ప్రజలు గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశంతో మీకు కావలసినటువంటి సాగునీటితో పాటు, విద్యుత్ శక్తితో పాటు, రహదారులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. అందుకనే గిరిజన ప్రాంతంలో ఈనాడు ఇప్పుడు మాట్లాడే యువకులందరూ ఎంతో కొంత చదువుకొని వాళ్ళు మేము ఏ రకంగా బతకాలి, మా జాతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, మన ప్రాంతానికి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో అడిగే హక్కుని అవకాశాన్ని కల్పించాం.
0: కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్పల్లిలో జరిగిన రైతు సదస్సులో పిడుగుపాటు బాధితుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోని నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో రైతు బంధు వంటి కార్యక్రమాలతో ప్రస్తుత పరిస్థితిని పోల్చారు. కాంగ్రెస్ పార్టీ అసూయతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సాహస కరువును కాకుండా ప్రభుత్వ అసమర్థతను ప్రస్తుత పరిస్థితులకు ఆపాదిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ యాక్ట్ కింద పన్నుల పెంపు, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఫీజుల వసూలు ద్వారా హైదరాబాద్లోని పేద మధ్యతరగతి పౌరులపై ఆర్థిక భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. 5% వరకు వార్షిక పన్నుల పెంపు, ప్రతిపాదిత ప్రత్యేక నీటి, మురుగునీటి పన్నులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని ప్లాట్లు మాత్రమే ఇస్తామని చెబుతూ లక్షలాది దరఖాస్తులదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తూ ఇప్పటికే నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సమ్మక్క బ్యారేజ్ వద్ద గోదావరి నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. సకాలంలో ప్రభుత్వం స్పందించకపోవడం కారణంగా వరంగల్ చుట్టుపక్కల జిల్లాలోని 3.17 లక్షల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని, ఇది ఎల్లంలో ప్రభావం కాదని, మానవ తప్పిదమని ఆయన ఆరోపించారు. 22 జలాశయాలను నింపడానికి 10 పంపులన్నింటినీ తక్షణమే నడిపించాలని డిమాండ్ చేస్తూ సాగునీటి సరఫరాను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో అనసూయ సీతక్కపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ ఆమెకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2020 కోవిడ్ కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సను చేర్చాలని డిమాండ్.

0: చేస్తూ ఆమె ప్రజాస్వామ్య నిరసన చేపట్టిన తర్వాత గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులను దాఖలు చేసింది. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో పర్యటించిన మంత్రి విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్వెల్ తవ్వకాలకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం 10 లక్షలతో నిర్మించిన నూతన కిచెన్ షెడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు కుంటాల మండలంలోని అభిగ్రామ్ గ్రామంలో కలెక్టర్ ప్రవహించారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన ప్రతిపాదనలు పంపితే వెంటనే నూతన బోరు బావి మంజూరు చేస్తామన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు పాంపాండ్లు అత్యంత ఉపయోగకరమని, ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పాంపాండ్ నిర్మించుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగం గ్రామంలో ధర్మారెడ్డిపల్లి కాల్వలోకి సాగునీటిని విడుదల చేశారు. రౌత సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సకాలంలో నీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని, విజయవంతమైన పంట సాగు కోసం వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా రైతులను ప్రోత్సహిస్తోందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బాల్కంపేట ఎల్లమ్మ ఆలయ కళ్యాణోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక్ అలా, ఆలయ అధికారులు భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ సరఫరా, క్యూ నిర్వహణ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించారు. క్షేత్రస్థాయి డిజిటల్ సృష్టికర్తలకు సాధికారత కల్పించి దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పైలట్ దశను మై వేవ్స్ వేదికపై ప్రారంభించింది. ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు జరిగే ఈ కార్యక్రమంలో తమ జిల్లా సంస్కృతి, వారసత్వం, చరిత్రను తెలియజేసే లఘు వీడియోలను సమర్పించమని ఔత్సాహిక డిజిటల్ సృష్టికర్తలను ఆహ్వానిస్తోంది. యూట్యూబ్, మెటా, స్థానిక పరిపాలన యంత్రాంగాల సమయంతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ కార్యక్రమం జిల్లా, రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో 5 లక్షల వరకు నగదు బోధులను అందించనుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో యాసంగి మొక్కజొన్న సేకరణ సమయంలో తప్పుడు బ్యాంకు ఖాతా వివరాల కారణంగా ఆలస్యమైన 56 లక్షల రూపాయలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖ్ ఆదేశాల మేరకు ఈ వారం జమ చేయనున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ చంద్రమౌళి ప్రకటించారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కన్నన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఎల్ నినో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికలతో సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెఏ తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పల్లె పదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 సంధి 7 గంటల మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో భక్తి పాటలు, ప్రేమ పాటలు, భజనలు, తత్వాలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణా బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, ఇంకా జైనత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడినటువంటి శ్రీరాముని భజనలు వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు.
3: శ్రీరామ భజనా మండలి మస్కాపూర్ గ్రామము మండలం ఖానాపూర్ నిర్మల్ జిల్లా శ్రీ ఆంజనేయ భజన కీర్తాలు పాడతాము. నా పేరు చిలుకూరి కృష్ణ, దొనికేని నడిపి వెంకటనరసయ్య, వంగ భీమన్న, ఎడ్ల భీమన్న, చిలివేరి లక్ష్మీ నరసయ్య, రెంకలపల్లి రాయమల్లు, తబలిస్టు మాండోజి మురళి, పేటి బల్గం భీమన్న. జై శ్రీరామ్, జై హనుమాన్,
4: జై శ్రీరామ్.
3: ఈ ఆంజనేయుని వేడుకుంటే ఏమేమి ఫలితాలుంటాయో, దీక్ష తీసుకుంటే దానికి ఎంత ఫలితం ఉంటుంది, ఆయన వేడుకుంటే ఎంత మంచి చూసుకుంటాడు, ఎన్ని సహాయం చేస్తాడు అనే ఈ పాట ఒకటి ఉన్నది. దేవా వీరాంజనేయ దీవించు ఉన్నాయా అని పాట.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగాయి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో చిలుకూరి కృష్ణా బృందం పాడినటువంటి ఆంజనేయ స్వామి భజనల్లో మరొకటి విందాం.
4: శ్రీ ఆంజనేయుని నమ్మి భజించే వారికి ఆత్మలో తాను ఎప్పుడు ఉంటాడు. అంజనేయుని

తలువని వారికి ఆత్మవిశ్వాసం ఎక్కడుంటుంది? ఆ స్వామి భగవంతుని కరుణ ఉంటేనే మన అందరము నిశ్చలంగా సక్కగా ఉంటాము. దాన ధర్మము లేకుండా, దయగుణము లేకుండా తిరిగే వారికి ఆ భగవంతుని కరుణ ఉండదు. దాన ధర్మము, దయగుణము, ఆ భగవంతుని కృప ఉంటేనే మనకందరం నిశ్చలంగా ఉండగలము. జై శ్రీ ఆంజనేయ.

0: పల్లె పదాలు కార్యక్రమంలో మీరు ఇప్పటిదాకా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణా బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం జైనత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడినటువంటి శ్రీరాముని భజనలు.
4: మా ఇది జైనత్ గ్రామము. నా పేరు కుంట గంగమ్మ. మా బృందం నుంచి బద్దెన్న, మల్లేసు, పొచ్చన్న, గంగమ్మ, రాధ. నేను ఇప్పుడు వాడబోయే పాట శ్రీరామచంద్రుంది. ఎంత పుణ్యుడు ఎంత ధన్యుడు శ్రీరామచంద్రుడు, అనవాసం చేసొచ్చి పట్టాభిషేకం కట్టుకునేటి పాట.

0: మహారాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు నేను వాడబోయే పాట శ్రీరామ జయ రామ జయ జయ రామ.

మీరింతవరకు జైనత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలు విన్నారు. ఈ భజనలను మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ దౌన గ్రామానికి చెందిన రాథోడ్ విమలాబాయి బృందం పాడిన పెళ్లిపాటలు, ఇంకా భీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం సీట్ల సంఖ్య 284, రెగ్యులర్ సీట్లు 230, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 54. కోర్సు వ్యవధి వచ్చేసి 4 సంవత్సరాలు. కాలేజీల వారీగా సీట్లు వచ్చేస్తే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్రనగర్ హైదరాబాద్, అలాగే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లా వనపర్తి జిల్లా, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మల్యాల మహబూబ్ నగర్ జిల్లా, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వీటికి అర్హత చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన ఇతర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఎంపిక విధానం వచ్చేసి తెలంగాణ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 30 జూన్ 2026 ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 29 జూన్ 2028. దరఖాస్తు సవరణలు 2026 ఆగస్టు 1వ తేదీ.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 30, 2026. వెబ్సైట్ వచ్చేసి https://skitghu.ac.in. సర్కారు స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న మెరిట్ విద్యార్థులకు కేంద్రం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన రాష్ట్రంలో అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలియజేశారు. 7వ తరగతిలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీలు 50% మార్కులు సాధించి ప్రస్తుతం సర్కారు స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షకు అర్హులని వెల్లడించారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టీజీ ఎప్సెట్ 2వ విడత సీట్ల కేటాయింపు 22వ తేదీన చేపట్టనున్నారు. 2వ విడతలో విద్యార్థులు భారీగా వెబ్ ఆప్షన్ను నమోదు చేసుకున్నారు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానాతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్రపతి ముర్ము మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ, పర్యాటకం, సినిమా రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని రాష్ట్రపతి చెప్పారు. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇండియా, నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: నీట్ పరీక్ష పేపర్

0: వెల్లడించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యతో సహా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖల్లో సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
1: ప్రైమ్ మినిస్టర్ ఇస్ వెరీ క్లియర్ కి హమే రిఫార్మ్స్ కర్నే హోంగే. హర్ మంత్రాలయ కో కహా జా రహా హై ఇన్క్లూడింగ్ శిక్షా మంత్రాలయ కి ఆప్ రిఫార్మ్స్ లాయే. ఆజ్ కి పరిస్థితి కి హిసాబ్ సే హమ్ లోగ్ కో వ్యవస్థా నిర్మాణ కర్నే కి జరూరత్ హై. ఆప్ సుజావ్ దేంగే హమ్ కరేంగే రిఫార్మ్స్. కల్ సే సంవాద్ కే దర్వాజే ఖులే హై.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలో నిన్న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నిరసనల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం నడ్డా లేడీ హార్డెంజ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ను కూడా సందర్శించి అక్కడ చేరిన నిరసనకారులను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం అనే సవాలును ఎదుర్కొనేందుకు గత నెలలో నార్కటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్టు చెప్పారు. మ్యాన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో డ్రగ్స్ సంబంధిత విషయాలపై భారతదేశం క్రమం తప్పకుండా డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతోందని రాయ్ తెలిపారు. జౌళి దుస్తుల రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, ఎగుమతుల సన్నద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళలతో కలిపి భారతదేశ జౌళి దుస్తుల ఎగుమతులు 3,25,000 కోట్లు దాటాయని, ఇది 1.8% వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. 2024-25లో ఈ ఎగుమతుల విలువ 3,19,000 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే సమర్థవంతమైన పట్టణ స్థానిక సంస్థలను రూపొందించడానికి పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన బలమైన సంస్థలు అత్యావశ్యకమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ తదుపరి తరం పరిపాలనా సంస్కరణలు, క్షేత్రస్థాయిలో ఆధారాలతో కూడిన నిర్ణయాలు, వృత్తిపరమైన సామర్థ్య పెంపుదల, బలమైన ఆర్థిక నిర్వహణ ఆధారంగా సాగాలని మంత్రి అన్నారు. మున్సిపాలిటీల సామర్థ్య పెంపుదల, మున్సిపల్ అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం కోసం ఐఐపీఏ పరిధిలోని సెంటర్ ఫర్ అర్బన్ స్టడీస్, ఐసీఏఐల మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్టపతి సందర్శిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రేవాల్ మీడియాతో మాట్లాడుతూ కమిషన్ అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దేశ

0: లో మైనారిటీల పరిస్థితిపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను ఆయన త్రోసిపుచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, నార్త్ మెసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ. ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತ ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖಾ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యుడు డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081 ఇంకొక నంబర్ 2300081.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. జిల్లా అంతటా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు.

0: ప్రకృతి ప్రసాదించిన వరం వర్షం. ఆ వర్షపు నీటిని నిలుపుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నీరే మానవ మనుగడకు ఆధారం. అటువంటి వాన నీటిని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఒడిసి పట్టుకోవాలి. ఇళ్లల్లో, కార్యాలయాల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీరు వృధా పోకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచుకోవచ్చు. అందుకే ఇంటికో ఇంకుడు గుంతను నిర్మిద్దాం, నీటి కరువును నివారిద్దాం, జల సంరక్షణలో భాగస్వాములమవుదాం, రేపటి భవిష్యత్తును కాపాడుకుందాం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800018800.

0: 1551.
1: ఇది ఎవరి నంబర్ బాబు?
0: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
0: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
1: నిజంగా?
0: 16 అనాల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ప్రకృతి ప్రసాదించిన వరం వర్షం. ఆ వర్షపు నీటిని నిలుపుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నీరే మానవ మనుగడకు ఆధారం. అటువంటి వాన నీటిని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఒడిసి పట్టుకోవాలి. ఇళ్లల్లో, కార్యాలయాల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీరు వృధా పోకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచుకోవచ్చు. అందుకే ఇంటికో ఇంకుడు గుంతను నిర్మిద్దాం, నీటి కరువును నివారిద్దాం, జల సంరక్షణలో భాగస్వాములమవుదాం, రేపటి భవిష్యత్తును కాపాడుకుందాం.
3: ఇప్పుడు ఒక యోసం పాట విందాం.
5: రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి. ఆ రైతన్న లేకపోతే ఆరుంగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతన్ననే. ఆ రైతన్ననే లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. ఈ ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇవ్వగలిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732 ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 295081 ఇంకొక నంబర్ 300081. నమస్కారం అండి డాక్టర్ సురేష్ గారు.
1: నమస్కారం.
0: ముందుగా చెప్పండి, ఈ పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి అంటే ఏంటిది? అసలు
1: ముద్ద చర్మ వ్యాధి, ఈ ముద్ద చర్మ వ్యాధి అంటే మనకు పిల్లలలో ఏదైతే అమ్మవారు అనేటువంటిది వస్తుందో, మనకు 10-12 సంవత్సరాలు అప్పుడు ఎక్కువగా వస్తుంటుంది పిల్లలలో. అమ్మవారు లాంటిది పశువులలో కూడా ఈ ముద్ద చర్మ వ్యాధి అనేటువంటిది వస్తుంది. అంటే చర్మం పైన పొక్కులు రావడము, చర్మం అనేటువంటిది పొక్కులు వచ్చిన తర్వాత పలిగిపోయి వాటికి చీమబట్టడము, తర్వాత పశువు ఒక వారం రోజులలో చనిపోవడము అనేటువంటిది ఇట్లా జరుగుతుంటాయి. ఇది ఒక వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ అనేటువంటిది ఈ ఈగలు, దోమలు, జొర్రీగలు ఇవన్నీ కూడా వ్యాప్తి చెందిస్తాయి. ఒక పశువుని కుట్టి ఇంకో పశువుని కుడితే ఈ వ్యాధి అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంటుంది, వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే ఈ జొర్రీగలు, ఈగలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నప్పుడే వస్తుంది. ఈ వర్షాకాలంలో ఇప్పుడు ఈగలు, జొర్రీగలు, పిడుదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ జూన్ మాసం నుంచి మనకు నవంబర్ మాసం వరకు కూడా పశువులలో ముద్ద చర్మ వ్యాధి అనేటువంటిది మనం చూస్తుంటాం.
0: పశువుల లక్షణాలు ఎలా గుర్తించవచ్చు? మరి
1: ముఖ్యంగా ఈ వ్యాధిలో మొదటగా జ్వరం వస్తుంది. జ్వరం వచ్చి కళ్ళ నుండి నీళ్లు గారడం అనేటువంటిది, చర్మం పైన దద్దులు రావడం జరుగుతుంది. చర్మం పై అంటే మొత్తం దద్దులు రావడం జరుగుతుంది, లేకపోతే కాళ్ళు వాపు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకు జ్వరంతో పాటు నీరసంగా ఉండి పశువు మేత తినకపోవడము, చర్మంపై దద్దులు రావడము, తర్వాత పశువు యొక్క ఈ మూత్రంలో రక్తం రావడం అనేటువంటిది, రక్తం అనేటువంటిది పల్చగా పడిపోయి ముక్కులో నుంచి కానీ లేకపోతే ఈ పెండలో కానీ రక్తం రావడం అనేటువంటిది కూడా గమనిస్తుంటాం. చిన్న దూడలు అయితే 2-3 రోజులలో చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది, అదే పెద్ద పశువులు అయితే వారం రోజులలో చనిపోవడం.
0: ఫోన్ చేశారు. హలో హలో హలో హలో

0: కట్టండి చెప్పండి.
1: హలో హలో హలో, ఎవరు ఎక్కడి నుంచి? అవును, ఆకాశవాణి చెప్పండి, ఏం కావాలి మీకు? పాటలు లేవు, 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. అవునవును, ఓకేనండి, మా చెప్పండి.
2: ఇప్పుడు చిన్న దూడలు అయితే 2-3 రోజులలోనే పశువులు చనిపోవడం జరుగుతుంది, అదే పెద్ద పశువులు అయితే మనకు 1 వారం రోజులలో చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ చనిపోవడానికి కారణాలు ఏంటంటే రక్తం పల్చగా పడిపోవడము, హిమోలైసిస్ అనేటువంటిది జరిగి ఎక్కువ మలినాలు అనేటువంటివి రక్తంలో ఉండి పశువులకు వాటి యొక్క అంటే ఆక్సిజన్ అనేటువంటిది అందకపోవడం కణాలకు, ఆ విధంగా అందక చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ లక్షణాలని బట్టి మనము ఈ ముద్ద చర్మ వ్యాధిగా మనము తెలుసుకుంటాము. ఇది మనకు ఎట్లా అంటే ఒక పశువు నుండి ఇంకొక పశువుకు అనేటువంటిది దగ్గర ఉంటే రావడం జరుగుతుంది. మందలో ఒక పశువుకు వచ్చింది అంటే అన్ని పశువులకు వచ్చే అవకాశం కూడా ఉండదు.
0: వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి
2: ముఖ్యంగా మనకు ఈ వ్యాప్తి, ఈ ముద్ద చర్మ వ్యాధి వ్యాప్తి అనేటువంటిది ఈగలు దోమల ద్వారా జరుగుతుంది. కాబట్టి మనం పాకని శుభ్రంగా ఉంచడం అనేటువంటిది చేసుకోవాలి. ఈ పాకలో అప్పుడప్పుడు మనము ఈ బ్యూటాక్స్ అనేటువంటి మందు ఉంటుంది, ఈ వాటి యొక్క గుడ్లు చనిపోవడానికి, అదేవిధంగా ఈగలు ఎక్కువగా వృద్ధి చెందకుండా, జొర్రీగలు ఎక్కువగా వృద్ధి చెందకుండా బ్యూటాక్స్ అనేటువంటి మందుని మనం పిచికారీ చేస్తూ ఉండాలి. అదేవిధంగా పాకని శుభ్రంగా ఉంచడము, తర్వాత పొగ పెట్టడం అనేటువంటిది కూడా ముఖ్యం. అంటే మనకు కొన్ని చెట్లు దొరుకుతాయి, వేప కానివ్వండి, ఆయిల్ అనేటువంటిది చెట్లు దొరుకుతాయి, ఆ చెట్లని మనం పొగ పెట్టినట్లయితే ఈగలు దోమలు లేకుండా మనం షెడ్లో మంచిగా శుభ్రంగా ఉంచుకోవచ్చు.
0: అంటే పశువుని ఒకదాన్ని ఉంచాలి,
2: పశువుల్ని తీసేసిన తర్వాత మనం షెడ్ లోపల కొంచెం మంట వేసేసి ఈ వేపాకులు వేసినాం అనుకోండి, ఆ దానికి ఏమవుతుంది అంటే ఆ పొగకు ఈ దోమలు ఈగలు అనేటువంటివి షెడ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా మనం పాకలో ఈగలు దోమలు లేకుండా మనకు వారంకు ఒకసారి అట్లా పొగ పెట్టినట్లయితే ఈగలు దోమలు లేకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏదైతే గడ్డి ఉంటుందో, ఈ ఎండిన గడ్డి కానీ మనం స్టోర్ చేస్తాం కదా, స్టోర్ చేసినప్పుడు పిడుదలు బాగా అవుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే వాటికి వాతావరణము అనుకూలంగా ఉంటుందో వాటి సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. కాబట్టి మనం స్టోర్ చేసింది కూడా మంచిగా డ్రైగా ఉండేటట్టు, అంటే తడి లేకుండా ఉండేటట్టుగా రూమ్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటి పిడుదల ద్వారా కూడా ఈ వ్యాధి అనేటువంటిది ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం ఈగలు దోమలు లేకుండా షెడ్ని పరిశుభ్రంగా ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడాలి.
0: ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది దీని ప్రభావం?
2: ముఖ్యంగా పశువుకు ఈ వైరస్ అనేటువంటిది.
0: ఒక రైతు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అడగండి. ఏం అడగనుకుంటున్నారు డాక్టర్ గారిని అడగండి.
2: హలో
3: సార్, ఇది ఇప్పుడు మనకు లంపి
2: లంపి స్కిన్ వ్యాధి అంటాం మనం, ఎల్ఎస్డి.
3: అవును సార్. మచ్చలు ఎన్ని రోజులలో పోతాయి సార్?
2: మచ్చలు పోవడానికి 6 నెలల సమయం పడుతుంది. ఒకసారి పశువుకు అచ్చిని తగ్గిన తర్వాత మళ్ళీ చర్మం పైన మళ్ళీ ఏదైతే వెంట్రుకలు ఉంటాయో అవన్నీ రావడానికి మనకు 6 నెలల టైం పడుతుంది. కొంచెం మచ్చలు ఆ విధంగా ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలంటే ఒక జస్ట్ దువ్వెనలాగా మనం ఒక ఈ బీరకాయ ఉంటుంది కదా, ఎండిన బీరకాయని తీసుకొని చర్మం పైన మెల్లగా మనము రుద్దాలి. దువ్వెనతో దువ్వినట్టు చేస్తూ ఉంటే ఆ చర్మంకు రక్త ప్రసరణ ఎక్కువయ్యి వాటి యొక్క మచ్చలు అనేటువంటివి తొలగిపోతాయి. ఆ విధంగా చేసుకోవాలి. వేరే వాటికి రాకుండా మనం ఏం చేయాలంటే వేప నూనె అనేటువంటిది వాడాలి. పశువుల పైన ఇప్పుడు వర్షాకాలంలో జొర్రీగలు ఎక్కువగా కుడుతుంటాయి కదా, ఈ జొర్రీగలు వ్యాప్తి చెందిస్తాయి కాబట్టి ఆ జొర్రీగలు పశువు పైన ఉండద్దు అనుకుంటే మనము వాటిపైన మనం వేప ఆయిల్ అనేటువంటిది, వేప నూనెని రాయాలి. రాసినట్లయితే అవి వాసనకు దగ్గరికి రాకుండా మనం చూసుకోవచ్చు.
0: నాకైనా పెద్దగా ఇబ్బంది నష్టం జరిగింది
2: ఉండదు, అవి కుట్టాయి అన్నట్టు ఈ వేప నూనె రాస్తే.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక

0: శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ను జత చేస్తూ 2300081 ఇంకొక నంబర్ 2905081 ఈ రెండు నంబర్లకి లేదా ఒక నంబర్కు ఫోన్ చేయవచ్చు. అయితే చెప్పండి, ఈ ఏ పశువులకు ఈ ముద్ద చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? మరి
1: ముఖ్యంగా తెల్లజాతి పశువులలో ఎక్కువగా వస్తుంది, అంటే ఆవులు ఎడ్లు వీటిలలో ఎక్కువగా వస్తుంది. గేదెలలో చాలా తక్కువ ఉంటుంది, 1%. చిన్న వాటికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పటి వరకు మనం ఈ గేదెలలో చూడలేదు వ్యాధి. కానీ ఆవులు ఎడ్లలో బాగా వ్యాప్తి చెందింది. దీన్ని మనము ఒకసారి వచ్చిందంటే ఊరంతా మనము టీకాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ తెల్లజాతి పశువుల్లో ఎక్కువగా ఉంది.
0: ఈ చూడి పశువులకు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, వచ్చినప్పుడు వస్తుందా?
1: ముఖ్యంగా ఈ చూడి పశువులలో కూడా ఈ వ్యాధి అనేటువంటిది గమనిస్తుంటాము. ఎప్పుడైతే ఈ చూడి ఉంటుందో చూడి పశువుకు మనకు
0: ఫోన్ చేశారు. హలో హలో అయ్యో, ఇది ఇది కిసాన్ వాణి 8 గంటలకు ఉంటాయి పాటల కార్యక్రమాలు. మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి, 8 గంటల తర్వాత చేయండి. చెప్పండి.
1: ఇప్పుడు మనము ఈ వ్యాధి అనేటువంటిది ఏదైతే చూడితో ఉన్న పశువు ఉంటుందో వాటికి కూడా వస్తుంది. కానీ మనము 8-9 నెలల అడ్వాన్స్ ప్రెగ్నెంట్ ఉన్న వాటికి మాత్రమే టీకాలు వేయము. మిగతా వాటికి అన్నిటికీ కూడా టీకాలు వేయచ్చు. అంటే చూడి పశువుకు కూడా టీకా ఇప్పించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఒకవేళ మనకు వేరే పశువులకు వచ్చినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు వేప నూనె అనేటువంటిది రాయడం వల్ల ఇది వేప నూనె కొన్ని ఒక రోజు రాసినామంటే మనకు దాదాపుగా 1 వారం 10 రోజుల వరకు అది దోమలు ఈగలు కుట్టకుండా మనకు కాపాడుతుంది.
0: అంటే ముందు జాగ్రత్త కూడా వేప నూనె రాసుకోవచ్చు,
1: వేప నూనె రాయొచ్చు.
0: అయితే అయితే ఈ ఏ వయసులో ఉన్నటువంటి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చిన్న పశువులకు కూడా వచ్చే అవకాశం ఉందా, మరి బతికే అవకాశం ఎంత మట్టుకుంటుంది?
1: ముఖ్యంగా ఈ వ్యాధి అనేటువంటిది చిన్న పశువుల నుంచి ప్రతి పశువుకు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నది అంటే ఒక 3 నెలల పైబడినటువంటి దూడల నుంచి అన్ని పశువులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దూడలలో ఒకవేళ ఈ వ్యాధి వచ్చినట్లయితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దూడలలో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకు ఒక 100 పశువులకు వస్తే ఒక 20% మరణాలు ఉంటే దూడలలో మనకు 50% మరణాల రేటు ఉంటుంది. ఈ అంటే 100 దూడలకు వస్తే 50% మరణించే అవకాశం ఉంటుంది. ఇది వైరస్ కాబట్టి మనము చికిత్స చేసినా కానీ అవి మంచి అయ్యే అవకాశం ఉండదు వైరస్ కాబట్టి. ముందు జాగ్రత్తగా టీకాలు ఇవ్వడం అనేటువంటిదే మనకు ఉత్తమంగా.
0: కొన్ని ఆవులు పాలు ఇస్తాయి, మరి ఆ పాలు తాగడం శ్రేయస్కరమా?
1: ముఖ్యంగా వైరస్ వచ్చినటువంటి వ్యాధిగ్రస్త పశువు యొక్క పాలల్లో ఈ వైరస్ అనేటువంటిది ఉండదు. పాలు మనము కాచుకొని తాగొచ్చు, ఎలాంటి హాని అనేటువంటిది ఉండదు. కాబట్టి ఏదైతే పాలిచ్చే పాడి పశువు ఉంటుందో దానికి ముద్ద చర్మ వ్యాధి వచ్చినా కానీ దాన్ని మనము చికిత్స చేసుకుంటూ మనం పాలని తీసుకోవచ్చు.
0: ఈ ముద్ద చర్మ వ్యాధి ద్వారా మనుషులకు ఏమైనా నష్టం జరుగుతుందంటారా?
1: ముఖ్యంగా మనకు ఇప్పటి వరకు అయితే ఈ వ్యాధి అనేటువంటిది వ్యాప్తి చెందలేదు. కానీ అక్కడక్కడ ఒక్కొక్క కేసు మనకు చర్మంకు పొక్కులు రావడం అనేటువంటిది గమనించండు. కాబట్టి వచ్చే అవకాశం ఉన్నది. మనం డైరెక్ట్గా ఈ పశువుని మనం డైరెక్ట్గా చేతులతో ముట్టకుండా మనం గ్లౌజులు వేసుకొని మనం వాటికి చికిత్స చేయడం. మన రైతులు ఏం చేస్తారంటే ఈ చర్మంకి అంత దద్దులు వచ్చినాయి కాబట్టి మనం ఏదైనా లేపనం పూద్దామని అనుకున్నాం అనుకోండి, మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గ్లౌజులు తొడుక్కొని వాటి పశువుని ముట్టడం అనేటువంటిది చేయాలి. లేకపోతే మనకు కూడా చర్మానికి ఈ దద్దులు రావడం అనేటువంటిది గమనిస్తుంటాం.
0: ఈ వ్యాధి సోకినటువంటి పశువుకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి?
1: ముఖ్యంగా ఈ వ్యాధి అనేటువంటిది చర్మం పైన వస్తుంది, కాబట్టి చర్మం పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ ఏ అనేటువంటిది ఎక్కువగా లభ్యమైనటువంటి పచ్చిగడ్డి, అదేవిధంగా విటమిన్ ఇంజెక్షన్లు, అదేవిధంగా మనకు మినరల్ మిక్చర్. మినరల్ మిక్చర్లో కూడా మనకు విటమిన్ ఏ అనేటువంటిది ధాతువుతో కూడినటువంటి విటమిన్తో కూడినటువంటి మినరల్ మిక్చర్ ఉంటుంది. దాన్ని మనం ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఈ ముద్ద చర్మ వ్యాధి అనేటువంటిది తొందరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

0: ఈ విధంగా మనకు ఈ మేతలో కొంచెం అంటే పచ్చిగడ్డి ఇవ్వడము, తర్వాత దానా, అదేవిధంగా ఈ లవణ మిశ్రమం, ఇవి వేసినట్లయితే మనం ఏమవుతుంది అంటే పశువు పాల దిగుబడి తగ్గకుండా అదేవిధంగా మనము తొందరగా వ్యాధి అనేటువంటిది తగ్గిపోయి చర్మము అనేటువంటిది తొందరగా నార్మల్ స్టేజ్కు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విటమిన్ ఏ ఎక్కువగా లభ్యమయ్యే.
1: మరొక రైతు ఫోన్ అయిన ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ముందుగా మీ పరిచయం చెప్పండి.
2: ఇక్కడ నిలారా నుంచి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి. ఓకే రాజేష్, నిలారా నుంచి అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు
2: సార్? ఇది ఆవులకు లెంపి స్కిన్ వస్తుంది, ఇట్లా ఉబ్బుతుంది చూడండి చర్మం మీద.
0: అవును,
2: అది రాకుండా ముందే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్?
0: ముందు రాకుండా ఉండాలంటే మనం టీకాలు వేయించుకోవాలి పశువులకు. ఈ లంపి స్కిన్ వ్యాధికి ప్రత్యేకమైనటువంటి టీకా అనేటువంటిది లేదు, లంపి వ్యాక్స్ అనే టీకా మన దగ్గర అవైలబుల్ లేదు. కానీ మనకు ఈ మేకలలో వచ్చేటువంటి మశూచి వ్యాధి ఉంటుంది అమ్మవారు, ఆ అమ్మవారు టీకానే మనము ఈ పశువులకు వాడుతున్నాం. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వ్యాధి రాకుండా అది కాపాడుతుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి మనము ఈ గోట్ పాక్స్ వ్యాక్సిన్ అనేటువంటిది పశువులలో ఇప్పించుకోవాలి. ఇది ఎక్కువగా తెల్లజాతి పశువులు, ఆవులు, దూడలు, ఎడ్లకు వస్తుంది. కాబట్టి వాటికి తప్పకుండా మనము ఈ గోట్ పాక్స్ టీకా అనేటువంటిది వేసుకోవాలి. వచ్చి ఉంటే మనం చికిత్స చేయించుకోవాలి. ముఖ్యంగా మనకు ఈ దూడలకు వస్తే మాత్రము చనిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి మంచి చికిత్స చేసుకోవాలి. పెద్ద పశువులు అయితే మనకు వారం రోజులలో రికవరీ అవుతాయి.
1: ఓకే. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు నివారణ, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 23008. అయితే చెప్పండి, ఈ వ్యాధి సోకినటువంటి పశువును ఎన్ని రోజులు మిగతా పశువులతో దూరంగా ఉంచితే బాగుంటుందంటారు?
0: ముఖ్యంగా ఈ వ్యాధి సోకినటువంటి పశువుకు ఎప్పుడైతే ఈ వ్యాధి సోకిన పశువును ఒక దోమ కుట్టి మిగతా వేరే పశువుని మనకు మంచిగా ఆరోగ్యంగా ఉన్న పశువుని దోమ కుట్టినప్పుడు దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. వైరస్ అభివృద్ధి చెందడానికి 12 రోజుల సమయం ఉంటుంది. ఈ 12 రోజులలో అది ఆరోగ్యమైనటువంటి పశువులో ఆ వైరస్ పెరిగి దాని యొక్క లక్షణాలని బయట కనిపిస్తాయి. కాబట్టి మనకు 12 రోజుల వరకు కూడా ఒక పశువుకు వ్యాధి వచ్చిందంటే మనం 15 రోజుల వరకు మందలో కలపకుండా సపరేట్గా ఉంచి చికిత్స చేయించి తర్వాత మనం కలుపుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ పశువుకు కుట్టినటువంటి దోమలు వాటికి కుట్టినట్లయితే వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు 15 రోజుల వరకు దాన్ని చికిత్స చేయించాలి, 15 రోజుల వరకు మనకు మందలో కలపకుండా జాగ్రత్త.
1: అంటే వ్యాధి సోకంగానే ఆ స్కిన్ మీద అంత వెంట్రుకలన్నీ ఊడిపోతాయా?
0: దద్దులు వస్తాయి, మొదటగా దద్దులు వచ్చిన తర్వాత ఆ దద్దులు అనేటువంటివి అందులో చీము రావడం కూడా మనం గమనిస్తాం, పలిగిపోతాయి. పలిగిపోయిన తర్వాత చీము గారడం అనేటువంటిది కనిపిస్తుంటుంది. మొత్తం బాడీ అంతా ఉంటుంది. కాబట్టి ఈ పశువుకి ఏమవుతుందంటే చాలా రెస్ట్లెస్గా ఉంటుంది, మేత తినకపోవడము, జ్వరం రావడము, తర్వాత ఈ రక్తం గారడము, రక్తం పల్చగబడిపోయి కారిపోవడం అనేటువంటిది గమనిస్తాం. కాబట్టి ఈ రక్తహీనత అనేటువంటిది వచ్చి పశువు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ చికిత్స అనేటువంటిది ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిగా మనం ముందు జాగ్రత్త చర్యగా మనం ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ అనేటువంటిది ఒక అంటే దోమలు ఈగలు కుట్టకుండా జాగ్రత్త పడుతుంది. ఆ ఇంజెక్షన్ మనకు 4 రోజుల వరకు పనిచేస్తుంది. కాబట్టి మన దగ్గర టీకా లేనప్పుడు ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ ఇచ్చుకొని కూడా మనము ఈ వర్షాకాలము దోమలు ఈగలు ఉన్నంత మట్టుకు ఈ ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ని ఇచ్చుకుంటూ మనం పశువుల్ని ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు.
1: ఈ వ్యాధి సోకినటువంటి పశువు సాధారణ స్థాయికి రావాలంటే ఎంత టైం పడుతుంది?
0: ముఖ్యంగా ఈ మొత్తం చికిత్స చేసిన తర్వాత మనకు 10 రోజుల వరకు నార్మల్ అంటే మంచి ఆరోగ్యకరంగా మారుతుంది. కానీ చర్మం పైన మచ్చలు ఏవైతే ఉంటాయో అవి పోవాలంటే 6 నెలల సమయం పడుతుంది.
1: ఇప్పుడు ఒక రైతు ఎద్దుని పంట పొలాలకు వాడుతుంటుంటాడు, అయితే వ్యాధి సోకి నుంచి మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత అరకగట్ట సార్? రైతు
0: ముఖ్యంగా మనకు 10-15 రోజుల తర్వాత వారం రోజులు

0: చికిత్స చేయించాలి. మనకు ఆరోగ్యంగా 10 రోజుల వరకు అయిన తర్వాత 15 రోజుల తర్వాత మనము పనికి వాడుకోవచ్చు.
1: ఈ చూడి పశువులకు సోకినప్పుడు ఏం చేయాలి?
0: చూడి పశువులకు కూడా మనం చికిత్స చేయించుకోవాలి. దానికి ప్రత్యేకమైనటువంటి మందులు కొన్ని వాడకుండా.
1: బిడ్డకి ఏమైనా నష్టం ఉంటుందా, అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా?
0: ఈ ముద్ద చర్మ వ్యాధిలో అబార్షన్స్ అనేటువంటివి కావు, కానీ ఈ వ్యాధి ఈ ప్రెగ్నెంట్ యానిమల్స్ కు చికిత్స చేసుకోవచ్చు, చికిత్స చేసి తగ్గించుకోవచ్చు.
1: అంటే ఇబ్బంది మొదటి తొలి దశలో అబార్షన్ అయ్యే అవకాశం కూడా లేదా?
0: తొలి దశలో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం లేదు. కానీ మనం టీకాలన్నిటికీ వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకు ఒక నెల రోజులలో ఏనేది ఉన్నదో వాటికి మాత్రమే టీకాలు వేయించుకోవాలి, మిగతా వాటికి అన్నిటికీ కూడా టీకాలు వేయించుకోవచ్చు.
1: మీరు ఇంతకు ముందు ఏమన్నారంటే తెల్ల పశువులకే వచ్చే అవకాశం ఉందన్నారు, ఎందుకు అసలు తెల్ల పశువులకి రావడానికి కారణం?
0: మనకు ఎందుకంటే ఈ వైరస్ అనేటువంటిది ఈగలు దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అదే మనము ఈ గేదెల యొక్క చర్మం చూసినట్లయితే చాలా మందంగా ఉంటది, లోపల ఫ్యాట్ అనేటువంటిది కూడా ఉంటది,
1: కాబట్టి గేదెలకు
0: తక్కువ 1% ఉంటది. కానీ మనకు ఆవులు ఈ దూడలలో చూసినట్లయితే చర్మం చాలా పల్చగా ఉంటది, ఈగలు దోమలు అనేటువంటివి కుట్టడం ఎక్కువగా ఉంటది వీటిలలో,
1: కాబట్టి తెల్లవాటికి
0: తెల్లజాతి పశువులలోనే ఎక్కువగా వస్తుంటది.
1: అందుకే తెల్ల పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ. ఇంకా చెప్పండి నివారణ ఉపాయాల గురించి ఏమైనా తెలియజేస్తారు?
0: ముఖ్యంగా మనము ఈ ముద్ద చర్మ వ్యాధి నివారించుకోవడానికి మనకు టీకా ఇప్పించుకోవడం ఒకటి, ప్రతి సంవత్సరానికి ఒక టీకా, అంటే మే జూన్ మాసంలో టీకా వేయించుకోవడము, దీనికి గోట్ పాక్స్ టీకా అని వాడుతున్నాము. అదేవిధంగా మనకు పాకని శుభ్రంగా ఉంచడం అనేటువంటి చాలా ముఖ్యం. పాకలో ఈగలు దోమలు లేకుండా జాగ్రత్త పడాలి.
1: అంటే పాకలు కింద ఫ్లోరింగ్ వేసుకోవచ్చు అంటారా?
0: ఫ్లోరింగ్ వేసుకోవచ్చు, కానీ రఫ్ గా ఉండాలి. ఎట్లా అంటే మనకు జారి పడుతుంటాయి, ఎప్పుడైతే మనకు పిండ తర్వాత ఈ మూత్రం ఉంటాయో వాటి వల్ల ఏమైతుందంటే మెల్లమెల్లగా అది స్మూత్ అయిపోయి పశువులు జారే అవకాశం ఉంటుంది.
1: మట్టి ఉంటే ఇంకా బాగుంటుంది.
0: మట్టి ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా అంటే మూత్రం పోసిందంతా బయటకు వెళ్ళిపోయేటట్టు కూడా మనం జాగ్రత్త పడాలి. ఇట్లా మనకు పాకని శుభ్రంగా ఉంచడం వల్ల మనకు ఈగలు దోమలు పెరగకుండా, అదేవిధంగా ఈ జొర్రీగలు మనకు ఈ పశువుల పైన వాలకుండా వేప నూనె పూత రాయడము, తర్వాత పాకలో పొగ పెట్టడము, పొగబెట్టి ఈగలు దోమలు లేకుండా మనం జాగ్రత్త పడినట్లయితే ఈ ముద్ద చర్మ వ్యాధి అనేటువంటిది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
1: ఈ ప్రాథమిక చికిత్స రైతు ఎలా చేసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన వెంటనే మనకు ఈ లక్షణాలు రాకంటే ముందు పశువు నీరసంగా ఉండడము, జ్వరం రావడం అనేటువంటిది ముఖ్య లక్షణం. జ్వరం వచ్చిన వెంటనే పారాసెటమాల్ ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి.
1: అంటే పశు వైద్యశాలకు వెళ్ళాలి?
0: వెళ్ళాలి. పారాసెటమాల్ ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ ఇచ్చినట్లయితే జ్వరంని తగ్గించినా కొంచెం.
1: మెడ భాగంలో ఇస్తారా?
0: మెడ భాగంలో ఇస్తాం. ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ పారాసెటమాల్ ఇచ్చినట్లయితే జ్వరం తగ్గించిన తర్వాత పశువు ఏమవుతుందంటే లోపల నుంచి వాటికి ఇమ్యూనిటీ పెరుగుతుంది వైరస్ కు. అంటే పశువు యాక్టివ్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ వైరస్ ని చంపడానికి ప్రయత్నిస్తుంటది లోపల. కాబట్టి మనం జ్వరంని తగ్గించడం చాలా ముఖ్యం.
1: ఎంత ఎంత ఎంఎల్ ఇవ్వాలి దానికి?
0: మనకు దాదాపుగా బరువుని బట్టి ఇస్తాము. మనము ఒక ఎద్దుకు అయితే 20 ml వరకు పారాసెటమాల్ ఇంజెక్షన్ ఇస్తాము. అంటే దాదాపు 150 mg ఉంటది.
1: గోళీలు వేయరాదా?
0: టాబ్లెట్లు కూడా వేయచ్చు. మనమైతే 500 mg వేసుకుంటాము, దానికి 3000 mg వరకు వేయాలి మనం టాబ్లెట్.
1: ఆరు గోళీలు వేయాలి?
0: ఆరు టాబ్లెట్లు వేయాలి పశువులకు. ఇట్లా మనం
1: దానాలో కలిపేయచ్చు.
0: పారాసెటమాల్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడైతే జ్వరం తగ్గుతుందో పశువు ఆ వైరస్ ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. కాబట్టి జ్వరం తగ్గించడానికి రైతులు ముందుగా ప్రయత్నం చేయాలి. తర్వాత మనం పశు వైద్యాధికారికి తెలియజేసి యాంటీ హిస్టమిన్ మందులు, ఐవర్మెక్టిన్, అదేవిధంగా మనము పారాసెటమాల్ ఇంజెక్షన్లు ఇవి వాడుకున్నట్లయితే మనకు క్రమం తప్పకుండా 2 times వారం రోజులు వాడుకున్నట్లయితే పశువు మంచి కావడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంకేమైనా ముఖ్య అంశాలు ఏమైనా చెప్తారా?
0: ముఖ్యంగా ముద్ద చర్మ వ్యాధికి మనం ఈ మధ్యన ఇప్పుడు టీకాలు వేస్తున్నాము, ఎల్ఎస్డి టీకాలు. ఈ ఎల్ఎస్డి టీకాలలో మనం గోట్ పాక్స్ వ్యాక్సిన్ వాడుతున్నాము. ప్రతి ఊళ్ళో కూడా మనం ఈ పశువులకు ఏవైతే దూడలు 3 నెలల దూడలు నుంచి పెద్ద పశువులు అన్నిటికీ కూడా మనం టీకా వేయడం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యాధికారిని మనకు సంప్రదించినట్లయితే మీ ఊళ్ళో టీకాలు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పశువుకు టీకాలు వేసినట్లయితే మనం సంవత్సరం వరకు కూడా ఈ ముద్ద చర్మ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మీ పశువుల్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పాకని శుభ్రంగా ఉంచడము, ఈగలు దోమలు లేకుండా మనం జాగ్రత్త పడినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. మనకు చిన్న చిన్న దూడలు ఎక్కువగా చనిపోతాయి కాబట్టి మనము ఈ టీకాలని తప్పకుండా ఇప్పించుకోవాలి.
1: మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి.
0: 9 8 6 6 3 8 3 8 2 6 9 2 6 9.
1: 9 8 6 6 3 8 2 6 9. ఇది డాక్టర్ వి సురేష్ గారి యొక్క ఫోన్ నంబర్. మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ధన్యవాదాలండి డాక్టర్ సురేష్ గారు. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఫోనిన్లో చక్కని సమాచారం అందించినందుకు మీకు మరొకసారి నమస్కారం.
0: నమస్కారం.
1: ఇప్పటి కిసాన్ వాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం రికార్డు చేయబడింది. రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం మేడం బాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో మిరప పంట యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి శ్రీజారెడ్డితో ముచ్చట, ఆ తర్వాత వివిధ పంటల్లో ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ వాడే విధానం గురించి సి అశ్వినితో ముచ్చటుంటుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ నుంచి రిలే.

0: ఈనాటి కార్యక్రమంలో సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంశాన్ని గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయడానికి శ్రీ బి సంజీవరెడ్డి గారు విచ్చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవరెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్, మరి ఇప్పుడు వికసిత భారత్ దిశగా భారతదేశం పయనించడానికి అన్ని రంగాలు మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అట్లనే మరి ఈ సహకార రంగం అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను దీంట్లో ప్రవేశపెట్టింది, వాటిని గురించి వివరిస్తారా?
2: సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 2021లో ఏర్పాటు చేసింది సార్. సహకార రంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేసి ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజలకు అందుబాటులో సహకార సంఘాలు ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సహకార సే సమృద్ధి సహకార ఉద్యమ అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసింది సార్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సహకార రంగాన్ని ప్రతి నెలకు రివ్యూ చేయడానికి కానీ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్.
1: ఈ సహకార రంగంలో ఇప్పుడు మార్కెటింగ్ అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు రైతులకు ఆదాయ అభివృద్ధి చేయాలన్నా, ఇట్లా ఏమేమి చర్యలు చేపడుతుంటుంది?
2: కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు కేంద్ర మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 2 లక్షల మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 2 లక్షల సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా, దాంట్లో కూడా ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధి, ఎరువులు, విత్తనాలు, ఎల్పిజి, మార్కెటింగ్ గిడ్డంగులు, ఇది అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000 ప్యాక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సాంకేతికంగా ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 9.5 ప్యాక్స్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్, అంటే బలీయమైన ఆర్థిక సహకార సంస్థలు ఎదగాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్యాక్స్లో కూడా అన్ని రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చి ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా, వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్ట్ కూడా, అంటే ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, బ్రాండింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆదాయం పెంచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయుష్మార్ సహకార నిధి అని చెప్పి ఒక 10,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సంఘాలని బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రా కూడా సహకార సంఘాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, డెంటల్ కాలేజెస్ కానీ, డ్రగ్ స్టోర్స్ కానీ, ఇంకా మహిళా సహకార సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మహిళలు అధికంగా ఉన్న సహకార సంఘాల్లో 1% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇచ్చి ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్లు, అంటే ఇవాళ గోడౌన్ అంటే కొరత ఉందని చెప్పి దేశవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పి వరల్డ్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పథకం ద్వారా. దీని ద్వారా ఏఎఫ్ అంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఏర్పాటు చేసి, ఇంకా ఇతర పథకాలు కూడా ఏఎంఐ కానీ, పిఎం సిఎంఈ కానీ, ఇటువంటి పథకాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు పెంచుకునే విధంగా స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి జాతీయ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్కు కానీ, విత్తనానికి కానీ, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో కానీ, ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి బౌల రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద సేంద్రియ వ్యవస్థ అంటే ఆరోగ్యరీత్యా సేంద్రియ సహకార సంస్థలు ఉండాలని చెప్పి మౌలికంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక పెద్ద సహకార సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సహకార వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ చేయటం కోసం ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘం జాతీయ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విత్తన సహకార సంఘాలు కూడా జాతీయ లెవెల్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఉన్న అన్ని సంఘాలకు అనుసంధానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ ఏంటంటే ఈ వ్యవస్థనే కాకుండా భారత ట్యాక్సీ అని చెప్పి ప్రజల సౌకర్యార్థం కోసం మొట్టమొదటిగా సహకార రంగంలో ట్యాక్సీ అంటే ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయాలు డ్రైవర్కు నేరుగా వచ్చే విధంగా ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతంగా రక్షణ పద్ధతులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లే సహకార బ్యాంకింగ్లో కూడా ఈకేవైసీ ఏర్పాటు చేసి డిజిటల్ ఫ్రాడ్స్ జరగొద్దని చెప్పి సహకార రంగంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి నూతన జాతీయ సహకార పాలసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సహకార రంగ ప్రముఖులు 49 ఎక్స్పర్ట్స్ని తీసుకుని సహకార సంఘాల అభివృద్ధి కోసం జాతీయ సహకార పాలసీ కూడా ఒకటి ముసాయిదా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమల్లోకి వస్తుంది సార్. ఈ రకంగా దీంతో పాటు సహకార సంఘాలు ఒక 559 సహకార సంఘాలను తీసుకొని ఒక పోర్టల్ అంటే ఎలాంటి పోర్టల్ అంటే కొనుగోలుదారులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం కోసం ఈ జమ్ పోర్టల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే కొనుగోలుదారులకు తక్కువ ధరకు వచ్చే విధంగా ప్లస్ పారదర్శకత ఉండే విధంగా అంటే మంచి కావలసిన వస్తువులు దొరికే విధంగా
1: అంటే అందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
2: ఎస్, ఈ జమ్ పోర్టల్లో ఖచ్చితంగా ఏంటంటే జమ్ పోర్టల్లో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోర్టల్ని కొనుగోలుదారులు డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ మానవ వనరులను సహజ వనరులను ఉపయోగించుకోవాలంటే ఒక డేటాబేస్ అవసరం. కాబట్టి NCDN నేషనల్ అంటే జాతీయ సహకార డేటాబేస్ అంటే జాతీయ లెవెల్లో సహకార సంఘాల డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని రకాల సహకార సంఘాలు సార్, ముఖ్యంగా వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే కాకుండా మహిళా సహకార సంఘాలు, ఎక్సైజ్, ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా డైరీ, ఇటువంటి అన్ని రకాల సంఘాలు, లేబర్ కాంట్రాక్టు, ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీస్ అన్ని బేస్ చేసుకుని ఏంటంటే డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. డేటాబేస్ వాళ్ళు ఏంటంటే ఆ సంఘాలకు ఉన్న శక్తి ఎంత, ఆ సంఘాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తద్వారా మనం కూడా మానవ వనరులను సహజ వనరులను వినియోగించుకొని ఏ రకంగా వ్యవస్థను డెవలప్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లా ఇవన్నీ కాకుండా ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఓ సహకార యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభువన సహకార యూనివర్సిటీ అని చెప్పి గుజరాత్లో ఉన్న ఆనంద్ పట్టణంలో ఆనంద్ వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాటై ఉన్న వ్యవస్థని పటిష్టంగా ఒక సహకార యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సహకార విద్య కోసం జాతీయ ప్రాధాన్యత ఇచ్చి త్రిభువన సహకార విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి ఇది ఏర్పాటు చేసింది, అమల్లోకి వచ్చింది సార్. తద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు

0: అంటే గ్రామీణ ప్రాంతం వరకు సహకార విద్యని వ్యాప్తి చేయటం, సహకార చైతన్యాన్ని కూడా ప్రజల్లో నింపటం, తద్వారా సహకార స్ఫూర్తితోటి ఆర్థిక వృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: అందులో మరి చేరాలంటే ఎట్లా అవకాశం?
0: దీనికి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం, ఒక చట్ట ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం యూనివర్సిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ నామ్స్ మేరకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో అవసరాన్ని బట్టి జాయిన్ కావచ్చు సార్. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు సార్.
1: ఇంకా అది ఒకటేనండి, ఇంకేమన్నా ముందు ఇంకెక్కడ వేరే చోట పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
0: కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సహకార వ్యవస్థను పటిష్టంగా డెవలప్ చేయడం కోసం, తద్వారా దేశ సంపదను సృష్టించడం కోసం, ముఖ్యంగా గ్రామీణ పేదరైతాంగాన్ని, మహిళల్ని, రైతుల్ని, వీళ్ళందరికీ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం, తద్వారా వీళ్ళని డెవలప్ చేసి భారతదేశాన్ని కూడా వికసిత భారత దిశగా, బహుశా అభివృద్ధి చెందిన దేశంగా కూడా డెవలప్ చేయడానికి జియో ఇనిషియేటివ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను సార్.
1: బాగుందండి. మరి మీరు సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ పి సంజీవ్ రెడ్డి గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 1.2 FM మనసు నిండా. హుషారు సినిమా పాటల జోరు. ఈ జోరు జోరుదారుగా ఉండాలంటే శ్రోతలు ఫోన్ చేయాలి. ఆర్జే దినేష్తో మంచిగా మాట్లాడి మంచి పాట వినిపించుకోవాలా. మా ఫోన్ నంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ స్టీడి కోడ్ను జత చేస్తూ 2300081 ఒక నంబర్, 2950081 ఈ రెండు నంబర్లకి లేదు ఒక నంబర్కు ఫోన్ చేయండి. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట అయిన ఫోన్ నంబర్ లింక్ ఒకసారి 0873229508123008 మస్తు రోజు వర్షం పడుతుంది. మనం కూడా ఈ కార్యక్రమాన్ని వర్షం పాటతోనే మొదలు పెడదాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. ఒక శ్రోత, హలో.
1: హలో సార్.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, సిరిసన్న గ్రామం నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను సార్.
0: సంజయ్, సిరిసన్న?
1: అవును సార్.
0: ఏం చేస్తుంటావు సంజయ్?
1: సార్, వ్యవసాయం చేస్తుంటాం సార్.
0: ఎట్లా ఉన్నాయి ఆనలు, ఎట్లున్నాయి పంటలు, ఎట్లున్నాయి
1: సార్? ఇప్పటికే ఈ రోజు సార్ వర్షం కోసం 18 నుంచి ఎదురు చూస్తున్నాం సార్, వర్షం కోసం. నిన్నటి నుంచి రాత్రి నుంచి సార్ వర్షం పడుతుంది, సంతోషంగా ఉంది సార్.
0: పంటలకు తానం చేసినట్టయింది, పానం పోసినట్టయింది?
1: లేదు, మాకైతే సార్ రైతులకు కానీ మూగజీవులకు కానీ అందరికి వర్షం పడితే కొంచెం సంతోషంగా ఉన్నాం సార్. మా ముఖాల్లో చిరునవ్వు ఉంది. 18 రోజుల నుంచి మేము
0: లేకపోతే మొగులకు ముఖం పెట్టి చూసుండే. చేలకు పానం పొందకపోతుండే కదా ఇన్ని రోజుల నుంచి.
1: చిరునవ్వు ఉంది, మాకు అనుకూలమైన వాతావరణం ఉంది, పాడి పంటలు మంచివండి ప్రతి ఒక్కరికి, ప్రజలకు మూగ జీవులకు సైతం. వర్షం పడితే ప్రతి ఒక్కరికి అన్నం ఉంది కాబట్టి సార్, వర్షాలు అనుకూలంగా పడి పాడి పంటలు మంచిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలన్నది సార్ నా కోరిక.
0: ఇప్పుడు వర్షం పడడం బంద్ కానీ వెంటనే ఏం పని చేస్తావు
1: సార్?
0: వర్షాలు తగ్గుముఖం పట్టగానే వెంటనే ఏం పని చేస్తావు నువ్వు? కలుపులు తీస్తావా, మందులు వస్తావా, మందులు కొడతావా?
1: వర్షం దీనికి అర్థం కాదు.
0: వర్షం బంద్ కాగానే ఏం పని చేస్తావు? సరే, నీకేం పడగలరు చెప్పు, వినిపిస్తా. నీకేం పడగలరు చెప్పు.
1: వర్షాలు పడితే మనకు పంటలు మంచిగా ఉంటాయి కదా సార్.
0: సరే, నీకేం పడగలరు చెప్పు, వినిపిస్తా.
1: సార్, దేవుళ్ళ సినిమా నుంచి అందరి బంద్
0: వచ్చేసింది పాట.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలి, మీకు నచ్చిన మీరు మెచ్చిన పాట కూడా వినవచ్చు. మీరు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు 0872, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2300081, ఇంకొక నంబర్ 2950081. ఈ రెండు నంబర్లకి లేదా ఒక నంబర్కు ఫోన్ చేయవచ్చు, మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట వినొచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం.

ఎవరు ఎక్కడి నుంచి? భూమన్ననా? పాటల్ నుంచి. భూమన్న, భూమన్న పాటల్లో మరాఠీ ఎక్కువ మాట్లాడతారు కదా, మీకు తెలుగు బాగానే వస్తుంది. అంటే అక్కడ బార్డర్ మీద ఉన్నకు తెలుగు వస్తుంది, ఇక్కడ బార్డర్ మీద ఉన్నకు మరాఠీ వస్తుంది అన్నట్టు. అంటే ఎట్లా, ఇక్కడ చుట్టాలు ఉన్నారా ఆదిలాబాద్ సైడ్? మీకు ఆదిలాబాద్ సైడ్ చుట్టాలు ఉన్నారా? ఇల్లు ఉంది. అయితే మీ పూర్వీకులు కూడా మహారాష్ట్రనేనా? ఓకే, మీకేం పడ వర్షం ఎట్టుంది మీ వైపు? సుక్క సుక్క పడుతుంది, గ్లూకోజ్ లెక్క కదా, అంతే అనుకోవాలి కదా. సరే ఏం పడగాలి చెప్పు, వినిపిస్తా. సుబ్బి సుబ్బి పాటిందమ్మా, రైట్ మరి వచ్చింది పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాంత్. ఎక్కడి నుంచి, ఎవరు? మారుగూడ. మేడిగూడ దాటినాక? ఓకే, వర్షాలు ఎట్లున్నాయి శ్రీకాంత్ మీ వైపు? మరి అందరు రైతులంతా ఆనందంగా ఉన్నారు. రైతులే కదా మొత్తం మానవ లాగా ఒక పెద్ద వర్షాలు గురవాలి. సాత్నాల ప్రాజెక్ట్ కదా, నీళ్లు సగం అయిపోయినాయి కదా, సగం ఉన్నాయా సాత్నాలలో? సగం నీళ్లున్నాయా? ఏం లేవు కదా. సరే, ఏం పాట కావాలి చెప్పు వినిపిస్తా. శ్రీకాంత్ ఏం పాట కావాలి చెప్పు వినిపిస్తా. పాట చెప్పు.
1: పాట సంక్రాంతి వస్తుందా?
0: వచ్చింది మరి మీకోసం పాట విందాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడగలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో హలో హలో హలో హలో
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: హలో హలో హలో హలో హలో వారు పిప్పలకోట నుంచి శ్రీనివాస్ ఫోన్ చేశారు. నా కోసం మంచి పాట వినిపించినట్టు కోరారు. వారి కోసం ఈ పాట విందాం.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂಡಾ ಹುಷಾರು ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಆದಿಲಾಬಾದ್ ಬೊಕ್ಕಲಗೂಡ ನುಂಚಿ ಚಾಯ್ ಹೋಟೆಲ್ ನುಂಚಿ ನಡುಪುತ್ತಿರುವಂತಿ ಶಾರುಖ್ ఫోన్ చేశారు కానీ చివరి నిమిషంలో చివరి సెకండ్ లో అనుకోకుండా ఫోన్ కట్ అయింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో.
0: ఆ ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నా పేరు వజ్రపుచ్చన. నేను విగాంగ సంక్షేమ శాఖ సంఘం వైస్ ప్రెసిడెంట్.
0: ఆ ఏం చేస్తుంటావు?
1: నేను మావాల గ్రీన్ వ్యాలీ లో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
0: ఓకే. ఇప్పుడు డ్యూటీలో ఉన్నావా ఇంటికాడు ఉన్నావా?
1: డ్యూటీలో ఉన్నాను సార్.
0: ఓహో. డ్యూటీలో ఎట్లా వెళ్తావు? రాత్రి డ్యూటీ నైట్ డ్యూటీ రోజు?
1: డే నైట్ సార్.
0: అంటే 24 గంటలు అక్కడ ఉంటావా? భోజనం కూడా అక్కడనేనా నీకు?
1: మొత్తం ఇక్కడ సార్. అందుకోవాలి తినాలి ఉండాలి.
0: అంటే కుటుంబంతో అక్కడ ఉంటారా లేకపోతే కుటుంబం వేరే చోటు ఉంటారా?
1: సింగిల్ గా ఉంటాను నేను ఇక్కడ. ఆదిలాబాద్ కుటుంబం ఉంటుంది ఎందుకంటే పిల్లలు స్టడీ ఉంటాయి కదా సార్.
0: అవునవును. అయితే రేడియో వింటూ ఉంటావు అయితే ఇక?
1: అవును సార్.
0: సరే మరి ఏం పాట వినాలనుకుంటున్నా చెప్పు. పచ్చనా వినిపిస్తా నీకోసం.
1: పుట్టింటికి రా చెల్లి నుండి పూ బంతి చామది పాట చేయండి సార్.
0: వచ్చింది మరి పాట నీకోసం విందామా?
1: ఓకే సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
2: హలో
1: హలో, ఎవరు, ఎక్కడి నుంచి?
2: ఆదిలాబాద్, శాంతినగర్ నుంచి సార్.
1: క్రాంతినగర్, శాంతినగర, క్రాంతినగర్, శాంతినగర. ఏం పేరు?
2: అనూష.
1: అనూష, ఏం చేస్తుంటావు?
2: నేను ఏఎన్ఎం నర్సింగ్ ట్రైనింగ్ చేస్తున్నా.
1: ఓహో, మంచి ధైర్యం బాగుంది అయితే మరి నీకు. అవునా, తిన్నావా మరి?
2: తిన్నా.
1: అంటే వంట నువ్వు చేస్తావా, ఇంట్లో అమ్మ చేస్తుందా?
2: నేనే చేస్తా
1: రోజు.
2: మమ్మీ బీడీలు చేస్తుంది.
1: ఓహో, నువ్వు రావా? బీడీలు నీకు రావా మరి?
2: నాకు రావు.
1: నేర్చుకోను కదా మరి, మమ్మీ చేసే బిడిలు, మమ్మీ చేసే వంట నేర్చుకున్నావు, బిడిలు కూడా నేర్చుకోవాలి కదా. ఒక విషయం చెప్తావు, ఒక అమ్మాయి బీడీలు చేస్తూ చదువుకున్నది, ఆమె బీడీల పైన పిహెచ్డి చేసింది. ఆమె ఆ రేంజ్ లో చదువుకున్నది ఆమె. ఈరోజు ఆమె ప్రొఫెసర్ గా నిలబడినది నిజామాబాద్ లో. హలో అనూష, ఏం పాట కావాలమ్మా నీకు? ఇందమ్మా మరి పాట, చివరి పాట నీది ఇప్పుడు ఈ కార్యక్రమంలో.
2: ఓకే సార్, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

హుషారులోని శ్రోతలు కోరినటువంటి సినిమా పాటలవి. రోజటెక్కనే రేప్స్ గా రాత్రి 8 గంటలకు హుషారుంటుంది. ఇలా రాత్రి 10:30 మధురిమలో పాత కొత్త హాయ్ అయిన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 9:30 రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెడ్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో నవలతో కార్యక్రమం ఉంటుంది. 9:45 షామే గజల్ కార్యక్రమంలో ఆశా భోస్లే పాడినటువంటి గజల్ వింటారు. మన పురాణాలు కార్యక్రమంలో 10 గంటలకు మంచిర్యాల నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం కనకాపూర్ వడ్డేల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండల రాయిని కథ బుడిగజంగం కథ 5వ భాగం మధురిమ 10:30.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారం ఉదయం 8:30 మన నవలతో కార్యక్రమం ఉంటుంది. ఇందులో గత కొన్ని వారాల సంధి ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పవచ్చు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమిత వనరులతో బ్రిటిషు సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు అల్లూరి సీతారామరాజు. చివరి రక్తపు బొట్టు వరకు బ్రిటిషు వారికి ఎదురెడ్డి ప్రాణాలు విడిచాడు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100ల మంది అల్లూరి సీతారామరాజు జన్మిస్తారని గంభీరంగా ధైర్యంగా బ్రిటిష్ వారి ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం.
2: పది కంచర గాడిదలు, అన్నింటిమీద 4 వేసి బరువైన మూటలు, అందుకే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాయి. ఆ బరువు చాలదన్నట్టు ఒక్కొక్క కంచర గాడిద మీద ఒక రౌతు. లంబసింగి దాటాయి 10 కంచరగాడిదలు. అక్కడ చాలా ఎత్తుగా ఉంది రోడ్డు. కొంచెంసేపు దిగి నడుద్దామని అంతా సైగలు చేసుకుని కిందకు దిగి కళ్ళాలు పట్టుకుని నడుస్తున్నారు. అక్కడ 7 మందో కొండవాళ్ల పిల్లలు ఎదురుపడ్డారు. గోచీలు తప్ప మరో ఆచ్ఛాదన లేదు వాళ్లకు. 8 నుంచి 10 ఏళ్ల వయస్సు వాళ్లే అంతా. చిన్న చిన్న విల్లులు పట్టుకుని తిరుగుతున్నారు. దొరా, 4 కాయలివ్వరా అన్నాడు ఒకడు దీనంగా. చేతిలోని కొరకంచె ఎత్తాడు ఒక రౌతు. గబుక్కున పక్కకు తప్పుకుని 4-5 అడుగుల దూరంలో వెనక వస్తున్న మరో రౌతుని అడిగాడు ఇంకో పిల్లవాడు. దొరా, 2 కాయలు పండహ అన్నాడు వాడు. అక్కడే ఇంకో 4 తోడయ్యారు కొండవాళ్ల పిల్లలు. వాళ్లు కూడా రౌతులను వేధించడం మొదలుపెట్టారు. కసురుకుంటూనే ఉన్నారు రౌతులు, అడుగుతూనే ఉన్నారు పిల్లలు. చిట్రాళ్ల గొప్పు సమీపిస్తుండగా 15 మంది వరకు పోగయ్యారు పిల్లలు. వాళ్లలో 4 భుజాలకు డప్పులు కూడా వేలాడుతున్నాయి. చాలా పెద్దవి. భుజాన వేసుకున్న ఆ డప్పులు మోకాలి వరకున్నాయి. ముడుచుకు పడుకుంటే అందులోనే ఆ కుర్రవాడు సరిపోతాడు అనిపిస్తోంది. ఎక్కడికి రా ఇంతమంది అన్నాడు ఒక రౌతు అనుమానంగా. అమ్మోర్ల మర్రికాడికి, మొక్కుకోడానికి దొరా అన్నాడొక కుర్రాడు.
3: అమ్మోర్ల మర్రా ఎక్కడుంది, వినలేదే ఎప్పుడు
2: అన్నాడు అతడు.
3: అదే దొరా, అదిగో అదే
2: అంటూ కొంచెం దూరంలో ఉన్న ఆ రావి చెట్టును చూపించాడు ఆ కుర్రాడు.
4: ఏదిరా
2: అన్నాడు అర్థం కాక అతడు.
3: చూడండి
2: అంటూ విల్లు ఎక్కిబెట్టి ఒక బాణం విడిచాడు ఆ కుర్రవాడు. అది సర్రున వెళ్ళి ఠక్మంటూ ఒక చెట్టు కాండంలో దిగింది.
4: అదేనా, సరే
2: అన్నాడు నమ్ముతున్నట్టు ఆ రౌతు. ఒక్క నిమిషం తర్వాత కంచర గాడిదలు సరిగ్గా బాణం దిగిన ఆ చెట్టు కిందకే వచ్చాయి. అప్పుడే జరిగింది ఆ సంఘటన. నేలవైపు బాగా వంగి ఉన్న ఆ పెద్ద కొమ్మ ఆకులను తప్పించుకొని అమాంతం నేలమీదకు ఉరికింది ఓ వింత ఆకృతి. మొదట ఒక పెనుకేక ఆ ఆకృతి గొంతు నుంచి. ఒళ్ళు ముఖము అంతా దట్టంగా పసుపు పూసుంది. నుదురు మొత్తం కుంకుమతో ఉంది. చేతులకు కాళ్లకు కడియాలు. మెడలో పెద్ద కంటె. మొలకు వేపమండలు దట్టంగా, తలమీద కూడా వేపమండలు కిరీటం రూపంలో. కాని బాణం దిగి ఉంది పొట్టలోకి. దాని నుంచి రక్తం. అది చూసి విస్తుపోయారు రౌతులు. ఆ సమయంలోనే ఆ 15 మంది కొండవాళ్ల పిల్లలు ఒకేసారి మోకాళ్ల మీద నిలబడి అడవి అదిరిపోయేలా ఏడుస్తూ చేతులు జోడించి ఆ ఆకృతితో మొరపెట్టుకున్నట్టే పెద్ద గొంతుతో చెప్పారు. ఆ ఇద్దరూ డప్పులు వాయించడం మొదలుపెట్టారు. అవేం డప్పులో, చెవుల దగ్గర తూటాలు పేరుతున్నట్టుంది.
5: అమ్మా తప్పైపోయింది, తప్పుకాయి తల్లే, మీకు ఎంత అపచారం జరిగిపోయింది తల్లే, తప్పుకాయి తల్లే.
2: డప్పులు వాయించడంతో పాటు
5: అమ్మా దండం తల్లే
2: అంటూ పెద్ద పెద్దగా అరుపులు ఒక్కసారే మొదలుపెట్టారు. వాటి దరువుకు మెదడు మొద్దుబారిపోతోంది. ఆ ఆకృతి దూకుడు, ఆ వెంటనే పిల్లల అరుపులు, తరువాత డప్పుల మోత, వీటన్నిటితో కంచరగాడిదలు బెదిరిపోయి చెబులు రిక్కించి తోకలు కొద్దిగా ఎక్కుబెట్టి తలో దిక్కుకు పరిగెత్తాయి. అదేదో పూజలో భాగమన్నట్టు 4 దిక్కులకేసి నోళ్లు పెట్టి బేరు బేరుమని ఏడుస్తున్నారు. రౌతులు హడలిపోయారు ఇదంతా చూసి. ఒకరిద్దరు జడుచుకున్న జాడలు కూడా కనిపిస్తున్నాయి. రెండోసారి అరిచారు పిల్లలు ఇంకా గట్టిగా.
5: తల్లీ మన్నించు, తప్పుకాయమ్మా, నీ బిడ్డలం,
2: గడగడ వణికిపోతున్నారు పిల్లలు. మూర్ఛరోగుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ ఆకృతి అంటే అమ్మోరు అమాంతం వచ్చి పీక కొరికి చంపేస్తుందన్నంత భయపడుతున్నారు. 3వ సారి అరిచారు. తర్వాత రౌతులకేసి చూపిస్తూ,
5: ఇళ్ళు అమ్మోర్ల మర్రి చూపించమంటే బాణం వేశాం తల్లీ, శపిస్తే ఈళ్లను శపించు తల్లీ, మా తప్పేం లేదు తల్లీ, నీ పిల్లలం తల్లే.
4: వీళ్లేనా
2: అంటూ మహోగ్రంగా ముందు కురికింది అమ్మవారు గాయంతో బాధపడుతూనే. 10 మందిలో ఒక్కడు కూడా మిగలకుండా పరుగు లంఘించుకున్నారు రౌతులు. వాళ్లను 1 ఫర్లాంగ్ దూరం తరిమింది అమ్మోరు. తరువాత వెనుదిరిగింది. అప్పటికే చుట్టూ 2 ఫర్లాంగుల మేర కాపు వేసి ఉన్న కుర్రాళ్లు కంచరగాడిదలను పట్టుకుని అన్నిటినీ ఒకచోట చేర్చారు. ఆ పరుగు వల్ల నేలమీద పడిపోయిన మూటలను కూడా ఎత్తుకుని అంతా చేరుకున్నారు ఓ చెట్టు కిందికి. మూటలు దించి కంచరగాడిదలను వదిలేశారు. బంగాళాదుంపలు, క్యారెట్లు, క్యాబేజీ, పచ్చి టొమాటోలు, ఉల్లిపాయలు, బెండకాయలు, కాలీఫ్లవర్, బీట్రూట్, అడవిలో దొరకని ఉప్పు పప్పుల మూటలన్నీ బెంగళూరు నుంచి తీసుకొస్తారు. ప్రతి 4 రోజులకు ఒకసారైనా ఇలా కంచరగాడిదల మీద తీసుకుపోతుంటారు పోలీసు శిబిరాలకు.
4: ఏమున్నాయిరా
2: వెనకాల ఎర్రేసు గొంతు. అటు తిరిగారు కుర్రాళ్ళు. అక్కడే నిలబడుంది అమ్మోరు. అంటే అమ్మోరు వేషంలో ఉన్న ఎర్రేసు. ఇంతసేపు పొట్టకు తగిలించుకున్న ఎర్రరంగు కర్రను చేత్తో పట్టుకుని వస్తున్నాడు.
4: మొన్నటివే ఎర్రేసు అన్నీ
2: అన్నాడొకడు.
4: ఏంటి
2: వినిపించకపోవడంతో మళ్లీ అడిగాడు ఎర్రేసు. డప్పుల మూతతో చెవులు గళ్లాడిపోయాయి. అది గమనించి తల గట్టిగా విదిలిస్తూ అన్నాడు.
4: అవేం డప్పులరా, బాగా కాల్చి పట్టుకొచ్చారా?
2: దాదాపు 40 కిలోల కూరగాయలు. 30 మంది వరకున్నారు పిల్లలు.
4: ఇంకా చూస్తారైరా, ఒరే దేవయ్య, అవేంట్రా?
2: టొమిటీలు ఉన్నాయా?

0: నాయి ఎర్రేసు అన్నాడు ఆ కుర్రాళ్లలో దేవయ్య. తినండ్రా అన్నాడు ఎర్రేసు. ఒక కుర్రాడు ఒక రెండు క్యారెట్ దుంపలు తీసుకున్నాడు. ఇంకో కుర్రాడు నాలుగు పచ్చి టొమాటోలు తీసుకున్నాడు. అందరూ వాళ్ళకిష్టమైన కాయలు రెండేసి మూడేసి తీసుకుని తింటున్నారు గబగబ.
1: ఒరేయ్, ముందు అమ్మవారికి పెట్టాలరా, మీరు తినేయడం కాదు అన్నాడు ఎర్రేసు. తప్పైతే తల్లే
0: అంటూ గట్టిగా అరిచారు. చెవులు గింగుర్లెత్తిపోయాయి.
1: బాబాయ్, ఏంట్రా అవి నోళ్ళా తుమ్మమూళ్ళా, చెవుల్లోకి తుమ్మముళ్ళు తోస్తానట్టుంది కేక
0: అన్నాడు ఎర్రేసు గట్టిగా నవ్వుతూ. ఇద్దరు పిల్లలు రెండు క్యారెట్లు రెండు టొమాటోలు పట్టుకొచ్చి ఇచ్చారు ఎర్రేసుకి.
2: ఎరా, అంత గట్టిగా ఏడిచారెందుకురా, మేము ఇక్కడే ఉన్నాం అన్నాడు ఒక కుర్రాడు. మీకు వినపడకపోతే అంతా వృధా కాదా
0: అన్నాడు ఇంకో కుర్రాడు.
3: ఎర్రేసు, క్రితంసారి పులిలా అరిచి బెదరగొట్టావు, ఇప్పుడు అమ్మోరు వచ్చేసారి
0: అని ప్రశ్నించాడు ఇంకో కుర్రాడు.
1: ఇప్పుడు అమ్మోరా, తర్వాత దయ్యం, ఆయాసం కూడా నేను బాగానే కడతాను రాయ్
0: అన్నాడు ఎర్రేసు క్యారెట్ దుంపను కరకరా కొరుకుతూ. అప్పుడే నాలుగైదు కోతులు అటొచ్చాయి ఆశగా.
1: అరే, వాటి వాట వాటికి ఇచ్చాయిరా
0: అని అరిచాడు ఎర్రేసు.
1: ఇంగ్లీషు కూరలంట, తినండే
0: అంటూ రెండు దోసిళ్లతో క్యారెట్లు వాటి వైపు విసిరాడు ఆ కుర్రాడు. వాటిని తీసుకొని పరుగు తీశాయి.
1: అరే, వాసన తెలిసిపోతానట్టుందే, కోతులు పర్వాలేదో, ఎర్రబుట్టలోళ్ళొస్తేనే కష్టం, మన చేతే మోయించుకు తీసుకెళ్ళి మొత్తం ఆళ్ళు తినేస్తారు, పట్టుకున్నాడండే
0: కంగారు పెడుతూ అన్నాడు ఎర్రేసు. మూటలన్నీ కుర్రవాళ్ల నెత్తిన పెట్టి కొండదళాలు ఉన్న చోటికి పంపేశాడు. గాయపడి అప్పుడప్పుడే కోలుకుంటున్న సైనిక శిబిరంలా ఉంది కంపమాను పాకలు పూజబస. పెద్దగడ్డపాలెం లింగాపురం పోరాటం తరువాత చెదిరిన గుండెను కొండదళం ప్రోది చేసుకుంటున్న క్షణాల్లో ఈ ప్రకటనను ప్రభుత్వం మన్యం మీదికి వదిలిపెట్టడం వ్యూహంలో భాగమే. శ్రీరామరాజు జీవించి ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానం కలిగేటట్టు చేసింది ప్రభుత్వం. పూజబస మధ్యగా అగ్నిహోత్రం ఇంకా వెలుగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే శ్రీరామరాజు సంధ్యావందనం పూర్తి చేసుకుని తనను కలుసుకోవాలని ఆదరాబాదరా వచ్చిన మునసబులు ముఖాసాదారులతో సమావేశం ప్రారంభించాడు. బస మధ్యంలోనే ఉంది అగ్నిహోత్రం, దాంతో లోపలంతా కాస్త వెచ్చగా ఉంది. రామరాజు ఇంకో ఇద్దరు ముగ్గురు మినహా అంతా గొంగళ్ళు కప్పుకొని కూర్చునున్నారు నేలమీద. డిసెంబర్ మాసం చివరి రోజు, చలితో వేళ్లు కొంకర్లు పోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి శిబిరమే శ్రేయస్కరమని 10 రోజుల క్రితం రామరాజును కొండదళం ముఖ్యులను ఇక్కడికి తీసుకువచ్చినవాడు లక్ష్మయ్య అయ్యవారే. ఆ స్థలానికి కొన్ని గజాల ముందు జలజలా పారుతూ ఉంటుంది జలపాతం పెద్ద శబ్దంతో. దాని పక్కనుంచి పైకెక్కి కొండ పక్కనుంచి నడిస్తే చిన్న బాట కనిపిస్తుంది. అక్కడ్నుంచి 10 గజాలు వెళ్లాక కొండరాళ్ల వరస చిన్న కోటల. ఆ లోపలే ఉంది కంపమానుపాకలు గ్రామం. అక్కడ నిర్మించుంచారు ఒక పూజ బస. రామరాజు నులకమ్మంచం మీద మోచేతుల మీద వాలి ఉన్నాడు వెనక్కి. దాని పక్కనే వెదురు బొంగులతో చేసిన ఆసనం మీద కూర్చునున్నాడు కూడా లక్ష్మయ్య.
1: పిడికిలి బిగుస్తున్నారు
0: లేని నవ్వును తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు లక్ష్మయ్య. అది అనూహ్యం కాదు కదా అయ్యవారు నిబ్బరంగా అన్నాడు రామరాజు.
1: మిమ్మల్ని పట్టించిన వారికి ఇనాం ప్రకటించింది స్వామి ప్రభుత్వం,
0: చాలా బాధగా ఆవేశంతో అన్నాడు ఒక మునసబు. ఒక్క నిమిషం మౌనం. తరువాత అన్నాడు రామరాజు, ఇది ఇక్కడితో ఆగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. 2 నెలల క్రితం మన్యంలో ఎవరి దగ్గర ఆయుధాలుండకూడదని చాటింపు వేయించారు. ఇప్పుడు ముఠాదారులను మునసబులని బెదిరిస్తూ ప్రకటనిచ్చారు అన్నాడు కూడా లక్ష్మయ్య.
4: సరే, అంతా విందాం, చదవండి మీరే అన్నాడు రామరాజు. గొంతు సవరించుకుని చదవడం మొదలుపెట్టాడు లక్ష్మయ్య.

0: మీరింతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల, ధారావాహిక పఠనం 55వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 56వ భాగం వింటారు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రెడిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా షామే గజల్. ఈ కార్యక్రమంలో ఆశా భోస్లే పాడినటువంటి గజల్ విందాం. ఆశా భోస్లే సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజనాలతో పాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలి పాటలను పాడడంలో సిద్ధహస్తురాలు. 8 దశాబ్దాల తన సినీ జీవితంలో, తన గాత్ర జీవితంలో వివిధ భాషలలో 12,500కు పైగా పాటలను పాడి పలు అవార్డులు, రివార్డులు కూడా పొందారు ఆశా భోస్లే. ఆశా భోస్లే పాడినటువంటి ఇప్పుడు గజల్ విందాం. దర్ద్ జబ్ తేరీ ఆతా హే,

0: మీరు ఇంతవరకు షామే గజల్ కార్యక్రమంలో ఆశా భోస్లే పాడినటువంటి గజల్లు విన్నారు. రేపు రాత్రి 9:45 చెవికింపు లలితవాద్య సంగీతంలో నవీన్ స్వరరచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మన పురాణాలు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10:00 ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. గత కొన్ని వారాల సంధి ప్రతి మంగళవారం రాత్రి 10:00 నుంచి 10:30 దాకా మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండలం కనకాపూర్ వడ్డ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పినటువంటి కొండలరాయిని కథ, బుడిగ జంగం కథ వినిపించడం జరుగుతుంది. ఇది మొత్తం 6 భాగాల కథ. బలుమూరి కొండలరాయుడు సుమారు 1690-1720 మధ్యకాలంలో నిజామాబాద్ ప్రాంతంలో భీమ్గల్లు జాగీరు కోసం పోరాడిన చారిత్రక పురుషుడు, వీరుడు. కాలక్రమేణా ప్రజలు ఆయనను భోగం సానీలను స్థానిక జానపద దేవుళ్లుగా కొలవడం ప్రారంభించారు. నిజామాబాద్ ప్రాంతంలో జరిగే వార్షిక ఊర పండుగలో వీరి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజింపడం చేస్తారు. ఇప్పుడు విందాం బలుమూరి కొండలరాయుడు బుడిగ జంగం కథ 5వ భాగం.
1: నాలుగు భాగాలు ఒడిసిపోయినాయి కొండ కథ.
2: నాలుగు భాగాలు ఒడిసిపోయిందంటే అప్పుడు దమ్మబడి భర్తని డెబ్బై దేశాలు ఎప్పుడు చంపారు.
3: అవునవును.
2: భగవంతుడు నీవు ఇక్కడ ఉంటే రాపాడ పోతా చెప్పి
3: దమ్మబడి
2: నలుగురు కొడుకులు పట్టుకొని ఊళ్ళు దేశాలు దాటుకుంటా ఇలగడపకెళ్ళొచ్చింది. ఇలగడపకెళ్ళొచ్చి బతకంగా కొండలు రాయుడు సింహుడు పిల్ల అడవడంగా ఒక నెల రెండు నెలలు ఏడాది పిల్లాడేండు.
3: అవునవును.
2: 2002 మూడేళ్ళు ఉండగా 5 ఏళ్ళ పిల్లాడేండు. 5 ఏళ్ళ పిల్లాడైతే చదువు చదువుకెత్తే చదువు కూడా కాడగల కోచిపురిగే. ఆడవాళ్ళని చూసినా కోచిపురిగే. కుండల వల్ల కొట్టుడు, నీళ్ళ కుండల వల్ల కొట్టుడు, దున్న పొద్దులకు విద్యం పెట్టుడు, దునుకుడు, అబ్దుల్లా కాదారం కొట్టుడు, డింగా చేసుడు. దున్న పోతులకు విద్యం ఎప్పుడు పెట్టిండో?
3: అవును.
2: దున్న పోతడం అవసరం రావు సాహిబ్. దున్న పోతు ఎప్పుడు ఓడిచ్చిందో? ఓడిచ్చి కింద పడిపోయిన దున్న పోతుని పొడవంగా కొండలని కోపం వచ్చింది. ఏమిరా పడ్డ తచ్చిన పాపం చంపబోతుంది ఇది, అంతే కదా? ఉరికి పారిపోయిన కొడితే పరవడ తక్క,
3: పరవడ తక్క
2: కొడితే ఉరువడ తక్క,
3: ఉరువడ తక్క,
2: అంతే కదా? ఈ పడిపోయిన దున్నపోతుని కొట్టబోతుందని చెప్పి కొండయ్య కోపంకి వచ్చి ఆ ఊరి మీద దున్నపోతుంది పడదునికి రెండు కొమ్ములు వనంగా వడేసి కింద ఎత్తేసిండు.
3: ఎత్తేసాడు.
2: కింద ఎత్తేసి మొక్కలు తినవనంగా ఆ పక్క అలా మూడు గుద్దులు గుద్దిండు. మూడు గుద్దులు గుద్దే వారికి అంటే ఆ దున్నపోతు ఆ విడవిడ కొట్టుకొని జిల జిల పడమసింది. ఈ కథ వీడికి 4 కాండం వచ్చిపోయింది. మరి మల్లసురు పెట్టేది 5వ కాండం తర్వాయి భాగం. ఇప్పుడు మాది ఆ లగ్మసంద మండలము కనకాపూరు వడ్డారు బుడుగ సంఘాల కళాకారులము తర్వాయి భాగం చెప్పబోతున్నాము వినండి.
3: అయితే
2: ఆ ఊళ్ళో జలం చూసిండు ఎలగడపోయి వెళ్తున్నాడే.

0: మరి దమ్మవాణి కొండగా ఉంచుకుంటా అంటే మేము వెళ్ళిపోతాం ఊరు అందరం. వాళ్ళు వాళ్ళు నచ్చిన దూరం తాగమవుతున్నది. ఒక్కడన్నా అంగడి సక్కగా అవుతలేదు అంతే కదా, అంగడి సక్కగా అవుతలేవు,
1: విరాకులు
0: అయితే లేవు. ఆడు ఏమైనా అబిడి కొట్టలు పెడుతున్నాడు, కొడుకుల కొట్టలు పెడుతున్నాడు, దురపుల కొట్టలు పెడుతున్నాడు, బల్లే చదువుకునే పోరాలు చదువుకోలేడు. నా బిడ్డ బడికిపోయేది, నా బిడ్డ సక్కగా చదువుకుంటుండే, ఇప్పుడు నా బిడ్డ బడికోకుండా చేసిండు
1: చేసిండు.
0: అయితే ఆ నుంచుకో మేము వెళ్ళిపోతాం, లేకుంటే మమ్మల్ని మేము కావాలంటే అల్లెలు కొట్టు.
2: అయ్యా ప్రజలారా, ఎప్పుడు వచ్చినా చెప్తాను చెప్పి అమ్మా దమ్మవ్వ నీ భర్త వచ్చేసి పచ్చినావు, కొడుకు వరకు వస్తే కొడుకు పెద్ద పెరిగింది అమ్మా, కొడుకు దాదుకున్నావు, నేను వట్టికి వెళ్ళగొడుతున్నాను అమ్మా, నీ కొడుకు చేసిన చేష్టలకు బాలేం కోపం లేదు, నీకు వట్టిగా వెళ్ళగొట్ట వీడికడమని మాత్రం వెళ్తుంది. మూడు నాలుగు కోసల మీద అంకెపెడ రోలు ఉన్నాయి, అంకెపెడ గట్టు నీకు.

0: కోపం కాదు, కొట్టడం కాదు. అంకపేడ ఎక్బాల్పూర్ అంటారు ఇప్పుడు, ఎక్బాల్పూర్ కాదు అంకపేడ.
1: అప్పుడు
0: అంకపేడ ఊరు ఐదు
1: ఐదు
0: నాలుగు పళ్ళు అంకపేడ ఐదు
1: కొంచెం
2: ఏడాపతికిన బతుకుడే ఆడదు అంతే కదా, ఏడు వేసుకున్న కష్టమే అని చెప్పి కొడుకులా పట్టుకొని అంకపేడ రోజు కట్టుకొచ్చింది. అంకపేడ రోజు కట్టుకొచ్చింది అమ్మవ్వ కొడుకులా.

0: పెట్రోల్ కట్టుకుందాం కాదంగా ఇరవై ఏళ్ళ పిల్లాడు పుంగ మోతి పంగణము ముట్టి నడమ చెట్టు తోక
1: తోక
0: ఇరవై ఏళ్ళ పిల్లగాడు ఆలోచించి ఏమంటాడు
1: ఏమంటాడు
0: ఇది పెరుగుతుంది జోడు పెరుగుతున్నది మాకు ఏ మతం లేదు ఏ కులం లేదు ఏ భేదం లేదు
1: భేదం లేదు
0: మరి ఏ పూజ లేదు చెప్పి తల్లి దగ్గరికి వచ్చాడు అమ్మా అమ్మ బలూరి.

0: మన ఇంటి దేవుడు బలగరుడు కాందాన్ల బలగరుడు నరసింహస్వామి దేవుడు మనకు
1: నరసింహస్వామి
0: ఆవిడ చెప్పి
2: చెప్పి మన తాతల ముత్తలు తండ్రుడు నరసింహస్వామి పూజ చేశారు.
0: తాత ముత్తలు మీ తాత బలభరాయుడు అడవడి మాత్రము జపదరాయుడు రక్పదరాయుడు అడవడి మాత్రం జపదరాయుడు కొడుకు రక్పదరు మీ తండ్రి రక్పదరాయుడు చేసి నరసింహస్వామి పోయలే అని ఎప్పుడు చెప్పిందో సకవర స్వరవర సరివర నాడు.

0: తాళం చేసిండు.
1: అవును,
0: నరసింహస్వామి గుడి పోయి పోయి వేసిండు. పోయి వేసి వచ్చి నరసింహస్వామి పోయేసి వచ్చి అడవాడి బాగుంటుంది మధ్యాహ్నం. ఎట్టు మధ్యాహ్నం నిద్రపోతుండు కొండయ్య.
1: కొండయ్య
0: నిద్ర వాంగా శనివారం కూడా అడవాడి నరసింహస్వామి దినం అది.
1: సరే,
0: ఏ దినం? ఇంకా అడవలవారం దినం అది.
1: అదే
0: కొండ కట్ట వరం చూసిండు. నేనిచ్చిన వరం కొండరాయుడు.
2: కొండరాయుడు నా వరతో పుట్టిండు. మరి చెప్పుకున్నది దమ్మవ్వ కొండగట్టు వరణం ఉంటుండు అని చెప్పి భర్తతో చెప్పుకున్నది. కొండయ్యక ఇరవై ఏళ్ళు అవసరం. మరి ఇప్పుడు 27 రెండున్నాయి, ఇంకా 7 అవసరం. మరి కొండయ్యకు పగదారులు బాగున్నారు, 77 దేశాయిన్నారు. ఆ 77 దేశాయిలు దంపాలంటే 7 సరిపోతాయా?
1: సరిపో.
2: మరి ఇట్లా చెప్పకుండా చేరితే అట్లే ఉండిపోతాడు. పగదారులు
1: చదువుతారా?
2: మరి కొండరాయుడు పుట్టేదామా పుట్టగిందామా? పగదారులు చంపుతూనే కొండయ్య ఉంటట్టు, లేకుంటే ఉంటున్నట్టే.
1: నిజమే,
2: ఇప్పుడే పోయి కొండరాయిని కళ్ళు చెప్తా చెప్పి ఆ కొండగట్టు వాళ్ళ స్వామి ఆ పండుకున్న కొండయ్య అక్కడ

0: రాయుండు.
1: అవును
0: చూసిండు, కొండ రాయుడు కుమ్మడి కీ కూడా దిక్కు వేసిండు. నా తండ్రి రోగంలో జనం చావాలట
1: చావాలట
0: చెప్పాడు. చూసాడు పగవట్టి
1: పగవట్టి తండ్రి
0: పాలించినట జిల్లమ్మ సిరకడ మైసమ్మ కడిగా కన్నయ్య కాళ్ళగా రక్తం పోసి
1: కుంభం పోసి
0: కుంభోసి రక్తం విద్యేసినట నా తండ్రి చంపినట.
1: అవు
0: పోతని చెప్పి
1: కొండయ్యా
0: తల్లి వద్దకు వచ్చి

0: కొడుకు అచ్చిండు అని చెప్పి అన్నం పెట్ట,
1: అన్నం పెట్టు,
0: ఆకలితో నచ్చిండు, ధూపతో నచ్చిన చెప్పి అన్నం పెట్ట, చెంబుతో నీళ్ళు ఇచ్చిన,
1: నీళ్ళు ఇచ్చిన,
0: ఏమన్నావు రెండా అన్నం పెట్టావు, మూడా అన్నం పెట్టావు, ఇప్పుడు కాకుండా పెడతావు.

0: మంచి మాట
1: లేకపోతే ఆర్సీ రెక్కలు పట్టి ధర్తికి నెల కొట్టి నేల మీద కాలు పెట్టి మొక్కలు పెట్టి
2: చెప్తే
0: చెప్తే
2: నేను అమ్మా.

0: కాలుకు మెట్లేదు, మెడ నలగుసలేదు, నొచ్చి పుట్టలేదు, చేతు కాదు లేదు,
1: చేతు కాదు లేదు,
0: తల్లి గట్ట తాలి లేదు,
1: తాలి
2: అంటే మొత్తం మంది ఇప్పుడు మదం పెట్టుకుంటారు.
0: నా తల్లి గట్ట తాలి లేదు,
2: తాలి కట్టడం బలసన చెప్పుకుంటున్నారు.
1: ఇప్పుడు
0: చెప్పాలి.

0: భలే భలే
1: అయితే ముండా రెండతమై ఉన్నావు, నా తండ్రి ఎవడు చంపాడు, మరి పాలివాడు ఎవడో పగదరి ఎవడో చెప్పు అంటున్నావా? ఏమి రెడ్డమ్మ కళ్ళు చూసింది, నా కొడుకు 20 ఏళ్ళ పిల్లగాడు, ఒక చెంప కొడితే పాలు ఒక చెంప కొడితే రక్తము, మరి నా కొడుకు అప్పగాదర్ల పేరు చెప్తా? నా భర్త చంపిన వాడు 70 ఏళ్ళ దేశాయిలు, ఆ 70 ఏళ్ళ దేశాల పేరు చెప్తే 70 ఏళ్ళ దేశాల కింద ఒక్కడు వెళ్తాడా?
2: బతకడు.
1: మరి
0: ఒక చెంప కొడితే పాలు,
1: మరి నా కొడుకు కోపకొచ్చి యుద్ధానికి పోతాడు, యుద్ధంలో నా కొడుకు అతమైపోతే నా అంశం మునిగిపోతుంది, నా భర్త ఆవంగా ఏమన్నాడు, నా అంశం పెరిగియు నా కొడుకుని బతికియు అన్నాడు. నా కొడుకు వలంగా అవద్దా వాడి చెప్తా కొడుక కొండయ్య, మీ తండ్రి వలంగా ఎవడు చంపిండో పాలి వాళ్ళ పేరు చెప్పండు రావా కొడుక పాలివాడు.

0: అసావలే మూరుల జ్వరం వచ్చి నాలుగో రోజు నాడు మీ తండ్రి అర్థమైపోయాడు. పగదడి కొట్టలే, పాలివాడి కొట్టలే,
1: ఎవరు కొట్టలే
2: అమ్మా?
1: తప్పి చెప్పింది
2: నా తండ్రి తమ్మవ్వ. నా తండ్రి ఎట్లా వచ్చిందో చెప్పండి. రోగం తావలే, ఇద్దరు తావలే, సాబులు తావలే, పగద చంపలే, పాలివాడు చంపలే, మూడో జ్వరం వచ్చి నాలుగో నాడు మీ తండ్రి వచ్చాడు అంటావు అమ్మా. అమ్మ బాల గురి దానవే తమ్మవ్వ,
0: అమ్మ బాల గురి దానవే తమ్మవ్వ.

0: చెప్పి దమ్మబ ఏమంటది ఏమి కొడుకు కొండ ఆగ్ర శుక్రుడు
1: అవును
0: విక్రమాన కూడా నా కోపం కత్తున్నాడు కానీ విద్య పెరిగిపోద్దు కొడుక ఆ కోపం మనకి రాదు
1: పనికిరాదు
0: ఒక మాట చెప్తే నేను తల్లిని నువ్వు కొడుకు
1: కొడుకు
0: నింగనంది నువ్వు రాలే నింగంటే నువ్వు వచ్చినావు నా మాట ఏంటి నువ్వు బతావు నా మాట ఏంటో చెడిపోతావు కానీ నా మాట ఏంటంటే చెప్తా ఒక మాట కొడుక మనవనగా లడయ్యేస్తే పేరు కాదు
1: అవును
0: ఇద్దరికి పోతే సిద్ధం అయిపోతే పేరు కాదు
1: పేరు కాదు
0: మనవనంగా ఆరు

0: ఏటి కన్నా పండు ఎక్కడ భూమి ఉన్నది అంతే కదా, ఆరు ఎట్ల కొండ మూడు అరకలు కట్టు,
1: అరకలు కట్టు,
0: పొదగొట్టి పొలం చేయి, ఎరుగొట్టి వ్యవసాయం చేయి,
1: వ్యవసాయం చేయి,
0: దుక్కి దున్ని మక్కలకు
1: మక్కలు
0: అలా పంట వండి, అలా పంట వండించి ఆ చరికి నువ్వు పెట్టోరా.

0: అలా పండ పడిచి అచ్చానికి బిచ్చగానికి అట్టునికి కమ్మరునికి సాగరునికి
1: కుమరులకు
0: అందరికి పెట్టి
1: పెట్టి వాళ్ళు
0: నాకు పెట్టు నువ్వు తిను
1: తిను
0: వ్యవసాయం చేసుకుని బద్దం గాని లడై పేరద్దు మనకు విద్య పేరద్దు
1: యుద్ధంతో మనకు యుద్ధం
0: జోలేదు చెప్పు అయితే పంట పండించుకుని బద్దం గాని
2: పాతాలకు భంగపడ్డా పూజించాడు పొదగొట్టి పురంజేసి దుక్కిదుని మక్కలకి మక్కలకి దూరం కడబడి బిడుదని చూడాలకు ఆరు ఎట్ట కొన్ని మూడు అరకలు ఎట్టాడు పంట పండియు అచ్చాడు పిచ్చాడు జోగి సంగం సర్కర్ సరం కుమ్మరికమ్మని సాకరి మంగలి మీద మీద పక్షి మీద నెలవ సీమ
1: అందరు పత్తారు
2: నువ్వు తింటావు నేను తింటావా అమ్మా

0: బిడ్డగొడి మూడు అరకలు కడతా, ఇద్దరు చిత్తాలు పెట్టి దుక్కి దున్ని మక్కలకి బిడ్డని
1: జొన్నలుగుతా
0: అన్న పంట పండిస్తా,
1: పంట పండిస్తా
0: పచ్చగాడి బిచ్చగాడి జోగి సంఘం సర్కారు సరఫ కుమ్మరి కమ్మరి అంతా పత్తారు. మీద పక్షి నెల వయసు ఏమో తింటే నువ్వు తింటే నేను తింటా,
1: రెండు
0: మూడు పడుతుంది. నాలుగో సంవత్సరం వైశాఖ మురుగేశ్వర కార్తీ రెండు ఎగబడతాయి,
1: రెండు ఎగబడతాయి,
0: ఎగబడి చేసిన పంట చేతికి రాదు. ఐదు గురిక పూలు కూడా పండాయి,
1: పండాయి,
0: పడపోతే అచ్చగాడు బిచ్చగాడు జోగి సంఘం సర్కారు సరఫ కుమ్మరి కమ్మరి మొత్తం మరిపోతారు.

0: వెళ్ళిపోతాడు.
1: నువ్వు ఉపాసం ఉంటా, నేను ఉపాసం ఉంటా, అందరు వేయడం అని అందరు వేటోడు.

0: అర్థమైపోతాడు కానీ గవర్నమెంట్ కూడా ఆగాడు. తహసీల్దార్ వచ్చి నాకు తహసీల్ భూమి తహసీల్ కొట్టాడు.
1: తహసీల్ కట్టాడు.
0: తహసీల్ కొట్టా చెప్పంటే ఎల్లై
1: ఎల్లై
0: వెళ్ళకపోతే అయ్యో మరి అట్టేది మళ్ళీ
2: కూడా
1: పాత గింజలు
2: ఐదు పది చక్కబడతాయి. ఆయన కట్టుబడు పది పది
1: చక్కబడతాయి.
2: తల్లి కట్టుబడు
1: కట్టుబడి
2: రాక అంగబెట్టి బండ్లెత్తి మీద సరఫలెత్తి
1: మెత్తగా
2: అంగీతం పెట్టాలి.

0: ఆయుడా
1: అబ్బాబా కోపం ఇప్పుడు కొండయ్యా అయితే ఆయనకి అంగి దండం పెట్టవు, ఆయనకి శీలం కొట్టవు, లింగం పేరే గట్టలు తీసుకాల్సి వచ్చి అక్కడ పెట్టరు అంపి తలలు కొడతావు.
0: అంపి తలలు కొడతాడా?
1: కానీ ఇంత ఆడమే కుడుతున్నాను, ఒక మాడే తింటావా? కానీ మరి ఇంత లడై గోతా ఇద్దరు గోతా పదరేపు పాలు వాళ్ళ పెరేపు అని చెప్పి అంటున్నావు. సింగ సింగ సింగ సింగ కోడి పిల్లగినట్టు ఎగురుతున్నావు. కొడుకా కొండయ్యా ఎంత విద్యా వస్తుంది నాకు.

0: రామన్న భార్య పెళ్లి చేస్తా, ముగ్గురు అన్నామని పక్కకు ఉంచుతా.
1: పెద్దలు
0: పక్కగా ఉండని
1: ఎవరుతున్నావు కదా, నువ్వు కోతి పురుగు, నీకు ముందు పెళ్లి చేస్తా, పెళ్లి చేస్తే భార్య వస్తుంది, భార్య వస్తే కొడుకులు గాను,
0: కొడుకులు
1: గాను, ఆ కొడుకులు బిడ్డలు ఆ చేతికి ఇయ్యు. నీకు ఉట్టుళ్ళకు మన లేదు కదా, నేను మన మళ్ళీ ఎత్తుకుంటారా,
2: అమ్మా
1: నువ్వు భార్య ప్రేమ నువ్వు చూస్తావు, మన వల్ల ప్రేమ నీ చూస్తావు,
0: అది నిజమా పక్క.
1: అదే దమ్మగా మనసు ఏమనుకుంటుంది, నా కొడుకు పెళ్లి చేస్తా అంటే పెళ్ళ ప్రేమలో పడతాడు, పగదన్న పేరు ఆది పడతాడని చెప్పి దగ్గర చేస్తా అంటున్నది.
0: అవునవును తల్లి
2: గారి పెంబట్ల ఉంది
1: పెళ్లి
0: కోట్ల మంది
1: ఒక్కడు
0: కాకుండా
1: నాకు పాడవాక నీకు కత్తి పడతా, కత్తి పట్టి
0: లడలేదు
1: ఒక్కడికి కొడతా, ఇద్దరు కొడతా, ముగ్గురు కొడతా,
0: ముగ్గురు
1: నాలుగు వచ్చి రెండు కొడతాడు,
0: కొడతాడు
1: పచ్చిపోతా, భార్య అవుతుంది,
0: ముండైతుంది,
1: ముండైతే పది మంది ఏమంటారు,
0: ఏమంటారు,
1: చచ్చిపోయిన కొండి అని పిల్లలు అంటారు, అమ్మా పేరు తెచ్చుకోలేదమ్మ.

0: నాకు
1: పెళ్లి ఎత్తంటే పెళ్లి ఎత్తంటే నా మేనవాడలు ఉన్నది, నా మేనవాడిని పెళ్లి ఎత్తంటే భార్య ప్రేమల వాడి పగదన పేరు ఆదిమర్త రాకుండా పెళ్ళొద్దట. పెళ్లి అయినా కానీ ముండైతుంది, నువ్వు ముండగా భార్య కూడా ముండ చేస్తావా, పేరు చేస్తావాడు కొడుక. మరి ఎన్ని మాట్లాడుతున్నావు, ఒక మాట తింటావురా కొడుక ఎంత.

0: నా తోడు, నీ తోడు, స్వామి తోడు, భూమి తోడు, భూమి తోడు, నెల తోడు, కట్ట కాశ తోడు, పెట్ట తిరగ తోడు, చెప్పిన గురు తోడు. నాకు పన్నెండు శ్రీవలు వస్తాయి, పన్నెండు విద్యలు వస్తాయి, పన్నెండు శ్రీలు వస్తాయని చెప్పింది కొండయ్యా.
1: కొండయ్యా పన్నెండు లడలు వస్తాయా? పన్నెండు విద్యలు వస్తాయా? అయ్యో కొడుక, పన్నెండు లడలకు పన్నెండు విద్యలకు ఇవిడిగా ఇవి పడుతున్నావా?
2: కోడిపిల్లగినట్టే
1: పడుతున్నా. ఆయన ఆడిది ఉంటే, ఆయన ఆడిది ఉంటే తొక్కి సంపూతాది రా నా కొడుక,
0: తొక్కి సంపూతాది రా కొండయ్యా,
1: పన్నెండు విద్యలు బలంగా నా కొడుక, అయిన ఆడిది అడ్డబొట్టు పెట్టుకున్న ఆడిదకి చంపుతుంది.
2: చంపుతుంది పన్నెండు విద్యలు
0: అంటే ఇది అడ్డబెట్టుకుంటు ఆడవిల్లా నన్ను చంపుతాడు. అమ్మా నువ్వు ఆడవిల్లే, ఆమె ఆడవిల్లే, ఎట్లా అంటున్నావు కదా? నాకు నీకు విద్య
2: చెప్పు భావన,
0: నీకెన్ని సామెలు వస్తాయని చెప్పాడు. ఇలా
1: నా సౌలభ్యం చెప్పాలా కోరి కొడుక, నీ పెద్ద మనిషిని రోజు రోగాలు ఎత్తే రోజు దాట అంతే కదా. ఊరి విసిగి వస్తే తెచ్చు నన్ను,
0: తొంభై ఎన్ని సామెలు వస్తాయి
1: నాక చెప్పాలా? సాగి తోడు, ఊరి తోడు.

0: అర్థమవుతుంది
1: కొండయ్య. పదమూడు సాములు, పదమూడు లడైరత్తాయి, పదమూడు విద్యరత్తాయి, నీకన్నా ఒక విద్య యొక్క
2: అమ్మా. మన కులంలో ఉన్నాయి పన్ను సాములు, ఒక విద్య యొక్క చెప్పనవు. కొత్త సాము చెప్పవే.

0: కొత్త లడే చెప్పు కొత్త విద్య చెప్పు అన్నావు. కొత్త సాబు కొత్త లడే వాళ్ళంగా నోట చెప్పంది చేత చూపంది. నా కొత్త సాబు చూడాలంటే చేత పల్లె పట్టు తిరుగు విద్యకి నాతో విద్య చెప్తే ఆ విద్యలో కొత్త సాబును చూపుతా అన్న కొడుక, కొత్త సాబును చూపుతా కొత్త విద్య చూపుతా
1: నువ్వు కాగంత కడబొర్రా రోకలి వడమెత్తే రోకలు దాటది, ముసలి కొమ్మైన ముసలి తొరి పడది బొక్కి పడినది. ఈమె నీ గోవిందంట గుప్పులు వేసి దొరికి ఊరి చూసుకు వచ్చేసాడు ఉత్తెత్త
0: తల్లి.
1: అమ్మా నీతో యుద్ధం ఎత్తు బత్తా
0: కొత్త యుద్ధం కదా

మీరిప్పటిదాక మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డెల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండలరాయిని కథ, బుడిగి జంగం కథ 5వ భాగం అది. 6వ భాగం వచ్చే మంగళవారం రాత్రి 10 గంటలకు వింటారు. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడిహతునూరు మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 3వ భాగం వింటారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు విందాం మధురిమ. ఇందులో పాత కొత్త హాయైన పాటలతో మైక్ దగ్గర రేడియో నేస్తాం యు దినేష్. కార్యక్రమంలో ముందుగా చూడాలని ఉంది చిత్రంలో నుంచి ఈ పాట మీకోసం విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు మధురిమ పాత కొత్త హాయైన కలయిక. 1990వ సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం అల్లుడు గారు. ఈ చిత్రంలోని పాటలను ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోరని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో యేసుదాస్ చిత్ర పాడినటువంటి పాట ముద్దబంతి నవ్వులు మూగభాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు అంటూ సాగే ఈ పాటను అప్పట్లో ప్రేక్షకులు ఆ పాటకు బ్రహ్మరత్నం పట్టారని చెప్పవచ్చు. ఈ పాట అప్పుడు విన్నా ఇప్పుడు విన్నా మున్ముందు రోజుల్లో ఇంకెప్పుడు విన్నా ఈ పాట మనసుకు నిండుగానే అనిపిస్తుంది. అల్లుడు గారు చిత్రం కోసం యేసుదాస్ చిత్ర పాడినటువంటి ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం కేవీ మహాదేవన్. ఇప్పుడు ఆ పాట విందాం.

1956వ సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం ఇలవేల్పు. ఈ చిత్రంలోని ఓ పాట చరణం, పరమేశుని జడలోన చామంతివి నీలి మేఘాల నానేటి పూబంతివి, నిన్ను సేవించగా నన్ను దయ చూడవా, ఓ వెన్నెల వన్నెల నా చందమామ, చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిశాయి ఓ చందమామ అంటూ సాగే ఈ సాహిత్య శిరుడు గీతరచయిత సదాశివ బ్రహ్మం. నేపథ్యగానం పి లీలా రఘునాథ్ సుశీల, సంగీతం సుసర్ల దక్షిణమూర్తి, చిత్రం ఇలవేల్పు. ఇప్పుడు ఆ పాట విందాం.

0: 1921 సంవత్సరంలో విడుదలైన చిత్రం నాట్యం. ఈ చిత్రంలో సంధ్యారాజు నిర్మించారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పవచ్చు. నాట్యం ఇతివృత్తంగా సాగినటువంటి ఈ చిత్రం పలు అవార్డులను సైతం సాధించింది, జాతీయ పురస్కారాలు సైతం కైవసం చేసుకుంది. తూర్పు పడమరలకి దూరమే కాస్త తగ్గెనులే. రచన కరుణాకర్ అడిగర్ల, చిన్మయ శ్రీపద రాశారు. ఇప్పుడు ఆ పాట విందాం.
1: తూర్పు పడమరలకి
0: చిన్మయ శ్రీపద గానం.

కార్యక్రమంలో చివరగా ధనమా దైవమా ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాటకు సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం టీవీ రాజు. ఇప్పుడు ఆ పాట విందాం.

మధ్యమలోని పాత కొత్త హాయ్ అయిన పాటలవి. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. జిల్లా అంతటా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు: రేపు ఉదయం వేడుబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన హైపటైటిస్ వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ, రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తానాజీ జాడేతో ముచ్చటుంటుంది. ఇంకా భేటీ శీర్షికన ఇంకుడు గుంతల ఆవశ్యకత.

అధ్యక్షత జూనియర్ ఇంజనీర్ బొందిడి ప్రవీణ్ రావుతో ముచ్చట. ఆ తర్వాత పీడనంపై సమరం దాశరథి కవిత్వం, కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగం వింటారు. సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కతర సంపుటి నుండి ఎలుగు తెలివి ఏనుగుకు పదవి ఈ కథ వింటారు. ఆ తర్వాత స్నేహితుల కతర సంపుటి నుండి మారిన దోస్తు కథ వింటారు. 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ దౌనా గ్రామానికి చెందిన రాథోడ్ విమలాబాయి బృందం పాడిన పెళ్లిపాటలు, తర్వాత భీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు వింటారు. రేపు సాయంత్రం 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మిరప పంట యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చట, తర్వాత వివిధ పంటల్లో ట్రైకోకాప్ బయోక్యాప్సిల్స్ వాడే విధానం గురించి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు అశ్వినితో ముచ్చటుంటుంది. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 11:00 దాటి 2:00. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెడ్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.

టూసాన్ ఎయిర్ మొబైల్ యాప్పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. జై హింద్.